भासिनी सुमधुर भा

ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శకశకం 1948 సంవత్సరం ఆషాఢమాసం 23వ రోజు 2026వ సంవత్సరం జూలై నెల 14వ తారీఖు మంగళవారం మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. ఇప్పుడు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధులు, కవి, రచయిత గరిమెళ్ల సత్యనారాయణ జన్మదినం. జూలై 14 1893 ఆయన జన్మించారు. గరిమెళ్ల గేయాలు జాతీయ వీరరసంతో తుణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రొత్తులుగించేవి. అతను రాసిన మాకొద్దీ తెల్లదొరతనం అనే పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించాయి. అలాగే దండాలు దండాలు భారతమాత అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగవను కలగచేసింది. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ల. నిజాయితీకి నిర్భీతికి గరిమెళ్ల మారుపేరుగా నిలిచారు. మాకొద్దీ తెల్లదొరతనం అనే పాట ఆనాడు ప్రతి తెలుగువాడి నోట మారుమోగేది. ఆయనంత ప్రసిద్ధి నొందిన జాతీయ కవి ఆ రోజుల్లో మరొకరులేరంటే నమ్మలేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ల. స్వాతంత్ర్యం అనంతరం కూడా మన పాలకుల వల్ల కూడా గరిమెళ్లకు చెప్పుకోదగ్గ సహాయమైతే లభించలేదు. దాంతో కొంతమంది మిత్రులు గరిమెళ్లను మాకొద్దీ నల్ల దొరతనం అనే గేయం రాయాలని అడిగారట. దేశ

భక్తుడు స్వాతంత్ర పిపాసి అయిన గరిమెళ్ళా అందుకు అంగీకరించలేదట. ఇక చరమదశలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించిన గరిమెళ్ళా 1952 డిసెంబర్ 18 కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారే జరిపించారు. అలాగే వీరితో పాటు మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజు వడియార్, టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటిష్ సైన్యం మైసూరును ఒక రాచరిక రాష్ట్రం దానిగా మార్చి ఇతన్ని 5 ఏళ్ల వయసులోనే మహారాజుగా నియమించారట. అలాగే బట్టలు ఉతికే యంత్రం, అదే వాషింగ్ మిషన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త మేటా జన్మించింది కూడా ఇదే రోజునే. ఇక వీరితో పాటు తెలుగు పండితులు, విమర్శకులు పూండ్ల రామకృష్ణయ్య, మొట్టమొదటి పిహెచ్డి పొందిన అమెరికన్ మహిళ ఫ్లోరెన్స్ భాస్కం ఈరోజే జన్మించారు. ఇక వీరితో పాటు భారతీయ నటుడు, విలేకరి, రాజకీయ నాయకులు అయినటువంటి శరత్ కుమార్, అలాగే రంగస్థల సినిమా రచయిత నటులు తనికేళ్ల భరణి, ఇక అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్ఘణమైన ప్రవచనాలకు ఆయనకు ఆయనే సాటి అని చెప్పదగ్గ చాగంటి కోటేశ్వరరావు, 2010లో జరిగిన మాస్టర్ షెఫ్ ఇండియా మొదటి సీజన్ విజేత పంకజ్ భౌడోరియా, ప్లేబ్యాక్ సింగర్ సమీర భరద్వాజ్ జన్మించింది కూడా ఇదే జులై 14వ తారీఖునే. మరి ఇదే రోజున మరణించిన కొంతమంది ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇరాక్ రాజు అయినటువంటి కింగ్ ఫైజల్ II, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ మరణించింది కూడా ఇదే రోజున. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు కదా. సమయం 6 గంటలు కావస్తోంది. ఉషోదయ వేళ ఇప్పుడు ఒక చక్కని దేశభక్తి గీతం విందాం.

యశోదయ వేళ చక్కని దేశభక్తి గీతం విన్నాం కదా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్ర నుంచి లేవింటారు. అనంతరం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:31. ఇప్పుడు కొర్రపాటి రమణయ్య గారి సూక్తి సుధా విందాం.
1: ఓంకారనాదం యొక్క స్మరణ చే గొప్ప ఫలితము కలుగుతుంది అని పెద్దలు తత్వవేత్తలు చెప్పి ఉన్నారు. ఓంకారనాదమిలమది ప్రాకారముగాను చేసి ప్రార్థించినచో సాకారముగును గొప్ప శుభము ఆ కారణముల ప్రజలకు అభయము కలుగున్. ఓంకారనాదము సతతము ఉచ్చరించినను చాలు, వారికి సకల శుభములు చేకూరును. ఈ విషయమును గూర్చి ధూర్చటి కవి కాళహస్తీశ్వర శతకమున

0: అందరూ కూడా ఇలా వివరించి ఉన్నారు. అది ఏమనగా, ఆరా వంబు దయించే ఆరా వంబు దయించే తరకముగా నాత్మ భ్రవీజిన్మ ఓంకార కామకార కరయుక్తముగును ఓంకారాభిధామంబో చిన్నార నిస్వనమనంగ తన్మహి మహిమచే నానాదభిందూల్సుకే చిరంజిల్లు గడంగుని వదేసుమి శ్రీకాళహస్తీశ్వర. దీని భావం ఏమనగా, ఓ కాళహస్తీశ్వర, గొప్ప మహిమ కలిగిన అకార ఉకార మకారములతో కూడిన ఓంకారమును ప్రణవనాదము మనసులను ఒక్కసారి మీరు జపించిన, అంటే మనసులో మననం చేసుకున్నచో జపించినచో బ్రహ్మానందము కలుగును. అట్టి ఆనంద స్వరూపము నీవే సుమా, ఇట్టి మహిమను మాకు ప్రసాదించు, నీకు ప్రణామములు అర్పింతము అని పద్యమును ఎంతో అర్థము కలదు. కావున ఓంకారమును నిత్యము పఠించి స్మరించిన ఫలితము చేకూరగలదు. కావున ప్రతి వ్యక్తి కూడా నిత్యము ఓంకారనాదమును సాధన చేయవలెను. అంతేగాక ప్రతి వ్యక్తి ధ్యానము చేయుటకు ముందుగా ఓంకారనాదాన్ని పఠించిన మంచిది. అలా చేసిన ఎడల ఆరోగ్యము సంతరించుకొని ప్రశాంత సంపాదించుకొని జీవితము సుఖమే చేసుకోనగలరు. నేడు అనేక సంస్థల వారు ధ్యానం గురించి అనేకమైన పద్ధతులను తెలియచేస్తున్నారు. అందులో ముఖ్యంగా రామచంద్ర మిషన్ వారి సహజ మార్గంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలాగే మహర్షి మహేష్ యోగి వారి భావోచిత ధ్యాన పద్ధతి కలదు. అలాగే పిరమిడ్ ధ్యాన సంస్థ వారు రూపొందించిన ధ్యాన మార్గాలు కలవు. గాయత్రి శాంతికుజ స్థాపకుడైన రామశర్మ గారు బోధించిన పద్ధతులు కొన్ని కలవు. అలాగే గౌతమ బుద్ధుడు కొన్ని చెప్పి ఉన్నాడు ధ్యాన పద్ధతులు. శ్రీరామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పి ఉన్నారు. అన్ని ఆకలింపు చేసుకుని మీకు ఏది అనువుగా ఉండునో దాన్ని ఎన్నుకొని ఆచరించినతో ఫలము చేకూరగలదు. ధ్యానమునకు ముందుగా ఓంకారనాథమును ఎవరైతే నిత్యం 14 సార్లు పఠించి ధ్యానం చేయుచుందరో అట్టి వారి ధ్యాన ప్రక్రియ తప్పక ఫలవంతము కాగలదు. ఇంకా నిత్యం సూర్య నమస్కారములు చేసినా కూడాను మీకు ఇది ఫలం చేకూరగలదు. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము అనే గీతం కూడా ఒక సినిమా ద్వారా వినే ఉంటారు. కావున ధ్యానానికి ముందుగా ఓంకారనాదమును తప్పక స్మరించి పఠించిన ఎడల దైవ సన్నిధి చేరి తరించగలదని నా ప్రగాఢ విశ్వాసము. ఇది సత్యము నిత్యము.
1: ఇంతవరకు మీరు కొర్రపాటి రమణయ్య గారి సూక్తి సుధా విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

నూనె గింజల పంటలు పంటల్లో విత్తనోత్పత్తి గురించి, నువ్వు పంట విత్తనోత్పత్తి మెళకువల గురించి తెలుసుకుందాం. నువ్వు పంటలో సుమారు 95% స్వపరాగ సంపర్కం, 5% పరపరాగ సంపర్కం జరుగుతుంది. నువ్వు రకాలైన గౌరి, మాధవి, ఎలమంచిలి 11, వరహ, ఎలమంచిలి 17, గౌతమ్, ఎలమంచిలి 66, శారద అనేవి మన రాష్ట్రానికి ఖరీఫ్ మరియు రబీ వేసవి కాలాలకు అనుకూలమైనవి. ఇవి గోధుమ రంగు గింజ కలిగినవి. నువ్వు పంట విత్తన మోతాదు ఎకరానికి 2 నుంచి 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తన శుద్ధిలో మాంకోజెప్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వేర్పాటు దూరం రకానికి రకానికి మధ్య 100 మీటర్లు ఉండాలి. ఈ పంటకు తేలిక బరువు నేలలు అనుకూలమైనవి మరియు మురుగుపోయే మార్గం ఉండేటట్లు చూసుకోవాలి. ఆమ్ల క్షార నేలలు అనుకూలమైనవి కావు. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. విత్తే కాలంలో ఖరీఫ్ మే నెల, రబీ వేసవిలో డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు అనుకూలమైన కాలము. నువ్వుల పంట కేళీల ఏరివేత విషయంలో, కేళీల ఏరివేత విత్తనోత్పత్తిలో ముఖ్యమైన

సగభాగం నత్రజని, పశువుల ఎరువు దుక్కిలో వెయ్యాలి. మిగతా నత్రజని సగభాగం విత్తిన 30 రోజులకు అంటే పూత దశలో వేసి నీరు కట్టాలి. నీటి యాజమాన్యం విత్తిన 30 నుంచి 35 రోజులకు పూత దశలో, మరియు విత్తిన 40 నుంచి 45 రోజులకు అంటే కాయ గింజ తయారీ దశలో తప్పనిసరిగా నీరు పెట్టాలి. నువ్వు పంటకు పట్టే పురుగుల విషయంలో ఆకుముడత లేదా కాయ తొలిచే పురుగులు ఆకులను ముడిచి తింటూ ఉంటాయి. తరువాత కాయలను తొలచి గింజలను తింటాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల్లో పచ్చదోమ, ఈ పురుగు ఆకుల్లో రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పైకి ముడుచుకుపోతాయి. దీని నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నల్లి పురుగులు ఆకుల్లో రసాన్ని పీల్చడం వల్ల ఆకులు క్రిందకి ముడుచుకుంటాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి 3 నుంచి 4 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. నువ్వుల పంటలో వచ్చే తెగుళ్లలో వెర్రి తెగులు పూత దశలో వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో పువ్వులు ఆకులుగా మారి కాయలు కాయవు. మొక్కల ఎదుగుదల తగ్గి పైభాగం చిన్న ఆకుల్లో గుబురుగా ఉండి వెర్రితలం మాదిరి ఉంటుంది. దీపపు పురుగుల ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి తగలబెట్టాలి. అలాగే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి చల్లడం వలన తెగులు వ్యాప్తి చేసే పురుగులను అరికట్టవచ్చు. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల్లో గోధుమ రంగు మచ్చలు ఆకులపై ఏర్పడి క్రమంగా పెద్దవై రాలిపోతాయి. కాండం మీద కూడా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు కార్బెండిజం 1 గ్రాం లేదా మాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటకు బూడిద తెగులు ఆశించినప్పుడు తెల్లని బూడిద వంటి మచ్చలు ఆకులపై ఏర్పడతాయి. అలాగే ఆకులు మాడి రాలిపోతాయి. నువ్వు పంట కోత విషయంలో ఆకులు పసుపు రంగుగా మారినప్పుడు కాయల్లో గింజలు నలుపు రంగుగా మారుతాయి. ఆ సమయంలో పంటను కోసుకోవాలి. ఎండలో ఆరబెట్టి గింజలను వేరు చేయాలి. విత్తనాన్ని 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అంతకు మించిన ఎండలో ఆరబెట్టకూడదు. ఇలా ఆరబెట్టడం వలన మొలక శాతం తగ్గుతుంది. పొద్దుతిరుగుడు పంటలో విత్తనోత్పత్తి మెలకువల విషయానికి వస్తే, పొద్దుతిరుగుడు పంటలో మోర్టెన్ DRSF 108, KBSH 1, NDSH 1, DRSH 1, NBSH 1012, KBSH 44, DRSF 113 రకాలు మన రాష్ట్రానికి అనుకూలమైనవి. ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో అధిక నాణ్యత కలిగిన సంకర రకాల ఉత్పత్తి మరియు సరఫరాకు బాగా ముఖ్యమైనది. న్యూక్లియస్ బ్రీడర్ ఫౌండేషన్ తల్లిదండ్రుల మరియు రకాల విత్తనం విధానం చాలా ప్రధానమైంది. ప్రొద్దుతిరుగుడులో విత్తనోత్పత్తి పరపరాగ సంపర్కం వలన జరుగుతుంది. అందువల్ల విత్తనోత్పత్తిలో అవాంఛనీయ పుప్పొడిని నివారించడం చాలా అవసరం. అయితే మరింత అత్యంత పరపరాగ సంపర్కం జరగడం కోసం ప్రధానంగా తేనెటీగలను ఆకర్షిస్తుంది. విత్తనోత్పత్తికి ఎంపిక చేసుకున్న పొలాన్ని ఇతర ప్రొద్దుతిరుగుడు పువ్వు పంట నుండి బ్రీడర్ విత్తనోత్పత్తి కోసం 1000 మీటర్లు పైగా వేర్పాటు దూరం ఉండాలి. ఫౌండేషన్ మరియు సర్టిఫైడ్ విత్తనాల కోసం 600 మీటర్లు 400 మీటర్లు ఉంచవచ్చును. అయితే సూచించిన ప్రమాణాల కంటే ఎక్కువ దూరం ఉంటే ఎక్కువ జన్యు స్వచ్ఛత పొందవచ్చు. తల్లిదండ్రుల మొక్కలను సంశయాలలో నాటే విషయానికి వస్తే, తల్లిదండ్రుల పుష్ప ఉత్పత్తిని ఏ వరుస మరియు సంకర విత్తనాల ఉత్పత్తిని చేపట్టడానికి ముందే కనుగొనాలి. నీటి వసతి కలిగిన ఎరుపు, నల్లరేగడి, గరప, సారవంతమైన నేలలు ప్రొద్దుతిరుగుడు పంటకు అనుకూలమైనవి. మురుగునీరు నిలిచే భూములు, చౌడు భూములు ఈ పంటకు పనికిరావు. విత్తనోత్పత్తికి అనువైన కాలం రబీ వేసవి కాలాలు అనుకూలము. రబీలో అక్టోబర్, నవంబర్, రబీ వేసవి పంటగా డిసెంబర్ నుంచి జనవరి నెలల్లో విత్తుకోవాలి. పూత దశలో ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ కానీ 12 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ కానీ ఉండకూడదు. హెక్టారుకు 5 కిలోల ఆడవిత్తనం, 2 కిలోల మగవిత్తనం ప్రొద్దుతిరుగుడు విత్తనం సరిపోతుంది. ఇమిడాక్లోప్రిడ్ 6 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగులను 40 రోజుల వరకు అరికట్టవచ్చు. తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్లు, బరువు నేలల్లో అయితే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్లు

0: సమయంలో కుదురుకు 2 నుంచి 3 విత్తనాలు నాటుకోవాలి. బహిరంగ సంపర్క రకాల యొక్క న్యూక్లియస్ విత్తనోత్పత్తి విషయంలో వేర్పాటు దూరంలో పెంచిన 5000 నుంచి 8000 మొక్కలను మూల మొక్కలుగా ఎంపిక చేయాలి. ఈ మొక్కల విత్తన దిగుబడి నూనె శాతం, 100 విత్తనాల బరువు, పొట్టు శాతం పరీక్ష చేయాలి. ఇలాంటి ఉత్తమ మొక్కలను పరీక్షించి ఎంపిక చేసిన పిల్ల మొక్కలను ఒకే వరుసలో పెంచాలి. ప్రతి 10 నుంచి 20 మొక్కలకు ఒక చెక్ రకాన్ని వెయ్యాలి. కొంత భాగాన్ని స్వపరాగ సంపర్కం చేసి ఆ విత్తనాన్ని తరువాత తరం కోసం ఉంచాలి. పిల్ల మొక్కల కోత తరువాత దిగుబడి, నూనె శాతం, ఇతర లక్షణాలను పరీక్షించాలి. తదుపరి 150 నుంచి 200 మంచి మొక్కలను ఎంపిక చేయాలి. ఈ విధంగా ఎంపిక చేసిన మొక్కల విత్తనాలను న్యూక్లియస్ విత్తనాలుగా తయారు చేయాలి. సంకర మొక్కల నాణ్యత వాటి తల్లిదండ్రుల జన్యు స్వచ్ఛత మీద ఆధారపడి ఉంటుంది. పంటకాలం బి వరుస మొక్కలను మూల మొక్కల నుండి వేరు చేసి పెద్ద సంఖ్యలో పెంచాలి. మొదటి దశ ఏకరీతిగా ఉన్న మొక్క ఎత్తు, పక్వత, విత్తనాన్ని నింపే సామర్థ్యం, తల ఆకారం మరియు పరిమాణం ఉన్న 5000 నుంచి 8000 మొక్కలను ఎంపిక చేసుకోవాలి. రెండవ దశలో పిల్ల మొక్కల పరీక్ష కోసం 1000 నుంచి 5000 మొక్కలను వాటి విత్తన దిగుబడి, నూనె శాతం ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. మూడవ దశలో బ్రీడర్ విత్తనోత్పత్తిని న్యూక్లియస్ విత్తనాన్ని ఉపయోగించి పెంచాలి. పూత సమయంలో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 1000 మొక్కలను ఎంపిక చేసుకోవాలి. చివరిగా పొలంలో మరియు ప్రయోగశాలలో చేసిన విత్తన రంగు, ఆకారం, ఇతర లక్షణాల ఆధారంగా స్వపరాగం చేసిన మొక్కలను ఎంపిక చేసుకోవాలి.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7 గంటలకు ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజే చివరి రోజు. వచ్చే 6 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, 200 టీఎంసీల మేర వరద నీరు వినియోగించుకోవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టు కిందకు చేరతాయని తెలిపారు. ఆగస్టు 14వ తేదీన అనకాపల్లి వద్ద గోదావరి జలాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతూ,
1: ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ లో పూర్తి అయినాయి. 19.2% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం.
0: తెలంగాణకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సూచించారు. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశం

సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న పలు అంశాలను ఆయన నిన్న పార్లమెంట్ సభ్యులకు హైదరాబాద్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించి హైదరాబాద్ లో ఐఐఎం మంజూర్ కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. రాష్ట ప్రయోజనాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని, రాష్ట అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి సూచించారు. వియత్నాం సముద్ర తీరంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మరికొద్దిసేపట్లో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎయిర్పోర్టులో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మృతదేహాలను మృతుల స్వస్థలాలు మచిలీపట్నం, కడప, హిందూపురం, నల్లపేటకు తరలించేందుకు ఏపీ ఎన్ఆర్టీ అధికారులు ప్రత్యేక అంబులెన్సులు సిద్దం చేశారు. తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ 9 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రా జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై వారు చర్చించారు. సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిందిగా 3 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. మనుషులు ప్రవేశించలేని అటవీ ప్రాంతాల్లో చెట్లు అంతరించిపోయిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పచ్చదనం పునరుద్దరించేందుకు విత్తన బంతులు చల్లుతున్నారు. చింతూరు అటవీ పరిధిలో 440.50 హెక్టార్లలో అడవులు అంతరించినట్లు గుర్తించిన అధికారులు పునరుద్దరణ చర్యలు చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్ లో సీడ్ బాల్స్ చల్లారు. కన్సులూరు, మరిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి, సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకుల్లో సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు త్వరలో చేపట్టనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వీటిలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 సీట్లు, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగనున్నాయి. అమరావతి సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని 4 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1055 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కన్వీనర్ కోటాలో 50% సీట్లు అందుబాటులో ఉండడం మరింత ఉపయుక్తంగా మారనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజు చివరి రోజు. ఈ రోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయకపోతే 21 విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in ద్వారా పరిశీలించవచ్చు. కాగా వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యం

0: నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 17 వచ్చే అనివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. ఏడాదిలో 4 సార్లు ఆలయాన్ని శుద్ది చేస్తారు. ఇందులో వైకుంఠ ఏకాదశి, ఉగాది, అనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించి ఆలయాన్ని శుద్ది చేస్తారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, యానంలలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ విశేషాలను సంబంధిత అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: ఇదిలా ఉండగా తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 గోదావరి జలాలను విశాఖ జిల్లాలకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను డిఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజే చివరి రోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पीयूष गोयलः भारत अमेरिका व्यापार वार्तासु वार्तावाहिन्याः गतिरोध संबंध प्रतिवेदनानि सर्वथा असत्यानि निराधाराणि च इति कथितवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे सः अवदत् यत् भारत अमेरिका देशयोः दलद्वयं संतुलितस्य वाणिज्य दृष्ट्या हितकरस्य उद्योगिनां कृषकाणां श्रमिकाणां उपभोक्तॄणां च अनुकूलस्य व्यापार संधेः संपादनाय सक्रियतया कार्यरतमस्ति। सः अवदत् यत् गतमासे नवदिल्ल्याम् अमेरिका देशस्य व्यापार प्रतिनिधिना जेमिसन ग्रीर इत्यनेन सह अस्मिन् विषये अत्यंत लाभप्रद वार्ता अभवत्। भारत ऋतु विभागेन अद्य पर्यन्तं बिहार ओडिशा प्रदेशयोः प्रचंड वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। ऋतु विभागेन उक्तं यत् अद्य अरुणाचल प्रदेशे छत्तीसगढ़े झारखंडे नागालैंडे मणिपुरे मिजोरमे त्रिपुरायां पश्चिम बंगाले सिक्किमे असमे मेघालये च पृथक पृथक स्थानेषु प्रचंड वृष्टिः भवितुमर्हतीति। भारतीय पुरुष क्रिकेट दलम् अद्य बर्मिंघम नगरस्य एजबेस्टन नगरे त्रिक्रीडा श्रृंखलायाः प्रथमायाम् एकदिवसीय अंतर्राष्ट्रीय क्रीडायाम् आतिथेयम् इंग्लैंड दलम् सम्मुखी करिष्यति। भारतीय समयानुसारम् अपराह्ने 3:30 क्रीडायाः आरम्भः भविष्यति। विराट कोहली रोहित शर्मा च भारतीय दलं सुदृढं कर्तुं पुनरागमनं कृतवन्तौ स्तः। तत्रैव जसप्रीत बुमराह अपि पुनरागमनं करोति। आयरलैंड इंग्लैंड देशयोः विरुद्धं 20-20 अन्ताराष्ट्रिय श्रृंखलासु पराजयानन्तरं भारतं पुनरागमनं कर्तुमिच्छति। सुभमन गिल इत्यस्य नेतृत्वे दलं गुरुवासरे कार्डिफ नगरे द्वितीया एकदिवसीया स्पर्धा क्रीडिष्यति। श्रृंखलायाः तृतीयान्तिमा च क्रीडा अस्मिन् मासे 21 दिनांके लॉर्ड्स इत्यत्र भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. నేటి ప్రసార విశేషాలు తెలియజేస్తుంది మీ ప్రణవి. నేటి ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 శుభోదయం సింహాపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా స్వరార్చన వింటారు, అనంతరం కథానిక బంగారు గంట వింటారు, అనంతరం పౌష్టికాహారం ప్రాధాన్యత గురించి సింధు విజయ భార్గవి గారి ప్రసంగం వింటారు, వీటితో పాటు లలిత గీతాలు వింటారు. ఇక ఉదయం 8:00 సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ, గుంటూరు జిల్లాది విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి ఉదయం 8:30 మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. అనంతరం 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. ఉదయం 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. తిరిగి ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 12:40 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 2:00 మధ్యాహ్నం వార్తలు, 2:15 దుపార్ సమాచార హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి మధ్యాహ్నం 2:30 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి నిరంతరాయంగా సాయంత్రం 5:00 రిలే ప్రసారమవుతాయి. తిరిగి సాయంకాలం 5:00 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళల స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. ఇక 5:30 యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మరియు సంగీతం తెలుగు సినిమా పాటలు వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సాయంత్రం సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం వీటితో పాటు జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7:00

అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. ఇక సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పొలం కబుర్లు అనంతరం జానపద గేయాలు వింటారు. అనంతరం సాయంత్రం 7:45 వికసిత భారత్ కర్నూలు జిల్లాది హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. రాత్రి 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం రాత్రి 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి రాత్రి 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 9:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 11:10 నేటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం మీరింతవరకు ఈనాటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహపురి కార్యక్రమంలో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్ లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ తో తలపడుతుంది. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, భద్రత, సమానమైన అభివృద్ధిని పెంపొందించడానికి ఇది మార్గదర్శక విధానమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 300,000 మంది సిబ్బందిని అందించిందని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం 10 ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల మిషన్లలో 4,300 మందికి పైగా భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ నిరంతరం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తోందని, గ్లోబల్ సౌత్ ఆందోళనలు వినిపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
1: Born with too many conflicts and tensions, India has consistently fostered dialogue and diplomacy. We have sought to bridge fences.

0: to find common ground. Our focus has been on mitigating the impact of these developments for the globalists. From this, you can judge for yourself the level of India's commitment to a more secure, stable, prosperous world. These goals are best achieved through wider consultations and harmonizing different interests. We believe that India's presence in the Security Council will help strengthen decision-making and is vital for us.
1: శాశ్వతేతర సభ్యదేశంగా ఒకవేళ ఎన్నికైతే భారత్ 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22లో పనిచేసింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ జాతీయ రాష్ట ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడడం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వాయనాడును సందర్శించకపోవడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలను బీజేపీ విమర్శించింది. బీజేపీ ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రజలకు సేవ చేయడం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, అయితే నియోజకవర్గానికి వారి అవసరం ఎంతో ఉన్న తరుణంలో ఆయన, ఆయన సోదరి అక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలు బాధిత ప్రజలకు అండగా నిలబడలేదని ఆరోపించారు. గత లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించకుండా పోయిన ఒక చేపల వేట పడవ బంగాళాఖాతంలో బోల్తాపడి కనిపించింది. అందులో 9 మంది మత్స్యకారులు మరణించగా మరో 6 ఇంకా కనిపించకుండా పోయారు. ఈ ట్రాలర్ ఈ నెల 2వ తేదీన 15 మంది మత్స్యకారులతో శంకర్పూర్ సముద్ర నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాష్ట ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం నాడు బంగాళాఖాతంలో బోల్తాపడిన ఈ పడవను గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట మత్స్యశాఖ మంత్రి రాజేష్ మహతో పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావ్లో ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నోకు రానున్నాయని తెలియజేశారు.
2: కాన్పూర్ కే పాస్ ఐతిహాసిక రూప్ సే డిఫెన్స్ ప్రొడక్షన్ కి యే పురాని విరాసత్ హై జో కి అభి బ్రహ్మోస్ మిసైల్ కి ఇండస్ట్రీ జో యహాన్ పర్ స్థాపిత్ హుయి హై ఔర్ మై ఆప్కో యే భీ బతలానా చాహతా హూం కి వో సమయ దూర్ నహీ హై. కుచ్ హీ మహీనో కే అందర్ కుచ్ ఔర్ బడీ బడీ ఇండస్ట్రీ లక్నౌ కే ఆస్ పాస్ స్థాపిత్ హోనే జా రహీ హై ఔర్ అబ్ ముఖ్యమంత్రి జీ నే సహజ రూప్ సే ఉస్కి అప్ని స్వీకృతి దే ది హై.
1: అసోం, మేఘాలయ, బీహార్,

0: పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా పేస్ బౌలింగ్ అగ్రగామి జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో జరిగినటువంటి టీ20 అంతర్జాతీయ సిరీస్లలో పరాజయాల తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. గురువారం నాడు కార్డిఫ్లో 2వ వన్డే ఆడనుండగా సిరీస్లో 3వది చివరి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అస్సాం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. నేటి శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఇంతవరకు మీరు స్వరార్చన విన్నారు. ఇప్పుడు బంగారు గంట కథానిక వింటారు. రచన మరియు సమర్పణ వై మునీంద్ర గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ వై మునీంద్ర గారు మనకు అందించిన కథానిక బంగారు గంట.
2: విశాలపురి రాజ్యానికి రాజు విరూపుడు. విరూపుడికి ఇద్దరు కుమారులు. మొదటివాడు మనోహరుడు, రెండవవాడు హేమంతుడు. వారికి విద్యాభ్యాసం లేదు. ఎంత ప్రయత్నించినా విద్య వారికి అబ్బలేదు. రాజకుమారులు ఇరువురికి చదువు లేనందున రాజ్యాన్ని స్వతంత్ర గ్రామాలుగా విభజించి ప్రజలే పాలించుకునేలా మార్చేశాడు రాజు. రాజకుమారులు ఇరువురికి వివాహ మహోత్సవం ముగించాడు విరూపుడు. వచ్చిన కోడళ్ళు మంచి గడసరులు. విరూపుడు కుమారుల అమాయకత్వాన్ని కప్పిపుచ్చి జీవించగల

ఉన్నారన్న ధైర్యంతో కన్నుమూశాడు. విరూపుడు మరణించిన తరువాత కుమారులకు మిగిలినది ఒక పెద్ద బంగళా, ఒక చిన్న పూరిల్లు, సాగుభూమి, బీడుభూమి. అదే వారికి మిగిలిన ఆస్తి. ఆస్తిని పంచుకుంటామని మంత్రిగారికి చెప్పడంతో ఆయన రాజుగారికి ఎలాగూ మంచి పేరు తీసుకురాలేకపోయారు. కనీసం విడిపోకుండా ఉండైనా రాజ్యగౌరవం నిలపండి అన్నాడు. పెద్దవారని మీకు చెప్పాము, మీరు అలా మాట్లాడితే మేము మా బంధువుల ద్వారా పంపకాలు జరుపుకుంటాం అని కోపంగా వెళ్ళిపోయారు వాళ్ళు. పెద్దవాడైన మనోహరుడు ఏం చేద్దామని హేమంతుణ్ణి అడిగాడు. అప్పుడు హేమంతుడి భార్య అయిన ధరణి చొరవ తీసుకుని, మా మేనమామగారు పెద్ద మనిషి, ఆయన ద్వారా ఆస్తి పంపకాలు జరుపుకుందామని అన్నది. మనోహరుడి భార్య అయిన కీర్తన ఇరువురికి పెద్ద మనుషులు ఎవరో తెలియకపోవడంతో ఆయన ఎట్లా చెప్తే అలాగే చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆస్తిని పరిశీలించి మేనకోడలి వైపు పక్షపాత బుద్ధితో వ్యవహరించి హేమంతుడికి పనిచేయడం, వ్యవసాయం రాదనే నెపంతో మనోహరుడికి పూరిల్లు, బీడుభూమి వచ్చేలా, హేమంతుడికి బంగళా, సాగుభూమి వచ్చేలా పనిచేశాడు. అది విని మనోహరుడి కడుపు మండి మంత్రిగారి దగ్గరికి వెళ్ళాడు. మంత్రి అంతా విని, మీరు వెళ్ళిన ఆ పెద్ద మనిషి మోసకారి, ఆస్తి పంపకాల దస్తావేజులను తయారు చేసి ఎంతో పకడ్బందీగా ముగించాడు. ఇక మన చేతుల్లో ఏమీ లేదని ఆయన ఉన్నదాంతోనే సంతృప్తిగా జీవించు అని హితవు చెప్పి పంపాడు. మోసపూరిత ఆస్తి పంపకంతో పాపం మనోహరుడు పేదవాడు అయిపోయాడు. మనోహరుడికి హేమంతుడికి ఇద్దరు చొప్పున సంతానం కలిగింది. వర్షాకాలం వచ్చింది. హేమంతుడు దర్జాగా కాలి మీద కాలేసుకుని బంగళాలో ఉన్నాడు. మనోహరుడి ఇల్లు వర్షానికి ఉరుస్తూ పిల్లలు పడుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి. మనోహరుడు కీర్తనలు బాధతో కుంగిపోతున్నారు. రాజకుమారుడై ఉండి పేదరికం అనుభవించడం ఏమిటని ఊర్లో వాళ్ళు హేమంతుడు ధరణి చేసిన మోసాన్ని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. వర్షాలు ఆగాయి. మనోహరుడి కుటుంబానికి తిండికి కూడా చాలా కష్టంగా ఉంది. పంటలు ఆశించినట్లుగా పండలేదు. మనోహరుడు పని వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ ఊరిలో పనిచేయడం నామోషిగా భావించి పక్క ఊరిలో పని కోసం వెళ్ళాడు. రోజూ పనికి వెళ్ళి కాస్తో కూస్తో ధనం సంపాదిస్తున్నాడు. ఒకరోజు చద్దిమూట భుజాన వేసుకుని పనికి వెళ్ళాడు. మధ్యలో బాగా ఆకలి వేసింది. చద్దిమూట

చద్దిమూట విప్పగా అందులో చెద్దన్నం లేదు. ఆకలిగా ఉండడంతో నిట్టూర్చాడు. బంగారు గంటను చూసి ఆశ్చర్యంగా దానిని చేత్తో వాయించాడు. టంగ్ అని శబ్దం రాగానే ఎంతో ఆశ్చర్యంగా ఒక విస్తరాకు మనోహరుడి ముందు వచ్చి వాలింది. మళ్ళీ టంగ్ టంగ్ అని వాయించాడు. అప్పుడు విస్తరాకులో అన్నం ప్రత్యక్షమైంది. అలా టంగ్ టంగ్ టంగ్ అని వాయించడం మొదలుపెట్టాడు. కూరలు, పలహారాలు, ఇంకా రకరకాల వంటకాలు ప్రత్యక్షమవడంతో మనోహరుడి ఆశ్చర్యానికి అంతే లేదు. కడుపు నిండా అన్నీ భుజించి పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్యాపిల్లలను పిలిచి బంగారు గంటతో టంగ్ టంగ్ అని కొడుతూ భార్యాపిల్లల ముందు విస్తరాకులు వచ్చాక వారి కడుపులు నింపాడు. వాళ్ళు చాలా ఆశ్చర్యంగా భోజనాన్ని భుజించి సుష్టుగా విందు ఆరగించారు. కీర్తన, బంగారు గంట ఎలా సంపాదించావని అడుగగా మనోహరుడు జరిగిన విషయం చెప్పాడు. కీర్తన, మనం పేదవాళ్ళమని దేవుడు కరుణించాడండి. కోటి విద్యలు కూటి కొరకే, కాబట్టి మనం ఊరంతా విందు భోజనం ఏర్పాటు చేద్దాం అని మనోహరుడిని అడిగింది. మనోహరుడు, అన్నదానం ఎంతో పుణ్యకార్యం కదా, అలాగే చేద్దాం అన్నాడు. తింటూ కూర్చుంటే కొండైనా కరుగుతుంది అన్నట్లు అక్కడ హేమంతుడు ఏ పని చేయకుండా విలాసాలకు అలవడి ఉన్న ఆస్తిని ఊడ్చేశాడు. ధరణి లభోదిభోమని కొట్టుకుంటూ ఏడవసాగింది. పక్కన వాళ్ల సొమ్ముకు ఆశపడితే

ఉన్న సొమ్ము ఊడినట్లు హేమంతుడు భికారి అయిపోయాడు. మనోహరుడు తను అనుకున్నట్లుగా ఒకరోజు దండోరా వేయించాడు. దాని సారాంశం ఏమనగా, రేపు ఊరి ప్రజలందరికీ మనోహరుడి ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేశారు, అందరూ ఇచ్చేసి విందు ఆరగించగలరని కోరుతున్నామహో అంటూ ఊళ్ళోని వాళ్ళంతా, పేదవాడైన మనోహరుడు ఊరంతా విందు భోజనాలు పెడతాడని ఆశ్చర్యపోయారు. తర్వాత రోజు పేదవాడు పిలిచాడు, ఎంతైనా రాజుగారి కొడుకు కదా అని ఇంటికొకరి చొప్పున వెళ్ళారు. అందరినీ పంక్తులలో కూర్చోబెట్టాడు. వచ్చిన వాళ్ళంతా అక్కడ వంట హడావిడి లేకపోవడంతో విందు జరుగుతుందా లేదా అని ఆలోచనలో పడ్డారు. మనోహరుడు వచ్చి చేతిలోని బంగారు గంటతో టంగ్ టంగ్ టంగ్ అని వాయిస్తూ వెళ్తుంటే అందరి ముందు విస్తరాకులు ప్రత్యక్షమవడం, తర్వాత పంచభక్ష పరమాన్నాలు ప్రత్యక్షమవడం చూసి జనమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అందరికీ గంట వాయించి విస్తరి నిండా వడ్డించి సంతృప్తిగా భుజించేలా చేశాడు మనోహరుడు. అందరూ ఆనందంగా ఆశీర్వదించి వెళ్ళారు. ఈ విషయం ధరణి చెవిన పడింది. ధరణి హేమంతుణ్ణి పిలిచి, నువ్వు కూడా మీ అన్నలాగా ఆ గంట సంపాదించుకుని రమ్మని పోరు పెట్టింది. హేమంతుడిలో ఆశ చిగురించింది. తర్వాత రోజు ఉదయాన్నే చద్దిమూట కట్టుకుని బయలుదేరి వెళ్ళాడు. చద్దిమూట ఒక చెట్టుకు కట్టి వెనక్కి తిరిగి పదే పదే చూస్తూ కుంట దగ్గరికి వెళ్ళాడు. ఈలోపు ముగ్గురు దేవతలు ప్రత్యక్షమై చద్దిమూట విప్పి చూడగా అమిత దుర్వాసన వచ్చింది. ఎందుకంటే హేమంతుడు స్వార్థంతో వచ్చాడు కాబట్టి. దేవతలు హేమంతుడు ధరణిల అత్యాశ మోసాలను దివ్యదృష్టితో గ్రహించి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని తలచి ఆ చద్ది అన్నంను పారవేసి వెండి గంటను ఉంచారు. హేమంతుడు పరుగు పరుగున వచ్చి మూట విప్పి చూశాడు. అందులో ఉన్న వెండి గంటను చూసి సాధించాను అని సంబరపడిపోయి నేరుగా ఊర్లోకి వెళ్ళి అందరూ మా ఇంట్లో ఏర్పాటు చేసిన విందు స్వీకరించాలని అరుస్తూ ఇంటికి వెళ్ళాడు. ధరణి ఆ గంటను చూసి పొంగిపోయింది. ఏమండి ఒక్కసారి మోగించనా అంది. హేమంతుడు, ఎందుకే తొందరపడతావు, అందరూ రాణి చూసి తరిద్దివుగాని అంటూ, మీరు చూశారా అంది. లేదే, అందరితో పాటే నేను కూడా చూస్తా అని గర్వంగా చెప్పాడు. ఊరి వాళ్ళంతా పేదవాడైన మనోహరుడే అంత ఘనంగా విందు ఏర్పాటు చేస్తే ఇక హేమంతుడు ఎంత ఘనంగా ఏర్పాటు చేస్తాడోనని ఊరిలోని పిల్ల జల్ల ముసలి ముతక ప్రతి ఒక్కరూ వచ్చారు. హేమంతుడు వెండి గంట తీసుకుని టంగ్ టంగ్ టంగ్ అంటూ అందరికీ ఒక్కోసారి మోగించాడు. తన ముందు వరకు వచ్చి తనకు కూడా మోగించుకున్నాడు. అందరి ముందు విస్తరాకులు ప్రత్యక్షమయ్యాయి. మరలా మరోసారి తనతో పాటుగా అందరికీ వెండి గంట మోగించాడు. అందరి విస్తరాకుల్లో ఇద్దరు చొప్పున మరగుజ్జు మనుషులు ప్రత్యక్షమయ్యారు. జనమంతా మనోహరుడి కంటే హేమంతుడు ఇంకా గొప్ప గంట సాధించాడు, అన్నం కలిపి నోటికందించడానికి మరగుజ్జు మనుషులు ప్రత్యక్షమయ్యారని ఎంతో ఆనందించారు. పాపం వారి ఆనందం మూడోసారి గంట మోగించగానే ఆవిరైపోయింది. మూడోసారి హేమంతుడు గంట మోగించగానే ఆ ఇద్దరు మరగుజ్జులలో ఒకరు తల వంచి పట్టుకోగా మరొకరు గుండు గీసి వెంట్రుకలను విస్తరలో వేసి మాయమైపోయారు. తను తన కుటుంబంతో పాటు ఊరి వారందరికీ గుండ్లు గీయించిన ఘనతను హేమంతుడు దక్కించుకున్నాడు. ఊర్లో హేమంతుడిని తిట్టనివాడు పాపాత్ముడు అన్న చందంగా దుమ్మెత్తిపోశారు. మనోహరుడు ఎప్పుడూ ధర్మబద్ధంగా నడుచుకుంటూ విరూపుడి యొక్క పరువును

0: మీరింతవరకు బంగారు గంట అనే కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ వై మునీంద్ర గారు. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో పౌష్టికాహారం ప్రాధాన్యత గురించి సింధు విజయ భార్గవి గారి ప్రసంగం వింటారు.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యంగా ఉంటే అన్ని ఉన్నట్లే. కాబట్టి మన ప్రభుత్వం కూడా పోషకాహారం కోసం అనేక రకాల పథకాలను అందిస్తుంది. దీనికోసం జాతీయ పోషకాహార వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాహారం

మనం తీసుకోవాలి. పోషకాహారంలో మనకి సమతుల్య ఆహారం గురించి కూడా మనం వివరంగా చెప్పుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకుంటే పోషకాహారం లోపం కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ డైట్ కూడా అంటారు. ఈ బ్యాలెన్స్ డైట్ లో మనకి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ని ముఖ్యమని చెప్పుకోవాలి. ముందుగా మనం కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పుకుందాము. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు అని మనం పిలువబడుతున్నాయి. ఈ కార్బోహైడ్రేట్స్ మనం ఎనర్జీ స్టోరేజ్ గా కూడా యూజ్ అవుతుంది. రోజు మొత్తంలో మనం ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ నే తీసుకుంటాం, అంటే పిండి పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. పిండి పదార్థాలు దేనిలో ఉండే? వరి, గోధుమలు, చిరుధాన్యాలు, వీటిల్లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అలాగే బంగాళదుంప, దుంప కూరగాయల్లో మనకి పిండి పదార్థం దొరుకుతుంది. యాపిల్, మామిడి పండ్లు, అరటి పండ్లు కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా దొరుకుతాయి. ఇది అధిక మొత్తంలో తీసుకునే వాళ్ళు అధిక పని కూడా చేస్తూనే ఉండాలి. సగటు వ్యక్తి సుమారు 2000 క్యాలరీలు అవసరమవుతాయి. అయితే వారి శారీరక శ్రమ బట్టి ఆ క్యాలరీలు అనేది ఎంచుకోవడం జరుగుతాము. అంటే ఎక్కువ పని చేసే వాళ్ళు ఎక్కువ పిండి పదార్థం తీసుకోవాలి, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. అలాగే తక్కువ శ్రమ చేసేవాళ్ళు, కూర్చుని పని చేసేవాళ్ళు తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్స్ మనకి ఫ్యాట్స్ మరియు ప్రోటీన్ తో కూడింగా తీసుకుంటే ఇంకా చాలా మంచిది. అలాగే ప్రోటీన్ల గురించి తెలుసుకుందాము. పోషకాహార లోపాలు రాకుండా ఉండటానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ మన శరీరం యొక్క బిల్డింగ్ బ్లాక్స్ మరియు పెరుగుదలకి, అభివృద్ధి కోసం మనకి అవసరమవుతాయి. అవి వారికి వయసు, బరువు మరియు ఎత్తుకు బట్టి మారుతూ ఉంటాయి. కండరాల పెరుగుదలకి, అభివృద్ధికి, డెవలప్మెంట్ కి కూడా మనకి సహాయపడుతుంది. ప్రోటీన్ల శరీరంలో కండరాలకు, చర్మం మరియు ఆరోగ్యం కాపాడడానికి ప్రోటీన్లు కూడా ముఖ్యమైనవి. ముఖ్యంగా చిన్న వయసు పిల్లలకి చక్కగా ఆహారంలో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటే ఎదుగుదలకి చాలా సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలు వినియోగించుకుని చేసేటప్పుడు శక్తి యొక్క స్థాయిని ఏమాత్రం తగ్గకుండా ప్రోటీన్లు సహాయపడుతుంది. ఫ్యాట్స్, కొవ్వు పదార్థం. కొవ్వు పదార్థం అనగానే ప్రతి ఒక్కళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అనారోగ్యాన్ని పాలవుతాము. దానివల్ల మనకి ఫ్యాట్ స్టోరేజ్ పెరిగి దానివల్ల మనకి గుండె జబ్బులు, సమస్యలు వస్తాయని ఒక అపోహ కూడా ఉంది. కానీ ఇది మితంగా తీసుకునే ఆహారం కాబట్టి ఫ్యాట్స్ ని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఫ్యాట్స్, ఆరోగ్యమైన ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ అని మనకి ఫ్యాట్స్ లో ఉంటాయి. వీటి వల్ల మనకి గుండె, మెదడు ఆరోగ్యకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఎనర్జీ స్టోరేజ్ లో కూడా ఉపయోగపడుతుంది. ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల విటమిన్ ADEK, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్లు కూడా ఫ్యాట్స్ లోనే మనకి దొరుకుతాయి. ఫ్యాట్స్ మనకి ఎందులో దొరుకుతాయంటే పాలు, పాలు పదార్థాలు, కోడిగుడ్లు, చేపలు, వాల్నట్, అవిసె గింజల నుంచి తూసిన నూనె, సోయా నూనె, ఇలాంటి అన్ని రకాల నుండి మనకి గుడ్ ఫ్యాట్స్ అనేవి దొరుకుతాయి. అలాగే మాంసాకృతిని కూడా మనం చెప్పుకున్నట్లయితే మాంసాకృతి ఎక్కువ ఉన్న ఫుడ్స్ పాలు పదార్థాలు, పప్పు ధాన్యాలు, గుడ్లు, చేపలు, మాంసాలు, వీటిలో మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పోషకాహారం లోపం రాకుండా ఉండడానికి విటమిన్స్, మినరల్స్ చాలా సహాయపడతాయి. ఇవి చాలా తక్కువ మోతాదు సూక్ష్మ రూపంలో మనకి దొరుకుతాయి కాబట్టి చక్కగా పుష్కలంగా ఎక్కువ కూరగాయలు, పండ్లు తీసుకుంటాం వల్ల మనకి విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు లోపం రాకుండా ఉంటాయి. చాలా మందికి విటమిన్స్, మినరల్స్ నాలెడ్జ్, అవగాహన లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ విటమిన్స్ లోపాలను కలిగి ఉంటున్నారు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆడవాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం మోతాదు తగ్గడం వల్ల కండరాలు, కీళ్లనొప్పులు, కీళ్లవాతాలు ఇలాంటివన్నీ కాల్షియం డెఫిషియన్సీ వల్లే జరుగుతున్నాయి. అందుకనే మనం తీసుకునే ఆహారంలో కాల్షియం శాతం ఉందా లేదా చూసుకోవడం కూడా చాలా అవసరం. కాల్షియం అనేది పాలు, గుడ్లు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు, అవిసె గింజల్లో మనకి కాల్షియం మోతాదు ఎక్కువగా ఉంటాయి. సో చిన్నపిల్లల్లో చూసుకుంటే విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ ఏ అనేది ఎక్కువగా కనబడుతున్నాయి. దీనివల్ల చిన్న వయసులో కళ్ళజోడ్లు రావడం, చూపు మందగించడం, పెద్ద వయసు చుక్కలాలు రావడం ఇలాంటి అన్ని సమస్యలు విటమిన్ ఏ వల్ల లభిస్తున్నాయి. సో విటమిన్ ఏ అనేది చక్కగా క్యారెట్, ఆకుకూరలు తీసుకోవడం వల్ల విటమిన్ ఏని మనం అధిగమించుకోవచ్చు. చక్కగా కంటి చూపు నివారణకి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. విటమిన్ డి, విటమిన్ డి డెఫిషియన్సీ చూస్తే విటమిన్ డి చాలా ముఖ్యమైనది. విటమిన్ డి ముఖ్యంగా ఆడవాళ్ళలో, మగవాళ్ళలో కూడా కనబడుతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎముకలకి పటిత్వం తగ్గుతుంది, కండరాలు బలహీనమవుతాయి. అందుకని చక్కగా విటమిన్ డి పోషకాలు తీసుకుంటానికి చూడాలి. చాలా తక్కువ అరుదుగా కనపడుతుందండి విటమిన్ డి. మనకి పొద్దున్నే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆ సూర్యుని వెలుగులో మనకి విటమిన్ డి దొరుకుతుంది. సో ఖచ్చితంగా ప్రతిరోజు

చక్కగా దొరుకుతాయండి. ఇమ్యూనిటీకి కూడా, రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా చాలా సహాయపడతాయి. ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎంత అవసరమో నీరు తాగడం కూడా చాలా అవసరం అండి. మంచి నీరు అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. నీరు ప్రతి ఒక్కరి శరీరంలో 70% నీరుతోనే ఉంటుంది. కానీ నీళ్లు ఎంతవరకు తాగుతున్నామనే అవగాహన లేదు. ప్రతి ఒక్కరు చక్కగా అవగాహనగా అరగంటకు ఒక గ్లాస్ చొప్పున వాటర్ తాగితే దానివల్ల మనకి బాడీ హైడ్రేట్ అవుతుంది. మనం మెదడుకు చూసుకుంటే 85% నీరు అవసరం అండి. అలాగే గుండెకి చూసుకుంటే 77% నీరు అవసరం. మూత్రపిండాలకు 80%, ఊపిరితిత్తులకు కూడా 85% నీళ్లు కావాలండి. ఎముకలకు 22%, చర్మానికి 70%. ప్రతి ఒక్క అవయవానికి నీరుతో అవసరం చాలా ఉంది. అందుకని ప్రతి ఒక్కరు చక్కగా నీరు తాగడం అనేది ముఖ్యమైన అంశంగా చూసుకుని తాగుతూ ఉండాలి. అప్పుడు మనం బాడీ కూడా చాలా హైడ్రేట్గా ఉండి ఆరోగ్యకరంగా ఉంటాము. రోగ నిరోధక శక్తి పెంచడానికి కొన్ని కూరగాయల గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందామండి. రోగ నిరోధక పెంచుకునే కొన్ని కూరగాయలు క్యాబేజీ. దీనిలో పుష్కలంగా విటమిన్ సి ఉండడం వలన మరియు రోగ నిరోధక శక్తి పెంచుతుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కలిగి ఉంటాయి కాబట్టి తెల్ల రక్త కణాలు కూడా పెరుగుతాయి. దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉండటానికి క్యాబేజీ ఎంతో సహాయపడుతుంది. క్యాప్సికం. మనకి నిమ్మజాతి పండులోనూ అధికంగా విటమిన్ సి పోషకం ఉంటుందని మనం అందరం అనుకుంటున్నాం. కానీ క్యాప్సికంలో వాటికన్నా 3 రెట్లు విటమిన్ సి ఉంటుంది. తద్వారా రోగ నిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం పాటు తద్వారా రోగ నిరోధక శక్తి వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచేందుకు క్యాప్సికం ఎంతో సహాయపడుతుంది. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులో కూడా క్యాప్సికం ఉంటుందండి. వీటిలో విటమిన్ సితో పాటు బీటా కెరోటిన్ అని ఒక మంచి పోషక విలువలు దొరుకుతాయండి. దీనివల్ల మనకి కళ్ళుకి, చర్మానికి సంబంధించిన ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. క్యాలీఫ్లవర్. మన శరీరంలో ముఖ్యంగా తెల్ల రక్త కణాలు పెరగడం చాలా ముఖ్యమైనదండి. ఈ క్యాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల మనకి అధిక పీచు పదార్థం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరకడం వల్ల తెల్ల రక్త కణాలు కూడా అధిక మోతాదులో పెరుగుతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు, పేగు వ్యాధి, రొమ్ము, క్యాన్సర్ల నుంచి బారి పడకుండా కూడా కాపాడుతుంది. విటమిన్ ఏ, సిఈ మరియు మంచి పీచు పదార్థం కూడా మనకి బ్రోకిలీ, క్యాబేజీలో కూడా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు బ్రోకిలీ కూరగాయల్ని పచ్చిగా తినకూడదండి. వీటిని కొద్దిపాటి నీటిలో ఆవిరిపై ఉడికించి తీసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఆకుకూరలు. ఆకుకూరలు అనేది చాలా ముఖ్యమైనవండి. దీనిలో మనకి అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ కలిగి ఉంటాయి. ఆకుకూరల్లో మంచి ఐరన్, జింక్, విటమిన్ సి, పీచు పదార్థాలు ఉంటాయి. అంతేకాకుండా చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచిగా సహాయపడుతుంది. ముఖ్యంగా పాలకూరలో గల మంచి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మెంతుకూరలో గల ముఖ్యమైన పోషకాలు ఐరన్ మరియు మెగ్నీషియం రోగ నిరోధక శక్తిని పెంపొందించి దానితో పాటు షుగర్ వ్యాధి నియంత్రణలో కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. పుదీనాలో గల పోషక విలువలు ఊపిరితిత్తుల సమస్యల నుండి మనం రక్షిస్తాయి. ఆకుకూరలు ఖచ్చితంగా ఉడికించే తీసుకోవాలండి. కొద్దిగా ఆవిరిపైన ఉడికించుకు తీసుకుంటే చాలా మంచిది. వారానికి కనీసం 3 నుంచి 4 సార్లైనా ఆకుకూరలు తీసుకుంటే మంచిదండి. బీట్రూట్. బీట్రూట్ దీనిలో మనం చూసుకుంటే విటమిన్ సి, బి, ఐరన్ వంటి ప్రముఖ పోషకాలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో గల నైట్రేట్ పోషకం వల్ల శరీరంలో అన్ని అవయవాలకు రక్తస్రావణం తేలిగ్గా అమలయ్యేలాగా చేస్తుంది. క్యారెట్. దీనిలో గల విటమిన్ ఏ, సి, బి6, బీటా కెరోటిన్ పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ రోగ నిరోధక శక్తి వ్యవస్థను లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి6 ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, లింఫోసైట్ అనే కణాలని అభివృద్ధి చేస్తుంది. మొత్తం మీద క్యారెట్, బీట్రూట్ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యకరమైన బీటా కెరోటిన్లు, విటమిన్ ఈలు, ఐరన్ ఇలాంటివన్నీ పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. కీరదోస. విటమిన్ ఏ, బి, సి, కే పాటు రోగ నిరోధక వ్యవస్థను కూడా పెంపొందిస్తుందండి. ముఖ్యంగా మెగ్నీషియం మన జుట్టు, గోళ్ళు, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కీరదోసకి చాలా సహాయపడుతుంది. క్యారెట్, బీట్రూట్, కీరదోస సలాడ్స్ రూపంలో తీసుకుంటాం వల్ల అధిక మోతాదులో పీచు పదార్థాలు మనం తీసుకుంటాము. దానివల్ల మనకి మలబద్ధకం అనే సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కూరగాయల గురించి తెలుసుకున్నాం కదండి. అలాగే రోగ నిరోధక శక్తి పెంచడానికి కొన్ని పళ్ళు కూడా ఉంటాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాము. నిమ్మజాతి పండ్లు. నిమ్మకాయ, కమల, బత్తాయి, నారింజ పండ్లలో రోగ

0: శక్తి కావలసినంత పోషకాలు విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. విటమిన్ సి అనేక రకాల ఇన్ఫెక్షన్ నుంచి తొలగిస్తాయండి. సో అలాగే తెల్ల రక్తాణు కణాలు కూడా అభివృద్ధి చేస్తాయని చెప్పుకుంటున్నాం. అందుకని ప్రతి ఒక్క నిమ్మజాతి కలిగిన పండు తింటే చాలా మంచిది. జలుబు, దగ్గు, ఇతర శ్వాసకోశ ఇబ్బందులు నివారణకు కూడా ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా నిమ్మజాతి పండులో మనకి విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చక్కగా లభిస్తాయి. బొప్పాయి, దీనిలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజు మన శరీరానికి కావలసిన విటమిన్ సి కన్నా 2 రెట్లు అధికంగా కేవలం ఒక బొప్పాయి పండులోనే దొరుకుతుందండి. అందుకని ప్రతిరోజు మన డైట్ లో మనం తీసుకున్న ఆహారంలో 2 బొప్పాయి ముక్కల్ని ఖచ్చితంగా తీసుకోవాలి. దానిమ్మ, దీనిలో గల విటమిన్ సి మన శరీరంలోని వ్యాధి నివారణకు కావలసిన వంటి యాంటీబాడీస్ ని విడుదల చేస్తాయి. దానిమ్మ గింజల్లో విటమిన్ సి తో పాటు పొటాషియం, విటమిన్ కే కూడా ఉంటాయి. ఈ పోషకాలు ముఖ్యంగా మన రక్తంలో ఆక్సిజన్ అధికంగా అందిస్తాయి. హిమోగ్లోబిన్ లెవెల్ ను కూడా చక్కగా పెరుగుతుంది. రక్తహీనత ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒక దానిమ్మ గింజ తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి రక్తం శాతం పెరుగుదలకు సహాయపడుతుంది. జామకాయ, ప్రతి ఇండ్లలో కూడా చక్కగా జామకాయలు దొరుకుతాయండి. చక్కగా 1 కప్పు జామ ముక్కల్లో చక్కగా విటమిన్ సి పుష్కలంగా దొరుకుతాయి. అనేక రకాల బ్యాక్టీరియా మరియు వైరస్ వల్ల సంక్రమించే వ్యాధులు బారి పడకుండా కూడా కాపాడే శక్తి జామకుందండి. రోగ నిరోధక వ్యవస్థను ముఖ్య పాత్రగా పోషించే తెల్ల రక్త కణాల సంఖ్యలు కూడా పెంపొందించేందుకు ఇది సహకరిస్తుంది. అధికంగా ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం మరియు షుగర్ వ్యాధి నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. మామిడి పండ్లు, మామిడి పండ్లు పోషకాలు గనిగా చెప్పుకోవచ్చండి. మామిడి పండులో విటమిన్ ఏ, బి, సి, కే, ఇ పోషకాలు రోగ నిరోధక వ్యవస్థని బలపరుస్తాయండి. ప్రతిరోజు మనకు కావలసిన విటమిన్ సి స్థాయిలో 60% మనకు మామిడి పండులో ఉంటుంది. సో మనం ప్రతి ఒక్కరు ఒక మామిడి పండు సీజనల్ గా వచ్చే ఫ్రూట్ కాబట్టి అందరం సీజనల్ గా ఒక ఫ్రూట్ తినటం వల్ల విటమిన్ సి పుష్కలంగా అంది రోగ నిరోధక వ్యవస్థను చక్కగా పెంపొందించడానికి అవకాశం ఉంటుందండి. అలాగే కివీ ఫ్రూట్, కివీ విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల కూడా మనకి ఇక్కడ రోగ నిరోధక వ్యవస్థను చక్కగా మెరుగుపరుస్తామండి. కివీలో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది, విటమిన్ కే కూడా ఉంటుంది. విటమిన్ కే, ఈ వీటి ఉండటం వల్ల మనకి చర్మానికి, గోళ్ళకి, జుట్టుకి కూడా చాలా చక్కగా పెరుగుదలకి ఉపయోగపడుతుందండి.
1: మీరింతవరకు పౌష్టికాహారం ప్రాధాన్యత గురించి సింధు విజయ భార్గవి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో ఒక లలిత గీతం విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ యాజమాన్య పాఠశాలలో పనిచేస్తున్న విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఫైనల్ సీనియారిటీ జాబితాను nellu.50webs.com వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో మంగళవారంలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. భారత ఎన్నికల సంఘం జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ సర్ ప్రక్రియ గత నెల 15న ప్రారంభమైంది. తొలుత బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. వాటిని ఓటర్లు భర్తీ చేసి తిరిగి బీఎల్ఓలకు అందజేసి తమ ఓటును డిజిటలైజేషన్ చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియ మొత్తం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. ఆ పైన వచ్చే ఎన్యూమరేషన్ ఫారాలు చెల్లవు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 100,000 మంది ఓటర్లకు చెందిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు డిజిటలైజేషన్ చేయాల్సింది. అధికారులు 24 గంటలు సర్ ప్రక్రియపై పనిచేస్తున్నారు. ఫారాలు ఇవ్వని ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఇన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుంటే తక్షణమే అందజేయాలని, లేదంటే ఓటుకు భద్రత ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు పీఎంఎఫ్ఎంఈ పథకం కింద 35% సబ్సిడీపై శ్రీనిధి రుణాలు అందజేయనున్నారు. ఏజీఎం కామాక్షయ్య తెలిపారు. సోమవారం డిఆర్డీఏ కార్యాలయంలో వివిధ మండల అధికారులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఆహార ఉత్పత్తులకు సంబంధించిన యూనిట్ల స్థాపన, యంత్ర పరికరాల కొనుగోలు కోసం 2 లక్షల వరకు సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు వ్యక్తిగతంగా 3 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. 10 మంది సభ్యులున్న సంఘాలకు ఒక్కో సభ్యురాలకి 100,000 చొప్పున రుణాలిస్తామని, గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించిన సభ్యులకు మాత్రమే కుటీర పరిశ్రమల స్థాపనకు కొత్తవి మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. నెల్లూరులోని కలెక్టరేట్కు సోమవారం అర్జీదారులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వరు, టీఆర్ఓ విజయ్ కుమార్, మెప్మా పీడీ కిరణ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్లు వంశీకృష్ణ, కేశవర్ధన్ రెడ్డికి వినతి

చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. వృద్ధులు దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏ శాఖ పరిధిలోనూ వినతులు పెండింగ్ లో ఉండకూడదన్నారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 29.52 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈ గజేంద్రారెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2000 లో లెవెల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

నగరంలోని విద్యుత్ భవన్లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్సీ కార్యక్రమానికి 12 మంది వినియోగదారులు తమ సమస్యను తెలిపారు. ఈ సందర్బంగా ఏపీఎస్పీ డీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్సీ రాఘవేంద్ర మాట్లాడుతూ, వచ్చిన ఫిర్యాదుల్లో సోలార్ సబ్సిడీ, విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ స్తంభం మార్పు, కొత్త ట్రాన్స్ఫార్మర్ మంజూరు, వ్యవసాయ సర్వీసుల మంజూరు తదితర అంశాలున్నాయన్నారు. వినియోగదారుల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించేందుకు సీఎండీ శివశంకర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం డయల్ యువర్ ఎస్సీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు తెలిపారు. ప్రజలు అందించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని మేయర్ దేవరకొండ సుజాత తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. మేయర్ కమిషనర్ నందన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సుజాత మాట్లాడుతూ, భవన నిర్మాణ సామాగ్రిని రోడ్లపై డంప్ చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించారని అంటూ తెలిపారు. నందన్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్పొరేషన్ స్థలాలు రోడ్లను ఆక్రమించి ఎటువంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టరాదని అన్నారు. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్న రహదారి పక్కన ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించి ప్రజా రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మీరింతవరకు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో సింహాపురి సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు మరొక లలిత గీతం విందాం.

0: Lords with historic win, reports the Pioneer. The Asian Age, in its editorial piece, Resilience Wins at Wimbledon, says that it is said of great players that they find the way to victory, which is exactly what Jannik Sinner did in retaining his title at Wimbledon. Having dealt with an almighty scare in the first round from the virtually unknown Miomir Kecmanovic, who took him to five sets, the Italian became the first man in 48 years to survive and win the cup at London's SW19. Resilience has been the remarkable quality in Sinner's journey to a fifth Grand Slam in the final. And finally, Amar Chitrakatha, set to launch Hindustan Aeronautics Limited, HAL, comic book, reports Hindustan Times. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. India officially launches its campaign for election as non-permanent member of UN Security Council for 2028-29 term. Mortal remains of 15 Indian tourists killed in Vietnam boat tragedy arrive in Mumbai. Bodies of 9 fishermen recovered after the trawler sinks off West Bengal coast. U.S. launches strikes on Iran for the third consecutive night. President Donald Trump reinstates blockade on Iranian shipping in Strait of Hormuz. IMD forecasts heavy rainfall in Bihar and Odisha today. And in cricket, India slipped history at Lord's in London with 270-run win of England in a one-off women's test. And with that, we end the morning news. Have a nice day.
2: ಆಕಾಶವಾಣಿ
3: ಆಚಾರ್ಯ ಎನ್ಜಿ ರಂಗ ವ್ಯವಸಾಯ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ವಾರ್ಷಿಕೋತ್ಸವಂ ಪ್ರಪಂಚ ರಕ್ತದಾತಲ ದಿನೋತ್ಸವಂ ವಂಟಿ ಪಲು ಮುಖ್ಯಾಂಶಾಲತೋ ಕೂಡಿನ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಸಮಾಚಾರ ಲೇಖ ಇಪ್ಪುಡು ವಿಂದಾಂ. ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾಲೋನಿ ಲಾಮ್ ಫಾರಂ ಲೋಗಲ ಆಚಾರ್ಯ ಎನ್ಜಿ ರಂಗ ವ್ಯವಸಾಯ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ವಾರ್ಷಿಕೋತ್ಸವಾನ್ನಿ ಜೂನ್ 12 ಘನಂಗಾ ನಿರ್ವಹಿಸಿದರು. ಶಾಸ್ತ್ರವೇತ್ತಲು, ರೈತರು, ಪೂರ್ವ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಪಾಲ್ಗೊಂಡ ಈ ವಾರ್ಷಿಕೋತ್ಸವಂಲೋ ಭಾಗಂಗಾ ನೂತನ ವಂಗಡಾಲನ್ನು ಸೃಷ್ಟಿಸಿದ ಶಾಸ್ತ್ರವೇತ್ತ ರಾಣಿ ಚೋಪ್ರಾನು ಬಂಗಾರು ಪದಕ ಜ್ಞಾಪಕತೋ ಸತ್ಕರಿಸಗಾ ఎంవి రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని చిలకలూరిపేటకు చెందిన రైతు నాగభైరవ శ్రీనివాసరావుకు అందజేశారు. విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ మాట్లాడుతూ, భోజనం మంచి ఔషధంగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే కోణంలో ఆలోచించాలని అన్నారు. ప్రకృతిని కాపాడుతూ హానికరమైన ఎరువులను ఉపయోగించకుండా రైతుకు సరైన తోడ్పాటు అందించాలని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జూన్ 12 గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 96 మంది వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచార్య ఆధ్వర్యంలో వివిధ వైద్య విభాగాలు, బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. శిబిరాన్ని జీఎంసీ అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి ప్రారంభించి మాట్లాడుతూ, ఒక యూనిట్ రక్తదానం ద్వారా 3 ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సమాజానికి అత్యంత అవసరమైన ఈ సేవలో యువత ముందుండటం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. 12వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జూన్ 21 ఘనంగా నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వందలాది మంది యోగాభ్యాసకులతో నిర్వహించిన యోగాసనాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని అన్నారు. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన భారతదేశం అందించిన గొప్ప బహుమతి యోగా అని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కృషితో యోగా ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించి అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశానికి కారణమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల వాయిదా పడిన నీట్ పరీక్షను గత జూన్ 21 గుంటూరు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, అభ్యర్థుల ధృవీకరణ, నిఘా, రవాణా సౌకర్యాల ఏర్పాటును గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆధ్వర్యంలో అధికారులు పగడ్బందీగా నిర్వహించారు. జిల్లాలోని గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలతో పాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో కలిపి మొత్తం 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 7239 మంది అభ్యర్థులు పరీక్షకులు నమోదు చేసుకోగా 91.79% మంది, అంటే 6645 మంది విద్యార్థులు హాజరయ్యారని నాగార్జున విశ్వవిద్యాలయం

0: లైన్లో అత్యధికంగా 91.79% హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఈ జులై 2న జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పటి వరకు కొనసాగిందని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అనేక భవనాలు, కాలువలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాల్లో నూతన అంశాలను జోడిస్తూ మరింత చక్కగా అభివృద్దికి తోడ్పడే విధంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని సాయికాంత్ వర్మ వివరించారు. స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు జులై 4వ తేదీన గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నాజ్ సెంటర్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం, మన్యం ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. సీతారామరాజు త్యాగం, దేశభక్తి నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. నేటి మన మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినబోతున్నాం. మరి మీరు కూడా మీరు కోరిన సాంగ్ వినాలనుకుంటే వెంటనే పోస్ట్ కార్డ్ పైన మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, పొదలకూర్ రోడ్, తెలుగుగంగ కాలనీ, నెల్లూరు, పిన్ 524004 కి పంపించేయచ్చు. మరి ముందుగా మనకు రాస్తున్న వారు నెల్లూరు ప్రకాష్ నగర్ నుంచి సుజాత, రాంబాబు, కోటి, విఘ్నేష్, మాలిని, శ్వేత, శ్రీధర్, వేణు, గోపి, ప్రియాంక. వీరు బేబీ చిత్రం నుంచి సాంగ్ కావాలని కోరుతున్నారు. ఓకే అండి, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తాను బేబీ మూవీ నుంచి. ముందుగా అయితే ఇది విందాం.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ని నెల్లూరు నిప్పో సెంటర్ నుంచి సంజు, నరేష్, రోజా, నిక్కీ, కుమార్, భాగ్యలక్ష్మి, అనంత్, శ్రావణ్, నవీన్, వినీత్, పల్లవి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు లవ్ టుడే చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే, వీరు కోరినట్టుగా లవ్ టుడే చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఈనాటి మన మనోరంజని కార్యక్రమంలో నెక్స్ట్ లెటర్ రాసిన వారు నెల్లూరు నవాపేట నుంచి మాధవి, జయ, శంకర్, అజయ్, విజ్జి, కాదర్ భాష, దిలీప్, లీలా, ప్రవళిక, మోహన్, మదన్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. వీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్ర నుంచి సాంగ్ కావాలని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కొన్నట్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీలోంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి శివపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కోరిన పాటల్ని. నెక్స్ట్ మనకి ఈ లెటర్ రాసిన వారు స్టోనాస్పేట నుంచి అమ్ము, శశి, సిరి, మృదుల, రేఖ, తనుజ, మనోజ్, లక్కీ, శాండీ, మేఘన, పింకీ ఇంకా లలిత గారు. వీళ్ళు ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆది పురుషుల నుంచి పాట కావాలని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కొన్నట్టు ఆది పురుష్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్స్ పై మీరిప్పుడు వింటూ ఉన్నారు. మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మరి మీరు కూడా మీరు కొన్న పాట వినాలనుకుంటే మనోరంజని కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో పొదలకూర్ రోడ్ తెలుగుగంగ కాలనీ నెల్లూరు పిన్ 5240004 కి పంపించేసి వినొచ్చు. మరి ఈనాటి మన ప్రోగ్రామ్ కి ఆఖరి సాంగ్ అడుగుతున్న వారు నెల్లూరు వేదేపాల నుంచి పావని, స్వప్న, బాజీరావు, దేవి, బాలకృష్ణ, సుగుణ, చిన్నయ్య, లక్ష్మీకాంత్, సుబ్రహ్మణ్యం, జీవన్, ఇంకా కేదర్నాథ్. వీరు బంగారాజు చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే అండి, తప్పకుండా మీరు కోరిన సాంగే బంగారాజు మూవీ నుంచి వేస్తున్నాను, విందాం.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఇంతవరకు మీరు మన ప్రభాత ప్రసారంలో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా శ్రోతలు కొన్న పాటలు విన్నారు కదా. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మనం ఇప్పుడు వచ్చేసాం సమయం 9 గంటలు. హలో అభిరుచి కార్యక్రమానికి ఆల్రెడీ కాలర్ కూడా లైన్ లో వెయిట్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. మరి మీరు కూడా కాల్ చేసి మాట్లాడాలనుకుంటే 0612333100, అలాగే 0861233102 కి కాల్ చేసేయచ్చు. మరి ఫస్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ సుప్రియా, ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నాను. ఈరోజు ఏ సాంగ్ విందాం
3: అనుకుంటున్నావు?
1: ఓకే, తప్పకుండా సాంగ్ అంతా ప్లే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో సుప్రియ కోసం మృగరాజు చిత్రం నుంచి చాయ్ సాంగ్ కావాలంట. సో సుప్రియతో పాటు మనం కూడా వినేద్దాం.
4: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మెరభాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా

0: ఎలా ఉందండి? ఆ
1: సూపర్.
0: ఆ లేకపోతే చాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడేద్దాం.

0: हेलो
1: हेलो
0: हेलो हेलो ఓకే, లైన్ కట్ అయినట్టుంది. సరే, వారి కోసం అయితే ఒక సాంగ్ వేసేద్దాము. మౌనమేళను ఈ చిత్రం నుంచి ఈ పాట.

0: మరి ఈనాటి మన హలో ప్రిచ్ కార్యక్రమంలో కాలర్ ని లైన్లోకి తీసుకుందాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: రఘు.
0: రఘు గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా, ఇంత ముందు చేస్తున్నారా? అవునా, ఓకే. నాతో మాట్లాడడం ఫస్ట్ టైం అయితే. ఓకే, బాగున్నారు అయితే?
1: బాగానే ఉన్నా మేడం.
0: రైట్, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? ఓకే అండి, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తాను. శ్రోతలు ఉన్నారా అందరి కోసం? ఓకే ఓకే ఫైన్, థ్యాంక్ యూ. తప్పకుండా సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వినండి.
1: ఓకే.

0: మరి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా మేడం.
0: రామయ్య గారు బాగున్నారా?
1: చాలా బాగున్నారు.
0: చాలా రోజులు మాట్లాడేది మీతో. ఓకే, మరి ఈ రోజు హ్యాపీ మూమెంట్ ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈ రోజు రవిరాజ ఫినిషింగ్ బర్త్డే సందర్భంగా చక్రవర్తి సినిమా మేడం. చక్రవర్తి సినిమా నుంచి వన్నే లరాని ఆ పాట మేడం
0: తప్పకుండా వేస్తానండి సాంగ్.
1: అలాగే ఒక పాట పడతాం మేడం. నేను చాలా రోజులు పాట పడడం
0: త్వరగా టైం లేదు.
1: రఘుకుల తిలక రారా నిన్న తీముద్దులాడెదరా, కోసల రామారా కౌసల్య రామారా, రఘుకుల తిలక రారా నిన్న తీముద్దులాడెదరా, కోసల రామారా కౌసల్య రామారా, మొదటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు కట్టి
0: చాలా బాగా పాడారు. మీకోసం సాంగ్ అయితే రెడీగా ఉంది, విందాం.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సో మచ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసి అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసి అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసి అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇంతవరకు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకున్న పాటలు విన్నారు కదా. మరి సమయం అయితే 9:32 అయిపోయింది. వెంటనే మనం వాట్సాప్కి వచ్చేద్దాం. సో వాట్సాప్లో కూడా చాలా మంది అయితే అడుగున్నారండి సాంగ్స్ కావాలని. ఒక్కొక్కటి చదువుతా. ఫస్ట్ అయితే శతమానం భవతి చిత్రం నుంచి మా కోసం పాట కావాలి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయా, కట్ల వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు చిత్రంలో వసంతకాలికి అనే పాట వినిపించగలరు అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారి ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. ఓకే. అలాగే బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ కోరుతున్నారు. వీరు కోకిల చిత్రం నుంచి పాట కావాలని అడుగుతున్నారు. ట్రై చేస్తానండి. ఇంకా సంపూర్ణమ్మ, మౌనిక, వెంకటరమణమ్మ, మస్తానయ్య, కుమారి, చొప్పా కుమార్, జెండాదిబ్బ గ్రామం నెల్లూరు జిల్లా సంగం మండలం నుంచి రాస్తున్నారు. వీరు ఆనందం ఆనందం అయ్యే సాంగ్ కావాలి మాకు, శుభాకాంక్షలు మూవీ నుంచి అడుగుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ఫస్ట్ శతమానం భవతి చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నా, విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న పాటల్ని మరి నెక్స్ట్ మెసేజ్ మనకు పంపిన వారు కీర్తిక, లితిక, అశ్వని కుమార్, ఉమా నెల్లూరు నుంచి రాస్తున్నారు. వీరు గోరెంటాక్ చిత్రం నుంచి పాట కావాలని అడుగుతున్నారు. ఓకే, అలాగే ఆలగడ్డ నుంచి నంద్యాల జిల్లా పాలెం పోలయ్య గారు, ఈరోజు చిరంజీవి విజయసాయి నటించిన మహానగరంలో మాయగాడి చిత్రం నుంచి పాట కావాలని ఆలగడ్డ నుంచి పాలెం పాలయ్య కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ కోసం అడుగుతున్నారు. ఓకే అండి, ట్రై చేస్తా. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభిదాష ప్రత్యేకంగా అడుగుతున్నారు మాస్టర్ చిత్రం నుంచి పాట కావాలి అని. ఇంకా జానకి రాముడు చిత్రం నుంచి పాట కావాలని నారాయణరెడ్డిపేట నుంచి తుమ్మలచెల్ల పద్మనాభయ్య, ఉమాదేవి, జయమ్మ కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా గోరింటాకు చిత్రం నుంచి ఈ సాంగ్.

ఆగి కలాడే పడవకున్న బంధ.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని. మరి నెక్స్ట్ మెసేజ్ మనకు రాస్తున్న వారు ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. వీరు సర్ మూవీ నుంచి సాంగ్ కావాలి అని చెప్పి కోరుతున్నారు. అలాగే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, శ్రీను, వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజనమ్మ, ప్రసాద్, బాబురావు, రవి, అమీర్, బాషా, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులమ్మ, సుబ్బలయ్య, రవి, బెజవాడ మాలియాద్రి, అజయ్, నజీర్, పరందామయ్య, సురేష్, రాము, తాత వెంకటేశ్వర్లు. వీరు కళ్యాణ చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఇక అలాగే గ్యాంగ్ రేడ్ చిత్రం నుంచి పాట కావాలి అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా సర్ మూవీ నుంచి పాట వేస్తున్నాను, విందాం.

ఓకే, ఈనాటి మన హలో అభిరుచి కార్యక్రమంలో నెక్స్ట్ మెసేజ్ మనకి రాసిన వారు కరీంనగర్ జిల్లా అమనకుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్నా వెంకటేష్ గారు, వీరు ఖైదీ దాదా చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని అడుగుతున్నారు. ఓకే, ఇంకా డాన్ చిత్రం నుంచి పాట కావాలంటూ మూసాపేట నుంచి మెహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యాదవ్జీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూ బాబా, మూసాపేట నరేష్ గ్రామ ప్రజల కోసం అంట. ఓకే, నెక్స్ట్ బలే దొంగ చిత్రం నుంచి పాట కావాలి అంటూ పూజారి ధనుంజయ్, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓపులమ్మ, అన్న వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి రాస్తున్నారు. ఓకే, ఇంకా ఛాంపియన్ చిత్రం నుంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ఖైదీ దాదా చిత్రం నుంచి ఈ పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు గండవరం పూలతోట రామచక్రం నుంచి శివప్రసాద్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు, తులసి మూవీ నుంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ. అలాగే ఏదైనా స్నేహబంధానికి సంబంధించిన సాంగ్ ప్లే చేయండి అంటూ జరిపోతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి రాస్తున్నారు. ఇంకా సోమనాథం జనార్దం వనజన్మ వెంకట భావన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి రాస్తున్నారు. బాలమిత్రుల కథ చిత్రం నుంచి పాట వేయమని. ఓకే, మరి వీరందరి కోసం కూడా తులసి చిత్రం నుంచి ఈ పాట.

ఈనాటి మన ప్రోగ్రామ్ కి ఆఖరి సాంగ్ అడుగుతున్న వారు కొండవీటి దొంగ చిత్రం నుంచి పాట కావాలంటూ గోవర్ధన్ రావు వారి ఫ్యామిలీ ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి రాస్తున్నారు. ఓకే అండి, వారి కోసం సుబలే కొండవీటి దొంగ చిత్రం నుంచి పాట ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఈ సమయం అయితే తెలియకుండానే పదైపోయింది. మంచి మంచి సాంగ్స్ అన్ని విన్నాం కదా, నెక్స్ట్ వీక్ ఇంకా బోల్డ్ అని మంచి సాంగ్స్ తో వస్తాను. మరి కొద్ది క్షణాల్లో 10 గంటలు కావస్తుంది, వెంటనే మనం ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు రిలే ప్రసారం అవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. నెక్స్ట్ వీక్ వరకు టాటా బాబాయ్ సైనింగ్ ఆఫ్. మీ

0: వరికము వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి వింటారు అతిథి రీజనల్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఉద్యోగస్తులందరికీ పరిచయమున్న పదం ప్రావిడెంట్ ఫండ్. ఈ ప్రావిడెంట్ ఫండ్ గురించి ఉద్యోగస్తుల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆర్థిక భద్రతను అందించే ఈ ఉద్యోగుల భవిష్య నిధి పెన్షన్ వారి సామాజిక భద్రతకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు విశాఖపట్నం రీజన్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్ గారు. వీరిని అడిగి పిఎఫ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి.
2: నమస్కారం.
1: ప్రావిడెంట్ ఫండ్ గురించి చాలా రకాల అనుమానాలు ఉద్యోగస్తులు ఉంటూ ఉంటాయి. ఈ పిఎఫ్ అంటే ఏమిటి, అది ఉద్యోగులకి ఎలా ఉపయోగపడుతుంది అనేది శ్రోతలకు వివరిస్తారండి.
2: థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ మ్యామ్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, తెలుగులో దాన్ని మనం ఉద్యోగుల భవిష్య నిధి అంటాం. మనకి ఎలాగైతే గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళకి ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్, అలాగే ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళకి స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి, కార్మికులకి, వారికి కూడా వారి వృద్ధాప్యంలో అలాగే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత లేదా ఉద్యోగం ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు వారికి కూడా ఒక ఆర్థిక భద్రత ఉండాలి, అలాగే సామాజిక భద్రత ఉండాలి అనే సదుద్దేశంతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 1952లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రావిడెన్స్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ కింద మనకి ప్రధానంగా మూడు పథకాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగుల భవిష్య నిధి పథకం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే రెండవది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అండి, అలాగే మూడవది ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం కోసం ఉద్దేశించబడిన ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ మూడు పథకాల ద్వారా మనకి ప్రభుత్వం వారు, ఈపీఎఫ్ఓ వారు కార్మికులకి, ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తున్న కార్మికులకి, ఉద్యోగస్తులకి సామాజిక భద్రతను కల్పించడం జరుగుతుంది.
1: పిఎఫ్ అనగానే జనరల్ గా మాలాంటి వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే ఉద్యోగస్తుల నుంచి కొంత అమౌంట్ తీసుకుంటారు, అలాగే ఎంప్లాయర్ కొంత అమౌంట్ వేస్తారు అనేది. అయితే కొన్ని సంస్థల్లో ఏమిటంటే ఎంప్లాయర్ అనేది వాళ్ళ వైపు నుంచి వేయకుండా రెండు వేళ్ల వైపు నుంచే తీసుకుంటారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియకపోయినా, సో యాజమాన్యం ఎంత వెయ్యాలి, ఒకవేళ వెయ్యకపోతే మీ వరకు ఆ కంప్లైంట్ రైజ్ చేయొచ్చా, దీని గురించి ఒక్కసారి తెలియజేస్తారా?
2: ప్రధానంగా మనం ఈ పథకం కింద 12% ఉద్యోగుల జీతంలో నుంచి మనము మినహాయించడం జరుగుతుంది. ఇక్కడ మనం జీతం అనేది అక్కడికి వస్తే మనకి బేసిక్ ప్లస్ డిఆర్ఎన్ఎస్ ఎలవెన్స్, తెలుగులో మనం దీన్ని కరువు బత్యం అంటాం. సో ప్రతి ఉద్యోగికి కూడా శాలరీ అనేది, వారి నెలసరి వేతనం అనేది వేరే వేరు ఎలవెన్సెస్ రూపంలో ఉంటుంది. అందులో బేసిక్ శాలరీ అనేది ప్రధానమైన కాంపోనెంట్ గా ఉండడం జరుగుతుంది. అలాగే బేసిక్ శాలరీతో పాటు డిఆర్ఎన్ఎస్ ఎలవెన్స్, అలాగే హౌస్ రెంట్ ఎలవెన్స్ లేదా ఏదైనా ఎలవెన్స్ రూపంలో ఉంటుంది. వీటిలో మనం బేసిక్ ప్లస్ డిఏను మాత్రమే మనం ప్రావిడెంట్ ఫండ్ క్యాలిక్యులేషన్ లో తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఉద్యోగికి కూడా నెలకి వారి వచ్చే జీతంలో ఉన్న బేసిక్ శాలరీ మరియు డిఆర్ఎన్ఎస్ ఎలవెన్స్ లో 12% మనం వాళ్ళ శాలరీలో నుంచి మినహాయించడం జరుగుతుంది. దీనికి అదనంగా ఇంకొక 12% అనేది ఆ సంస్థ వాళ్ళు, ఆ యాజమాన్యం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ 24% అనేది మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో చాలా కంపెనీలు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు సిటీసీ అనే పదాన్ని పేర్కొనడం జరుగుతుంది. సో సిటీసీ అంటే కాస్ట్ టు ద కంపెనీ. అయితే ఇక్కడ మనం చూస్తే సిటీసీలో వాళ్ళు ఎంప్లాయర్ షేర్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి చట్టప్రకారంగా ఇది తప్పేమి కాదండి. సో అది వారికి వారి అకౌంటింగ్ పర్పస్ కోసం వారు ఉద్దేశించబడి అలా కాకుండా మన శాలరీలో నుంచే వాళ్ళు డిడక్ట్ చేస్తున్నప్పుడు ఎంప్లాయర్ షేర్ 12% అని చెప్పుకున్నాం కదా, ఈ 12% కూడా వాళ్ళ శాలరీలో నుంచి డిడక్ట్ చేయడం అనేది చట్టరీత్య న్యాయం. సో దీనికి గాను మనం వారు ఈపీఎఫ్ఓ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ ఉంటుంది, గత సంవత్సరం మనకి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 అనేది అమల్లోకి వచ్చింది. సో దాని ప్రకారం మనము తగిన చర్యలు తీసుకుంటాము. ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ ఎంక్వైరీ అనేది ఒక క్వాషీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం. చట్ట ప్రకారం సంస్థ మీద గానీ యాజమాన్యం మీద గానీ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం కాంట్రిబ్యూషన్, ఇంతకు ముందు చెప్పినట్టు మనకి 12% కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ సంస్థ ఇచ్చే దాంట్లో 3.67% అనేది ప్రావిడెంట్ ఫండ్ కు వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33% అనేది పెన్షన్ ఫండ్ కు వెళ్ళడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉద్యోగి జీతంలో నుంచి 12%, అలాగే వారి సంస్థ లేదా యాజమాన్యం ఇచ్చే దాంట్లో నుంచి 3.67% ప్రావిడెంట్ ఫండ్ లోకి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33 అనేది పెన్షన్

0: లోకి వెళ్లడం జరుగుతుంది. ఈ రెండూ కాకుండా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఉద్యోగస్తులందరికీ కూడా ఒక డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంటుంది. ఇది మనకి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం. ఈ పథకం కింద 0.5% శాలరీ అనేది సంస్థ వాళ్ళు చెల్లిస్తారు.
1: కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఒక పిఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటండి?
0: మనకి ఎప్పుడైనా ఒక సంస్థలో జాయిన్ అయ్యేటప్పుడు ముందుగా మనం ఆ సంస్థలో ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసే వాళ్ళు, ప్రధానంగా హెచ్ఆర్ మేనేజర్లు లేదా అకౌంట్స్ మేనేజర్ కి మనం ముందుగా తెలియజేయాల్సింది ఏమిటంటే, అంతకు ముందు మనం ఎక్కడైనా ప్రావిడెంట్ ఫండ్ కవర్ అయిన ఎస్టాబ్లిష్మెంట్ లో పనిచేసామా లేదా అన్నది. ఒకవేళ మనం ఇంతకు ముందు ఈపీఎఫ్ లో కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్ లో పనిచేస్తుంటే అక్కడ మనకి గత సంస్థ వారు ఒక ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ అనేది ఇచ్చుంటారు. అలాగే యుఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఈ యుఏఎన్ నెంబర్ అనేది ఇచ్చుంటారు. ఈ నెంబర్ ని మనం ఇప్పుడు ఎక్కడైతే మనము పనిలో జాయిన్ అయ్యామో అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి, అక్కడ ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసే వారికి ఆ యుఏఎన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే యుఏఎన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, మన యుఏఎన్ నెంబర్ కేవైసీతో సీడ్ అయిందా. ఇక్కడ కేవైసీ అంటే మనకి ఆధార్, అలాగే పాన్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్. మనకున్న యుఏఎన్ నెంబర్ ఈ మూడింటితో అనుసంధానం కాలేనప్పుడు మనం వెంటనే చేయాల్సింది మన ఆధార్ నెంబర్తో, అలాగే మన పాన్ నెంబర్తో, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్తో మనం కేవైసీతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అనుసంధానం చేసుకున్న తర్వాత మాత్రమే ఈపీఎఫ్ఓలో ఉండే మెంబర్ పోర్టల్ అనే ఆప్షన్ ద్వారా కన్సర్న్డ్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి వారికి ఎంత బ్యాలెన్స్ ఉన్నదనేది వాళ్ళు సరిచూసుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో ఏదైనా ఫైనల్ క్లెయిమ్ గానీ లేదంటే పార్షియల్ విత్డ్రాల్ అంటాం, సర్వీస్ లో ఉండేటప్పుడు మన అవసరాల కోసం కొంత అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు, వాటి కోసం మనం క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, వారికి మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇంతకు ముందు యుఏఎన్ నెంబర్ అనేది మన సంస్థలు మనకి క్రియేట్ చేసి ఇచ్చేవి. గత సంవత్సరం నుంచి యూపీఎఫ్ఓలో వచ్చిన సంస్కరణలు ఏమిటంటే, మనకి ఉమాంగ్ అనే ఒక యాప్ ఉంటుందండి, ఇది యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ గవర్నెన్స్ అంటాం. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అన్ని పథకాలకి ఒక సమగ్రపరిచిన ఒక మొబైల్ అప్లికేషన్. ఈ ఉమాంగ్ అప్లికేషన్ ద్వారా ఈపీఎఫ్ఓలో యుఏఎన్ నెంబర్ క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. దీనికోసం మనం స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ, ఎఫ్ఏటి అంటాం, ఈ ఎఫ్ఏటి టెక్నాలజీ ద్వారా మన యుఏఎన్ నెంబర్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనమే క్రియేట్ చేసుకుని ఈ యుఏఎన్ నెంబర్ ని మనం అక్కడ ఈపీఎఫ్ వ్యవహారాలు చూస్తే హెచ్ఆర్ మేనేజర్ గానీ అకౌంట్స్ మేనేజర్ గానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే యుఏఎన్ నెంబర్ కి ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మనం అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నామినేషన్, దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగి ప్రావిడెంట్ ఫండ్ మెంబర్ కి ఏదైనా జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది వెళ్లడం జరుగుతుంది. దీనికోసం అంతకు ముందు మనం ఫిజికల్ గా వారు నామినేషన్ పేపర్లు సబ్మిట్ చేసేవారు, ఇప్పుడు ఆ అవసరం లేదు. మెంబర్ పోర్టల్లో ఎలక్ట్రానిక్ నామినేషన్, ఈ నామినేషన్ ద్వారా వారు ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ ఎవరికి చెందాలని అనుకుంటున్నారో వారి పేరును సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఎంత మొత్తం మనకి ఆ అమౌంట్ చెందాలనుకుంటున్నారో కూడా మనం రాయొచ్చు. ఉదాహరణకి ఒక ఉద్యోగికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అతను ఒక 50% భార్యకి, అలాగే 25% పిల్లలకి చెందేటట్టుగా అతను ముందుగా నిర్ణయించుకోవచ్చు.
1: టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతిదానికి ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సో ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ అందిస్తున్న ఆన్లైన్ సేవలు ఏమిటి, అవి ఉద్యోగులకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయండి?
0: ఈపీఎఫ్ఓలో ఆన్లైన్ సేవలు మనకు ప్రధానంగా మెంబర్స్ కి అలాగే పెన్షనర్స్ కూడా ఇస్తున్నాం. మెంబర్స్ కి మనం ఇచ్చే సేవలు ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. మొదటిది ప్రొఫైల్ కరెక్షన్. ఇంతకు ముందు మనం నేమ్ గాని లేదా డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ లో ఏవైనా సరిదిద్దడాలు ఉంటే ఫిజికల్ గా ఒక జాయింట్ డిక్లరేషన్ అనేది ఈపీఎఫ్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేసేవాళ్ళం. ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయీ అలాగే ఎంప్లాయర్ ఇద్దరు సంతకం చేసి సబ్మిట్ చేసేవారు. ఫిజికల్ గా సబ్మిట్ చేయడం వల్ల మనకి దీంట్లో జాప్యం జరగడం అనేది చాలా సాధారణంగా ఉండేది. అయితే ఇప్పుడు మనకు వచ్చిన సంస్కరణ ఏమిటంటే, మనం ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ద్వారా ఆ మెంబర్ తన యుఏఎన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ వాడి లాగిన్ అయ్యి మెంబర్ పోర్టల్ లోనే ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఉదాహరణకు మనం మన పేరును మనం ఆధార్ పేరుతో సమానంగా ఉండేటట్టుగా మనం మార్చాలనుకుంటే ఆ ఆధార్ కార్డు మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అలాగే పాన్ కార్డు గానీ ఇతర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా మనం అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మేజర్ చేంజ్ అండి. రెండవది ఈ నామినేషన్, ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఫిజికల్ గా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా మనం ఆన్లైన్ లోనే చేయొచ్చు. ఇక మూడవది ప్రధానంగా క్లెయిమ్ సబ్మిషన్ అనేది, ఆన్లైన్ లోనే ఈ క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్ లో క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయడం ద్వారా మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది కూడా చాలా వరకు 10 working days లో మాత్రమే జరుగుతుందండి. ఇది మనకి మెంబర్ కి వచ్చే సదుపాయాలు. దీనికి అదనంగా పెన్షనర్స్ కి వచ్చే సదుపాయాలు, ఇంతకు ముందు పెన్షన్ డ్రా చేసేవారు ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ అనేది బ్యాంక్ మేనేజర్ ద్వారా సంతకం చేయించుకుని ఈపీఎఫ్ ఆఫీస్ లో సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వచ్చిందండి, డిఎల్సి అంటాం, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటంటే,

0: మనము ఆన్లైన్ లో మనకి ఈ సేవ మీ సేవ లాంటి కామన్ సర్వీస్ సెంటర్ లో గానీ లేదా బ్యాంకుల్లో గానీ పోస్ట్ ఆఫీసుల్లో గానీ ఉండే కౌంటర్స్ ద్వారా గానీ జీవన్ ప్రమాణ్ అనే వెబ్సైట్ ద్వారా ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా గత సంవత్సరం నుంచి కూడా మనకు స్మార్ట్ ఫోన్స్ లో కూడా జీవన్ ప్రమాణ్ అనే యాప్ ఉంది. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా వాడుకొని వాడు వారి ఇంట్లో నుంచే వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచి మనకి ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది.
1: ఎటువంటి సందర్భాల్లో ఈ పిఎఫ్ అమౌంట్ ని మధ్యలో విత్డ్రా చేసుకోవచ్చండి?
0: పిఎఫ్ అనేది సాధారణంగా మనం పదవి విరమణ చేసిన తర్వాత మనకు ఒక ఆర్థిక భద్రత కోసం ఉద్దేశించిన పథకం అండి. అయితే చాలా సార్లు ఉద్యోగంలో ఉన్నప్పుడే మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఉదాహరణకు పిల్లల పెళ్లి చేయడానికి గానీ లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం గానీ అనారోగ్యం చేసినప్పుడు హాస్పిటల్ ఖర్చుల కోసం గానీ మనం కొంత అమౌంట్ అనేది అవసరం వస్తుంది. సో దీనికోసం మనకి ఈపీఎఫ్ఓ లో అడ్వాన్స్డ్ స్కీమ్ అనేది ఉంటుందండి. దీన్నే మనం పార్షియల్ విత్డ్రాల్స్ అని కూడా అంటాం. ఈ పార్షియల్ విత్డ్రాల్స్ అనేవి మనకు ప్రధానంగా నాలుగు కారణాలతో మనకి ఇప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళు అందిస్తున్నారు. ఒకటి ఇల్నెస్ అడ్వాన్స్, అంటే మనం ఏదైనా అనారోగ్యం గురైనప్పుడు ఈపీఎఫ్ఓ లో నుంచి కొంత అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. దీని గురించి కొత్త స్కీమ్ వచ్చింది. దీని ప్రకారం ఈ ఇల్నెస్ కోసం మనం ఎన్నిసార్లైనా అడ్వాన్స్ మనం తీసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్ఓ లో సభ్యత్వం తీసుకుని కనీసం 12 నెలలు గడిచి ఉండాలి. 12 నెలల తర్వాత మీరు ఇల్నెస్ కోసం మీ షేర్ లో, అంటే ఎంప్లాయీ షేర్ లో మనకి మెంబర్ షేర్ మొత్తాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు గానీ లేదా ఇల్లు కట్టుకోవడానికి మనం ఏదైనా స్థలం కొనుగోలు చేసినప్పుడు గానీ మనం అమౌంట్ ని తీసుకోవచ్చు. దీంట్లో కూడా మనం మెంబర్ షేర్ లో మొత్తం ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ ని కూడా తీసుకోవచ్చు అండి. అయితే ఈ ఇంటి కొనుగోలు కోసం ఏ అడ్వాన్స్ అనేది మనం మొత్తం సర్వీస్ లో కేవలం 5 సార్లు మాత్రమే పెట్టుకోవడానికి వీలవుతుంది. మూడవది మనం పిల్లల చదువు కోసం, కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వారి ఎడ్యుకేషన్ కొనసాగిస్తారు, అటువంటి వాటి కోసం కూడా కొంత అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మనం 10 సార్లు తీసుకోవచ్చు మొత్తం సర్వీస్ లో. దీంట్లో కూడా మనం మొత్తం మెంబర్ షేర్ అనేది వస్తుంది. నాలుగవది పిల్లలకు లేదా ఉద్యోగస్తుల వారి స్వయం వివాహం కోసం అండి. సో దీనికోసం కూడా వారు మొత్తం సర్వీస్ లో 5 సార్లు వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి మెంబర్ షేర్ లో ఎంత అమౌంట్ ఉందో మొత్తం అమౌంట్ వస్తుంది. ఈ అడ్వాన్సెస్ లో మొత్తం మనం తీసుకుంటే మనం ఉద్యోగం విరమణ చేసే టైంకి మనకి ప్రావిడెంట్ ఫండ్ లో అమౌంట్ అనేది మిగతా వాళ్ళ జీవితాన్ని నడపడానికి సరిపడేంత అమౌంట్ ఉండట్లేదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఒక సంస్కరణ తీసుకొచ్చారు. అదేంటంటే మినిమం 25% 25% బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వారి అకౌంట్ లో ఉండాలి. సో మేము ఇటువంటి అడ్వాన్సెస్ క్లెయిమ్స్ ఏవైనా మేము సెటిల్ చేసేటప్పుడు కనీసం 25% ఉండేటట్టు మేము జాగ్రత్త తీసుకుంటాం.
1: పిఎఫ్ ని క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అవి తిరస్కరణకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏ ఏ పరిస్థితుల్లో ఈ పిఎఫ్ క్లెయిమ్ అనేది తిరస్కరించబడుతుందండి?
0: క్లెయిమ్ మనం తిరస్కరించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మనకి మొత్తం సర్వీస్ లో కేవలం 5 సార్లు మాత్రమే వీలవుతుంది. అలాగే పిల్లల చదువు నిమిత్తం మనం ఒక 10 సార్లు మనం విత్డ్రా చేసుకోవచ్చు. చాలా సార్లు సభ్యులు ఏం చేస్తుంటారంటే మనం ఇచ్చిన పరిమితుల కన్నా ఎక్కువ సార్లు వాళ్ళు క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో అటువంటప్పుడు మనకి తిరస్కరణ గురవుతుందండి. అలాగే రెండవది మనకి ఇంతకు ముందు చెప్పినట్టు సఫిషియంట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో బ్యాలెన్స్ అనేది లేనప్పుడు కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. అండ్ మూడవది వారి డేట్ ఆఫ్ జాయినింగ్ లో గానీ లేదా వారి డేట్ ఆఫ్ ఎగ్జిట్ లో గానీ కొన్నిసార్లు డిఫరెన్సెస్ ఉంటాయండి. సో ఇటువంటి అప్పుడు ముందు వారు క్లెయిమ్ సబ్మిట్ చేయడానికన్నా ముందు వారి డేట్ ఆఫ్ జాయినింగ్ లో ఉన్న తప్పుల్ని గానీ, డేట్ ఆఫ్ ఎగ్జిట్ లో ఉన్న తప్పుల్ని గానీ వారి మెంబర్ పోర్టల్ లో ఉండే జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి సరిచేసుకున్న తర్వాత మాత్రమే మనం క్లెయిమ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైనా ఈపీఎఫ్ఓ లో క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయిందనే ఒక రీజన్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఆ రీజన్ అనేది మనం మెంబర్ పోర్టల్ లో మనం చూసుకోవచ్చు. సో రెండవసారి మనం క్లెయిమ్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ రీజన్ కి అనుగుణంగా మనం సరైన చర్యలు తీసుకుని మనం సరిదిద్దుకొని అప్పుడు మాత్రమే మనం మళ్ళీ రెండవసారి క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1: ఓకే సార్, ఇప్పుడు పదవీ విరమణ తర్వాత పిఎఫ్ కావచ్చు లేదా పెన్షన్ కావచ్చు, వీటి ప్రయోజనాలు ఎలా అందుతాయి, ఆ ప్రాసెస్ అనేది ఏమిటండి?
0: ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి ప్రతి నెల మనం అమౌంట్, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు మన జీతంలో నుంచి అలాగే యాజమాన్యం ఇచ్చే కాంట్రిబ్యూషన్ నుంచి మన అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతున్న అమౌంట్ మొత్తం మనకి ప్రతి సంవత్సరం దీని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక వడ్డీ రేట్ అనేది నిర్ణయిస్తారు. ఇది 8.25% గా ఉంది. ఈ వడ్డీ రేట్ అనేది మనకి ప్రతి సంవత్సరం జమ అవుతూ ఉంటుంది. సో ఈ జమ అవుతున్న అమౌంట్ మనం ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది మొత్తంగా మనం విత్డ్రా చేసుకోవచ్చు అండి. సో ఈ మొత్తంగా విత్డ్రా చేసుకోవడానికి మనం ఫామ్ 19 అంటాం. ఈ ఫామ్ 19 అనే క్లెయిమ్ ని మన మెంబర్ పోర్టల్లో మనం లాగిన్ అయ్యి మనం సబ్మిట్ చేయొచ్చు. సో ఇది రిటైర్మెంట్ అయినప్పుడే కాకుండా కొన్ని సందర్భాల్లో ఒక ఉద్యోగం మానివేస్తాం, ముందు 55 సంవత్సరాల కన్నా ముందు వయసు వాళ్ళు కూడా ఉద్యోగం మానివేసిన తర్వాత ఈపీఎఫ్ఓ కవర్డ్ అయ్యే ఎస్టాబ్లిష్మెంట్ లో ఏది పనిచేయకపోవచ్చు, అలాగే వారి ఉద్యోగాన్ని కొనసాగించే ఉద్దేశం లేకపోవచ్చు. అటువంటి అప్పుడు మనం కనీసం 2 నెలల మినిమం వెయిటింగ్ పీరియడ్ అంటాం. ఈ మినిమం వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవచ్చు. మనం ఒక వ్యక్తి పెన్షన్ డ్రా చేయాలంటే మినిమం

0: పిఎఫ్ఓ కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్ లో కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. అలాగే 58 సంవత్సరాల వయసు కంప్లీట్ అయిన తర్వాత పెన్షన్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పెన్షన్ క్లెయిమ్ ని మనం ఫార్మ్ 10D అంటాం. ఈ ఫార్మ్ 10D అనేది కూడా మనం మెంబర్ పోర్టల్ లో లాగిన్ అయి మనం ఆన్లైన్ లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం పెన్షన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ముందు వరకు మనకి ఎలా ఉండేదంటే, విశాఖపట్నం పరిధిలో ఎవరైనా పెన్షన్ క్లెయిమ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు విశాఖపట్నం పరిధిలో ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి బ్యాంక్ అకౌంట్ గానీ ఏ బ్రాంచ్ అయినా గానీ ఇవ్వచ్చు. సో ఈ ఫార్మ్ 10D అనేది కూడా మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈపీఎఫ్ఓ నుంచి ప్రతి నెల పెన్షన్ అనేది మీకు జారీ అవడం జరుగుతుంది. 1 సంవత్సరం గడిచిన తర్వాత మనం లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్ గా మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది మనం ప్రతి సంవత్సరం ఒకసారి సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఎవరైనా పెన్షనర్ చనిపోతే వారి భార్య లేదా భర్తకి విడో ఆర్ విడోవర్ పెన్షన్ అంటాం, అది కూడా వస్తుంది. అండ్ వారితో పాటు వాళ్ళకి 25 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల వరకు కూడా పెన్షన్ అనేది వస్తుందండి.
1: ఓకే, సో అలాగే పిఎఫ్ ఖాతాలో తప్పులు ఏమైనా ఉంటే వాటిని ఎలా సరి చేసుకోవచ్చు అంటారండి?
0: ఆన్లైన్ లోనే మీరు మెంబర్ పోర్టల్ లో లాగిన్ అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ మోడిఫికేషన్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే ఏం మార్చుకోవాలనుకుంటున్నారో అనేది అక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది మనం పూర్తి చేసిన తర్వాత ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయర్ పోర్టల్ లో ఇది ల్యాండ్ అవుతుంది, వారు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వారు కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు 90% ఆఫ్ ద మనకి చేంజెస్ ఏమైతే ఉన్నాయి ఎంప్లాయీ ఎంప్లాయర్ లెవెల్లోనే అప్రూవ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకేదైనా చాలా పెద్ద మార్పు ఏదైనా ఉందంటే అది మనకి ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ లోకి వస్తుందండి. సో ఇటువంటి సందర్భాల్లో కూడా జాయింట్ డిక్లరేషన్ అప్లికేషన్ మనకి ఆన్లైన్ లో వచ్చిన తర్వాత 10 వర్కింగ్ డేస్ లో మనం అది అప్రూవ్ గానీ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఒక ఉద్యోగి సంస్థ మారినప్పుడు పిఎఫ్ ని కంటిన్యూ చేయాలనుకునేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వాళ్ళు సమన్వయం చేసుకుంటారా, లేదంటే ఉద్యోగి పాత్ర ఏమన్నా ఉంటుందా అండి అందులో?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఒక ఉద్యోగం మానివేసిన తర్వాత 2 నెలల లోపల వేరే ఉద్యోగం రానట్లయితే వెంటనే వాళ్ళు మొత్తం పిఎఫ్ మొత్తం కూడా విత్డ్రా చేసుకుంటున్నారు. మనకి ఈపీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీ రేటు 8.25% వరకు ఉంటుంది. సో వీరు వెంటనే విత్డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వడ్డీ రేట్ అనేది కొనసాగదు అనమాట. సో అది ఒక నష్టపోతున్నారు. ఇది కాకుండా పెన్షన్ మనం విత్డ్రా చేసుకోవాలంటే మినిమం మనకి 10 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి. అలాగే ఎంత ఎక్కువ సర్వీస్ మనం పెన్షన్ లో మనం ఉంటే అంత ఎక్కువ పెన్షన్ అనేది మనకు వస్తుంది. సో చాలా మంది మనకు తెలియక ఏం చేస్తున్నారంటే 2 నెలల్లో ఉద్యోగం రాకపోతే వెంటనే ఈ మొత్తం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ వేరే సంస్థలో జాయిన్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈపీఎఫ్ఓ మెంబర్షిప్ అనేది మొదలు పెడుతున్నారు. సో అలా కాకుండా మేము ఇచ్చే సలహా ఏమిటంటే, ఎవరైతే ఉద్యోగంలో మానివేస్తారో మానివేసిన తర్వాత ముందుగా వాళ్ళు చేయాల్సింది వాళ్ళ యాజమాన్యం సహకారంతో వారి డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఏ రోజైతే వాళ్ళు అక్కడ ఉద్యోగం మానివేస్తారో దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది అప్డేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ యుఏఎన్ నెంబర్ అనేది కొత్తగా ఎక్కడైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో ఆ యుఏఎన్ నెంబర్ అనేది అక్కడ హెచ్ఆర్ మేనేజర్ కి ఇవ్వాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు అడిగినట్టు క్లెయిమ్ అనేది మనము యాజమాన్యం వాళ్ళే చేయక్కర్లేదు, మనం మన మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఫార్మ్ 13 క్లెయిమ్ అనేది ఉంటుంది, ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది. సో దాన్ని మనం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు, అది మనకి ఆటోమేటిక్ గా అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మనకి ఈ పాత మనకి ప్రావిడెంట్ ఫండ్ లో మనకున్న మొత్తం కూడా కొత్త అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని ఈపీఎఫ్ఓ ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఉంటాయి, వారు ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నా కూడా వారికి సొంత ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ అనేది ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో మనం ఒక ప్రైవేట్ సెక్టర్ లో నుంచి ఇటువంటి పబ్లిక్ సెక్టర్ లోకి మారేటప్పుడు మాత్రం మనం వారికి ఫిజికల్ గా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1: పిఎఫ్ ఖాతాదారులు ఈ సైబర్ మోసాల విషయంలో ఎటువంటి జాగ్రత్త వహించాలండి?
0: ఈపీఎఫ్ఓ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ అకౌంట్ లో ఒక 5 లక్షల బ్యాలెన్స్ ఉంది, ఈ బ్యాలెన్స్ ని మీరు ఉపసంహరించుకోవాలి అంటే వాట్సాప్ ద్వారా ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాం, ఈ లింక్ మీద క్లిక్ చేసి కొంత అమౌంట్ ను మాకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్తుంటారండి. ఈపీఎఫ్ఓ ఎప్పుడు కూడా ఇటువంటి కాల్స్ ఏ మెంబర్స్ గానీ పెన్షనర్స్ గానీ కాల్ చేయదండి. సో మీరు ఇటువంటి మోసపూరితమైన కాల్స్ కి రెస్పాండ్ కాకండి. అలాగే పెన్షనర్స్ కూడా చాలా వరకు ఇటువంటి కాల్స్ వస్తుంటుంది, ఏదైనా కారణాల వల్ల గానీ మనకి పెన్షన్ ఆగిపోతే మీరు దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్ ని సంప్రదించవచ్చు. అలాగే మనం ఇంకా ఒకవేళ పిఎఫ్ ఆఫీస్ కి వచ్చే పరిస్థితి లేదంటే ఈపీఎఫ్ ఐజీఎంఎస్ అని ఉంటుందండి, ఒక గ్రీవెన్స్ పోర్టల్ అనమాట. సో దాంట్లో ద్వారా కూడా మనం గ్రీవెన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఈపీఎఫ్ఓ నుంచి ఎప్పుడు కూడా మనకి ఎటువంటి మెంబర్స్ కూడా కాల్స్ రావండి. ఒకవేళ సర్వీస్ లో ఉన్న ఉద్యోగస్తులు అయితే ఇటువంటి కాల్స్ ఏవైనా వస్తే మీ యాజమాన్యం దృష్టిలోకి తీసుకువెళ్ళండి, లేదా సర్వీస్ లో లేని వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్ కి మీరు సమాచారాన్ని చేరవేయండి, లేదా మనము గవర్నమెంట్ మనకి సైబర్ సెల్స్ అని ఉంటుందండి దాంతో అని కూడా మనం కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు.
1: ఓకే, పిఎఫ్ సేవలు ఇంకా సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ సంస్థ ఎటువంటి చర్యలు చేపడుతుందండి?
0: ఈపీఎఫ్ఓ లో మనకి ప్రధానంగా ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఉంటారండి, అంటే ఉద్యోగులు అలాగే

0: యాజమాన్యం, వీరిద్దరు కాంట్రిబ్యూషన్ చేస్తేనే మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది కొనసాగుతుంది. సో దాంట్లో భాగంగా ముందుగా మనం యాజమాన్యంకి మనం ఇచ్చిన సంస్కరణలు ఏంటంటే, ఇంతకు ముందు మనం ప్రావిడెంట్ ఫండ్ లో కవరేజ్ తీసుకోవడం అని చాలా లాంగ్ ప్రొసీజర్ ఉండేది. సో ఇప్పుడు మనకి ఎంసీఏ పోర్టల్ అనేది ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటాం. సో ఈ పోర్టల్ ద్వారా మనం ఒక కొత్తగా ఒక సంస్థ మొదలు పెట్టినప్పుడు ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓ అలాగే ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వీటన్నింటికీ కలిపి మనం ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవచ్చు. మనం ఒకప్పుడు మనం ఫిజికల్ గా ఈ అమౌంట్ అనేది మనం బ్యాంక్ లో కట్టి దానికి సంబంధించిన రిటర్న్స్ అనేవి ఈపీఎఫ్ ఆఫీస్ లో మనం సబ్మిట్ చేయడం జరిగేది. సో ఇప్పుడంతా కూడా ఇదంతా ఆన్లైన్ లో జరుగుతుందండి. దీన్ని ఈసీఆర్ అంటాం, ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్. సో ఈ ఈసీఆర్ పద్ధతి ద్వారా మనం ప్రతి నెల ఎవరైతే మన దగ్గర ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఎంత శాలరీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఎంత ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అన్న వివరాలను మనం ఆన్లైన్ లో వారు వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అలాగే ఈ పేమెంట్ అంతా కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతుంది. డిఫాల్ట్ ఉన్న వాళ్ళకి అలాగే ఎప్పుడైనా పేమెంట్ లేట్ చేసేటప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళు పెనాల్టీస్ అనేది లివే చేస్తారు. ఈ పెనాల్టీస్ సంబంధించిన ఎంక్వైరీస్ కూడా ఒకప్పుడు మనకు ఫిజికల్ గా జరిగేవి, ఇప్పుడు అవన్నీ కూడా వర్చువల్ గా జరుగుతున్నాయి. అలాగే ఈ పెనాల్టీస్ కి లేదా ఈ ఎంక్వైరీస్ సంబంధించిన ఆర్డర్స్ అనేవి కూడా మనం ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓ లో సంబంధించిన ఎంక్వైరీ కోసం ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ ఆఫ్ ఈపీఎఫ్ఓ అని ఉంటుంది. దాంట్లో మనం ప్రతి హీరింగ్ తర్వాత డైరీ ఆర్డర్ షీట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీటి ద్వారా మరింత పారదర్శకత, మరింత సమర్థవంతంగా మనం ఎంప్లాయీస్ కి సేవలు అందించడం జరుగుతుంది. ఎంప్లాయీస్ కి వచ్చిన సంస్కరణలు ఇంతకు ముందు చెప్పినట్టుగా బేసిక్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా ఆన్లైన్ లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. ఫామ్ 19 లేదా ఫామ్ 31 ఇవన్నీ కూడా ఆన్లైన్ లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్ గా చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి అయినా మన వాళ్ళు పెన్షన్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు.
1: సరే, ఇప్పుడు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన స్కీమ్ PMVBRY, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. దీనికి ఈపీఎఫ్ఓ సంస్థకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ PMVBRY గురించి ఒకసారి శ్రోతలకు వివరిస్తారా?
0: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన మన దేశంలో 2047 కల్లా కొత్తగా ఉద్యోగ రంగంలోకి వచ్చే యువతి యువకులందరికీ కూడా సరైన ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. సో ఇది గత సంవత్సరం ప్రవేశపెట్టారండి. ఈ స్కీమ్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్తగా కనీసం 3.67 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మనకు ప్రవేశపెట్టారండి. PMVBRY స్కీమ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారి స్కీమ్. దీంట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ అంటే మనకి ఎవరైతే కొత్తగా ఉద్యోగంలోకి వస్తారో ఆ ఉద్యోగస్తులకి వారి 1 నెల జీతం అనేది మనకి గవర్నమెంట్ వాళ్ళు రిఫండ్ చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 14,000 తన ఫస్ట్ జీతం అయితే 14,000లో మొదటి సగం అంటే 7,000 ఒక వారు 6 నెలలు ఉద్యోగ కాలం గడిచిన తర్వాత 7,000 అనేది వారి బ్యాంక్ అకౌంట్ లోకి డైరెక్ట్ గా క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది DBT అంటాం అనమాట, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అలాగే ఈ 6 నెలలు గడిచిన తర్వాత వాళ్ళకి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో ఫైనాన్షియల్ లిటరసీ అనే ఒక కోర్స్ ఉంటుందండి. ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత మిగతా 2వ విడత మిగతా 7,000 కూడా వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే పార్ట్ బి బెనిఫిట్ అనేది ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు గాను యాజమాన్యానికి గాని ఆ సంస్థకు గాని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఎవరైతే కొత్తగా ఉద్యోగాలను తీసుకుంటారు, ఉదాహరణకి మనం గత ఆర్థిక సంవత్సరంలో ఒక 100 మందిని ఉపాధి కల్పించుంటే ఈ స్కీమ్ మొదలైన తర్వాత మనం కనీసం 105 మందికి మనము ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం కనీసం 5 మందికి కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న వారందరూ కూడా ఈ స్కీమ్ లో మనకి బెనిఫిట్ పొందడానికి అర్హులవుతారు. ఒకవేళ మీ సంస్థలో 50 కన్నా తక్కువ ఉద్యోగులుంటే మీరు కనీసం కొత్తగా 2 ఉద్యోగంలోకి తీసుకుని ఉండాలి. అంటే మన ఉద్యోగుల సంఖ్య 52 లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఇలా ఉద్యోగంలోకి తీసుకున్నామో అప్పటి నుంచి మన స్కీమ్ బెనిఫిట్ అనేది వస్తుంది. ఎవరైతే మనము ఉద్యోగంలో తీసుకున్నామో వారి శాలరీ ఆధారంగా బెనిఫిట్ అనేది వస్తుందండి. సో ఈ బెనిఫిట్ అనేది మనకి మనం స్కీమ్ మొదలు పెట్టిన తర్వాత నుంచి 2 సంవత్సరాల వరకు జరుగుతుందండి. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో ఉన్న పరిశ్రమలు ఏవైనా ఉంటే వారికి మాత్రం ఈ బెనిఫిట్ అనేది 4 సంవత్సరాల వరకు రావడం జరుగుతుంది. మనకి విశాఖపట్నం పరిధిలో ఆర్గనైజేషన్స్ లో 70% వరకు మనకి ఈ PMVBRY కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ స్కీమ్ ఇంకా మనకి నడుస్తుందండి. సో మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా త్వరగా మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని బెనిఫిట్స్ వాళ్ళు పొందవచ్చు.
1: పిఎఫ్ సంస్థలో కమిషనర్ గా ఒక ఉన్నత స్థానంలో ఉన్న మీరు పిఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటండి?
0: పిఎఫ్ ఖాతాదారులకు ప్రధానంగా మేము ఇచ్చే సలహా, ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి వృద్ధాప్యంలో గాని లేదా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగం కోల్పోయినప్పుడు గాని నిరుద్యోగులుగా ఉండేటప్పుడు గాని అప్పుడు మనకు ఒక ఆర్థిక లబ్ధి ఒక ఆర్థిక భద్రత ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసింది. అలాగే ఒకవేళ ఉద్యోగికి దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు

0: ఒక ఆర్థిక భరోసా ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఈ ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఎంత ఎక్కువ కాలం పనిచేసి ఎంత అమౌంట్ అనేది మనం దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తుంటామో దానికి అదనంగా మనకి ఇంట్రెస్ట్ అనేది జమ అవడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది మనము అత్యవసరంలో ఉన్నప్పుడు మాత్రమే మనం విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలా మంది ఇప్పుడు మేము గమనిస్తుంది ఏంటంటే, ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా సాధారణమైన అవసరాలకు కూడా వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ లో నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేస్తుంటారు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే, వాళ్ళు పదవీ విరమణ చేసేటప్పటికి లేదా ఏదైనా దురదృష్టవశాత్ వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు వెళ్లేటప్పటికి ఈ బెనిఫిట్ అనేది చాలా తగ్గిపోతుందండి. మనం వాళ్ళు పదవీ విరమణ చేసిన తర్వాత ఈ ఆర్థిక భరోసా అనేది వాళ్ళు కోల్పోతున్నారు. సో మేమిచ్చే సలహా ఏంటంటే, మీరు ప్రావిడెంట్ ఫండ్ లో సభ్యత్వం చేరిన తర్వాత ఈ అమౌంట్ ని మీరు మరీ అత్యవసరం అయితే తప్ప విత్డ్రా చేసుకోవద్దు. అది ఎలా కొనసాగనివ్వండి. దాని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మార్కెట్ రేట్లకు కూడా కొంచెం ఎక్కువగానే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. ఇది మనకి ఎంత లాంగ్ టర్మ్ గా మనకి దీర్ఘకాలికంగా మనం కొనసాగిస్తే అంత ఎక్కువ ప్రయోజనాలు వస్తుంది. అలాగే మేము చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలాగైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనం ఎలాగైతే మనము భద్రపరచుకుంటామో, అలాగే మీరు యుఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటాం, ఒక 12-డిజిట్ నెంబర్ ఉంటుంది. యుఏఎన్ నెంబర్ అనేది మీరు భద్రపరచుకోండి. మీరు ఎక్కడైతే వేరే ఉద్యోగంలో జాయిన్ అవుతారో, జాయిన్ అయిన మొదటి సందర్భంలోనే యుఏఎన్ నెంబర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. అలాగే మీరు అప్పుడప్పుడు కూడా మీ మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఎంత బ్యాలెన్స్ అవుతుంది, మీ సంస్థ వారు మీకు ప్రతి నెల మీకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారా లేదనేది మీరు పాస్బుక్ ద్వారా సరిచూసుకోవచ్చు అండి. వీటితో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబరు, అలాగే బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా మీరు సీట్ చేసుకోండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే, మనం ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా క్లెయిమ్ సబ్మిట్ చేయాలనుకునేటప్పుడు వెంటనే మనం సబ్మిట్ చేసుకోవచ్చు.
1: ప్రావిడెంట్ ఫండ్ గురించి ప్రయోజనాలు ఏమిటి, క్లెయిమ్ చేసుకోవడం ఎలాగో, ఉద్యోగ విరమణ తర్వాత ప్రావిడెంట్ ఫండ్ వల్ల వచ్చే పెన్షన్ లాభాలు ఏమిటి, వీటన్నిటినీ కూడా మాకు మా శ్రోతలకి ఇంత వివరంగా తెలియచేసినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఇంతవరకు ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయీ అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు ఈనాటి కార్యక్రమంలో. ముందుగా 16 ఏళ్ల వయసు ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరి కోరికపై ఈ పాట.

తర్వాత గోపికానగర్ శ్రోతలు శివకృష్ణ గౌడ్, ప్రణీతి గౌడ్ వీరు కోరుతున్నారు బొబ్బిలి రాజా ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న. వీరు కోరుతున్నారు చైర్మన్ చలమయ్య. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆరుద్ర.

తర్వాత మేఘ సందేశం. ఈ చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరి కోరికపై ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమం తర్వాత ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరు కోరుతున్నారు మరణ మృదంగం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

కార్యక్రమం తర్వాత మాస్టర్ ఈ చిత్రానికి సుజాత హరిహరన్ పాడిన పాట వినబోతున్నారు. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం ఐటిఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. గీత రచన చంద్రబోస్.

మీరింతవరకు రాబోయే అతిథి. ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపుబాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు. ముందుగా గోకులంలో సీత చిత్రానికి మనో చిత్ర పాడిన పాట వింటారు.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట. అస్త్రం చిత్రానికి రాజేష్ అనంత్ బృందం పాడిన పాట వింటారు, వేటూరి సాహిత్యం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వాంటెడ్ చిత్రానికి జావేద్ అలీ పాడిన పాట వింటారు. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భువనచంద్ర గీతానికి విద్యాసాగర్ సంగీతంలో ఉన్ని కృష్ణన్ సుజాత పాడిన పాట వింటారు విలన్ చిత్రం నుంచి.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట హ్యాపీ డేస్ చిత్రం నుంచి. కార్తీక్ పాడారు, సంగీతం మిక్కీ జయమేయర్, సాహిత్యం వనమాలి.

కార్యక్రమంలో చివరిగా ఒక ఊరిలో చిత్రం నుంచి సాగర్ సుమంగళి పాడిన పాట వినబోతున్నారు. దేవిశ్వరప్రసాద్ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమించేది ఎందుకమ్మా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల.

ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

0: టెక్స్టైల్స్, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పో తయారీదారులు, ఎగుమతిదారులు, గ్లోబల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. భారత్ టెక్స్ 2026 మూడవ ఎడిషన్లో దాదాపు 7,000 మంది కొనుగోలుదారులు, 20,000కు పైగా టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈ ఈవెంట్లో 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లోని 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ బ్రిటన్లకు ఉన్న ఉమ్మడి నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపయ్యి 100 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో తాత్కాలికంగా దాదాపు 10% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎన్ఎల్ సమీక్ష ప్రణాళిక సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆదాయం 4,017 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ ఏడాది అది 4,418 కోట్ల రూపాయలకు చేరుకుందని, అంటే 401 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2 వారాల్లోగా రికార్డుల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక పిల్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. నిబంధనల ముసాయిదా సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వాటి అనువాద ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ నిబంధనలను పార్లమెంటు ముందు ఉంచాల్సి ఉందని న్యాయవాది తెలియజేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను 3వ తేదీకి వాయిదా వేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు.
1: As a candidate, it is natural that member states would like to understand what India brings to the table. One part of that is our vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me address the priorities first as we contemplate.

0: reinvigorate the global order. India's focus will be on working for a secure, peaceful and equitable world.
1: ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించినట్టు జయశంకర్ తెలిపారు. ఒకవేళ భారత్ శాశ్వతేతర సభ్య దేశంగా ఎన్నికైతే 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్య దేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్ తో సహా ప్రపంచ వ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దానీ మరణం పట్ల భారత్ తరపున సంతాపం తెలియజేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు దోహాకు బయలుదేరారు. ఆధునిక ఖతార్ నిర్మాణంలో అల్దానీ కీలక పాత్ర పోషించారని, ఆయన భారత్కు మంచి మిత్రుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఫాదర్ అమీర్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకుల పార్థివ దేహాలు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ హైదరాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించారు. బాధితుల స్వస్థలాలైన మచిలీపట్నం, హిందూపురం, కడపకు మృతదేహాలు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ఇతర పర్యాటకులు అంతకుముందే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని కూడా అధికారులు ధృవీకరించారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0 తేడాతో ఓడించి ఫ్రాన్స్ సెమీఫైనల్ కు చేరుకోగా, బెల్జియంపై 2-1 తేడాతో విజయం సాధించి స్పెయిన్ సెమీస్ కు చేరుకుంది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్ లో భాగంగా బర్మింగ్హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్ లో భారత జట్టు ఇంగ్లాండ్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, జీవన లహరి వింటారు.
3: ఈనాటి జీవన లహరి కార్యక్రమంలో ఆనందదాయక వృద్ధాప్యం. ఈ అంశంపై శ్రీమతి గరికపాటి కనకదుర్గ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
4: కొంతమంది 60 సంవత్సరాలు దాటేసరికల్లా వృద్ధాప్యంలోకి వచ్చేసాం అనుకుంటారు. వృద్ధాప్యం అంటే శాపం అని, ఇక చివరి దశకు చేరుకున్నాం, ఇంకా కృష్ణారామ అనుకోవడమే జీవితం అనుకుంటారు. కానీ వృద్ధాప్యం అంటే శాపం కాదు, అది కూడా జీవితంలో భాగం. అంటే వృద్ధాప్యం అంటే వరం అని అనుకుంటారు మరికొందరు. అలాంటి కోవలోకే వస్తారు గరికపాటి కనకదుర్గ గారు. వారు వృద్ధాప్యాన్ని ఆనందంగా ఎలా మలుచుకోగలిగారో వారి మాటల్లో ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి గరికపాటి కనకదుర్గ గారు.
5: నమస్కారం అండి
4: కనకదుర్గ గారు. ముందుగా మీ బాల్యం, అప్పటి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి.
5: నా బాల్యం విజయవాడలోనే జరిగిందండి. అమ్మవారి గుడి మెట్ల దగ్గర ఉండేవాళ్ళం. రోజూ గుడికి వెళ్ళిపోయేదాన్ని పరుగులు ఎత్తుకుంటూ. పరిగెత్తు

0: ఉద్యోగం చేసేవారు. కానీ ఆయనకి జ్యోతిష విద్య వచ్చు, అందువల్ల అన్నయ్య ఏదైనా దారి చూపించమని మా ఇంటికి వచ్చేవారు. మా ఇంటి నిండా జనమే. అసలు ఎక్కడ కూర్చుందుకు నుంచుకు జాగా ఉండేది కాదు. వాళ్ళు మా నాన్నగారు సొంత తమ్ముళ్ళు అనుకునేదాన్ని నాకు తెలీదు, ఎవరు చెప్పనూ లేదు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉండేవారు. నాకు పాటలు మహా ఇష్టం అండి, చిన్నతనం నుంచి మల్లీశ్వరి సినిమా నాటి నుంచి ఇష్టం. ఎంతమంది ఉన్నా పాడేసుకునేదాన్ని. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సిగ్గుపడ్డా మొహమాట పడ్డా లేవు, పాడుకునేదాన్ని. అలా ఆటపాటలతోనే జరిగిపోయింది. సంక్రాంతి పండగ వస్తే మాత్రం నెలంతా గోచాలకు దగ్గరగా ఉండం మూలాన ఆవుపేడ తెచ్చుకుని గొబ్బిళ్ళు చేసేదాన్ని. 40, 50, 60 రోజు పెరిగేవి. ఇంకా
1: మరి మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ ఏం చేసేవారు?
0: వాళ్ళు చిన్నవాళ్ళు అండి, నేనే పెద్దదాన్ని, మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు. వాళ్ళు పెద్ద మామూలుగా ఉండేవాళ్ళు, కానీ ప్రత్యేకంగా ఏమీ అనిపించేది కాదు వాళ్ళతో. అసలు నేను కలిసేదాన్ని కాదు వాళ్ళతో. నా పనులే నాకు సరిపోయేవి, ఆటలు పాటలు అస్తమానం, స్నేహితులు. నాకు హ్యాండ్ రైటింగ్ బాగుండేదండి చిన్నప్పటి నుంచి. అందరూ రాసి పెట్టమనేవారు. రాసేదాన్ని అదొక సరదా కింద. ఈ గోబెమ్మలు చేసుకుని సంక్రాంతి అంతా వారం వారం సందిగుబ్బి పెట్టుకుంటూ, గస్తమాను పండగే. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అవి నాకేం తెలియవు. కానీ సెకండ్ ఫామ్కి వచ్చేసరికి మా నాన్నగారి ఆర్థిక పరిస్థితి కొంచెం తలకిందులైంది. మా తాతగారు పోవడంతో ఆయన కొన్ని అప్పులు అవి అయిపోయి బాధలున్నాయి. ఆయన చెల్లెలు ఇక్కడ ఉండిపోయింది. ఈ బాధలన్నీ ఆయన పడుతూ పడుతూ నా దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఏం చేయాలో తెలియక సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కుంటావా అని అడిగారు. అడుగుతావా ఎవరైనా నీ ఫ్రెండ్స్ని? అప్పుడు నాకు మనం పేదవాళ్ళమని గుర్తొచ్చి ఏడ్చేశాను. అప్పటివరకు అసలు ఏమిటో మనకు తెలీదు. 6వ క్లాస్లో కొత్త పుస్తకాలు కొన్నారు. 7వ క్లాస్కి వచ్చేసరికి ఎవరినైనా అడిగి సెకండ్ హ్యాండ్ బుక్స్ తీసుకుంటావా, హాఫ్ రేటుకు వస్తాయని
1: అడిగారు మీ నాన్నగారు.
0: అడిగారు. ఒక్కసారి బళ్ళు మనం ఏడ్చేశాను. ఏడిస్తే ఆయన అన్నారు, డబ్బు లేకపోతే బాధపడకూడదమ్మా, మనకు బుద్ధి సరిగ్గా లేకపోతే ఏడవాలి. ధనం ఇవ్వను ఇస్తాడు దేవుడు, తీసేసుకోను తీసేసుకుంటాడు. మేము చాలా ఆస్తి పొరలం, 40 ఎకరాల పొలం ఉన్నవాళ్ళం. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం. అందుకే నువ్వు బాధపడకూడదు, సరే నువ్వు మామూలుగా పుస్తకాలు కొనుక్కో అన్నారు. ఇంకా నా బాధ చూసి సరే కొత్త పుస్తకాలు కొనుక్కున్నాను. ఇంకా మళ్ళీ ఆర్థికంలోకి నేను వెళ్ళలేదు. ఎలా ఉంటే అలా గడుపుకోవడం నాకు చిన్నప్పటి నుంచి వెన్నతో పెట్టిన విద్యండి. ఏమీ లేకపోతే లేదని కూడా నేను అడగను. తల్లిదండ్రులను అడగను, భర్తను అడగను. ఉన్న దాంట్లో గడుపుకుంటా. నా పాటలు ఇవో నేను పాడుకుని సంతోషిస్తా. ఆ సంతోషంలోంచి వచ్చిన సరదాలే ఇవన్నీ.
1: మరి ఎక్కడ నేర్చుకున్నారు మీరు పాటలు?
0: ఎక్కడైనా మైక్ పెట్టేవారు పెళ్ళైతే. ఆ మైక్ ఎప్పుడు పెడతారా అని చూసి సరిగ్గా అది వినగానే స్కూల్ మానేసేదాన్ని. వాళ్ళు సాయంత్రం 5 గంటలకు కెట్టేస్తారు, పొద్దున 10 గంటలకు పెట్టి పాటలు. నేను వచ్చేసరికి 5 అయిపోతుంది. స్కూల్కి బయలుదేరిన దాన్ని కూడా వాన వచ్చినా మానేదాన్ని కాదు, పాటలు పెడితే మానేసేదాన్ని.
1: అలా చూస్తూ నేర్చుకున్నారు మీరు?
0: అంతే, అలా విని నేర్చుకోవడమే. పుస్తకం లేదు, సినిమాకి వెళ్ళే వీలే లేదు కుటుంబంలో. అసలు
1: మీ ఇంట్లో ఎవరు పాడేవాళ్ళు కూడా కాదు?
0: మా అమ్మ పాడేదండి. తులసి మొక్క దగ్గర, తులసి చెట్టు దగ్గర కూర్చుని మా అమ్మ పాడేది. ఓహో పాడాలి కాబోలనుకుని మా అమ్మ పాడితే నేను పాడేదాన్ని. ఆ పాట పాట అలాగా ముందుకెళ్ళిపోయింది. హిందీ పాటలు వింటే వాటికి ఉత్సాహపడిపోయి ఎంత అదృష్టమో హిందీ రావడం అనుకున్నా. ఇంకొక భాషలో కూడా పాట ఏదైనా తీయగా ఉంటుంది కదా, ఆ పాటలు కూడా నేర్చుకోవాలని కోరిక. అలాగే అక్కడక్కడ విని నేర్చుకున్నా. అదే ఆ హాబీతోటి నేను సంతోషంగా ఉండను నాకు అలవాటండి. సరే 16 ఏళ్ళు రాగానే వివాహం అయింది, విశాఖపట్నం వెళ్ళిపోయాం. ఇంకా చదువు లేదు, పాటలు నాకు కూడా ఉన్నవి, ఎప్పుడు పాడుకునేదాన్ని.
1: చిన్నప్పుడు మీరు పాటలు పాడేవారు అన్నారు కదా, మరి పాటలతో పాటు ఇంకా మీకు చిన్నప్పుడు ఏమైనా హాబీస్ అనేవి ఉండేవా?
0: అప్పుడు ఆటలేనండి. సంగీతం చెప్పించే వీలు మా కుటుంబానికి లేదు, మా నాన్నగారికి లేదు. ఆయన చెప్పించాలని కోరుకుంది కానీ కుటుంబ పరిస్థితులు అనువుగా లేవు, అందుకని దాన్ని వెనక్కి పెట్టేశారు. నేను ఊరికే నాకు తోచి నేను అక్కడ విన్నవి నేను పాడుకోవడమే.
1: మీరు 8వ క్లాస్ వరకు చదువుకున్నారండి?
0: అప్పుడు SLC వరకే చదువుకున్నా. వివాహం అయింది, విశాఖపట్నం వెళ్ళిపోయా. తర్వాత చదువుకోలేదని మాత్రం నాకు ఎప్పుడు పక్కన అనిపించేది. కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ చేరారు, నేను చేరలేకపోయాను. అంటే పెళ్లి అయిపోయిన కారణం,
1: ఆ వెళితే ఉండిపోయింది మీలో.
0: ఆ వెళితే ఎప్పుడు నేను అక్కడతో ఆపేశాను, నాకు చదువు లేదు అన్న ఒక అభిప్రాయంతో ఉండేదాన్ని. అలా అలా జరిగి చాలా సంవత్సరాలు అయిపోయేసరికి ఇంకా 93లో బిఏ పాస్ అయ్యానండి. 63లో SLC పాస్ అయ్యాను, 93లో బిఏ పాస్ అయ్యాను.
1: ఇంట్లో ఉంటే చదువుకుంటూ ఎగ్జామ్ పరీక్ష రాశారు?
0: అప్పుడు ఈ దూర విద్య ఇది వచ్చింది, కరెస్పాండెన్స్ కోర్సు.
1: అవును,
0: ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పెట్టారు అవకాశం, నా కోసమే పెట్టారని సంబరపడి. అవకాశం లేని గృహిణులకని పెట్టారు వాళ్ళు బాబు, బయటికి వెళ్ళి చదువుకోలేని వాళ్ళకి, చదువు మీద కాంక్ష ఉన్న వాళ్ళకని.
1: అవును.
0: అప్పుడు మా 2వ అమ్మాయి డెలివరీకి వచ్చింది. పిల్లలు, వాళ్ళ పురుళ్ళు, వాళ్ళ పండుగలు, పబ్బాలు ఇవన్నీ అన్ని మనకి సహజంగా జరిగేవి.

0: అవన్నీ జరుగుతున్నా ఇంకో పక్క చదువుకుంటూ పరీక్ష రాశారు అంటే మీ భర్త ప్రోత్సాహం బాగా ఉందని చెప్పవచ్చు. మరి
1: నేను చదువుకుంటానండి అంటే చదువుకోమన్నారు. ఆ ఎంట్రన్స్ పుస్తకాలు అవి తెచ్చుకున్నాను, ఎంట్రన్స్ రాశాను ఎస్ఆర్ఆర్ కాలేజీలో. అక్కడే ఆంధ్ర యూనివర్సిటీ ఒక భాగం పెట్టారు, అక్కడికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుని వాళ్ళ ద్వారా పరీక్ష కట్టి ఆ పుస్తకాలు ఇంటికి వస్తే చదువుకుని ఇంకెన్ని పాటలైనా పడ్డాను దానికోసం. ఒక డిగ్రీ రావాలి అంతే లెక్క నాకు. ప్రతి ఆదివారం ఎస్ఆర్ఆర్ కాలేజీకి మా మనవరాలు ఇంట్లో ఆడించి అట్టే పెట్టి వాళ్ళని అట్టే పెట్టి వాళ్ళకి అన్ని చేసి పెట్టి ఆదివారం ఆదివారం క్లాసులకు వెళ్ళి చదువుకునేదాన్ని ఎస్ఆర్ఆర్ కాలేజీ.
0: ఏ వయసులో ఉండేది
1: అప్పటికి? 45-46 ఉన్నాయి. మా అమ్మాయిలు వాళ్ళ పొరుళ్ళు పుణ్యాలు చేసి వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, అన్ని వాళ్ళకి చేసి పెట్టి ఎక్కడ ఏది అమ్మ మాకు చేయలేదు అనుకోకుండా మా వారికి కానీ వాళ్ళకి చేయవలసిన సేవలన్నీ చేసి నా కోసం ఎవరు చేస్తారు, నేనే చేసుకోవాలి కదా,
0: అంతే కదా
1: నా సంతోషం నాది. ఆ కాలేజీ మేము మారుతి నగర్లో ఉండేవాళ్ళం, అందుకని మా చవరంలో ఎస్ఆర్ఆర్ కాలేజీ 5-6 సందులు దూరంగా ఉండేది. పరుగు పరుగుని ఇంటికి వచ్చి మళ్ళీ మినపరొట్టేసి మా వారికి పెట్టి భోజనం చేసిన వెళ్ళేదాన్ని. ఒక దీక్ష కింద చేశాలండి, చేశాను. డిగ్రీ వచ్చింది 30 ఏళ్లకు వచ్చింది డిగ్రీ. 63లో కోరుకుంటే 93లో డిగ్రీ వచ్చింది.
0: మరి ఆ డిగ్రీ సర్టిఫికేట్ చూసుకున్నాక మీరు ఎలా ఫీల్ అయ్యారు?
1: ఎంత సంతోషం అండి, అది చాలా సంతోషించాను. అసలు ఈ జీవితంలో జరుగుతుంది అనుకోలేదు. తర్వాత పెళ్లినాటికి నేను హిందీ రాష్ట్ర భాష పాస్ అయ్యాను, అది అక్కడితో ఆగిపోయింది. అక్కడితో ఆగిపోయేసరికి నాకు అది వెళ్తుండిపోయింది. 3 పరీక్షలే కట్టాను. నా స్నేహితులందరూ ఇంకా వాళ్ళకి పెళ్లి కాకపోవడం మూలంగా వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళు చదువుకున్నారు. నేను ఇక్కడితో ఆగిపోయాను, నాకు చదువు లేదని నాకు ఒక వెళ్తుండేది హిందీ పూర్తి చేయలేదని. 63లో రాష్ట్ర భాష పాస్ అయ్యాను, 78లో ఈ సర్టిఫికెట్తో ప్రవేశ పాస్ అయ్యాను. అప్పటికి విజయవాడ వచ్చాం మేము, మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి విశాఖపట్నం నుంచి. అప్పుడు ప్రవేశ చదివాను
0: విజయవాడలో, చదువుకున్నారు
1: విజయవాడలో, రాశాను ఎస్కేపీవీలో రాశాను ఆ పరీక్ష. తర్వాత పరీక్ష కడదామనుకుంటే మళ్ళీ నాకు కుదరలేదు, కుటుంబంలో అవకాశం లేకపోయింది. మద్రాసు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాం 83లో. ప్రవేశ తర్వాత విశారద 2 ఎగ్జామ్స్ అవి పాస్ అయ్యాను. ప్రవీణ ఒక ఎగ్జామ్ అది కూడా అయిపోయింది, అది పాస్ అయ్యాక మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ అయింది హైదరాబాద్.
0: హైదరాబాద్ అయింది సరే,
1: అయింది కానీ ప్రవీణ అమలేదు, సగం ఉండిపోయింది. ఇంకొక 6 నెలలకి ఎగ్జామ్ అది ఉండిపోయింది. నేను ట్రాన్స్ఫర్ అనేసరికి కుంగిపోయి నేను ఇంకా పుస్తకాలు కూడా తీయలేదు, కానీ దాన్ని వదలలేను చదవలేను బాగా. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా 3 అమ్మాయి 10th క్లాస్లోకి వచ్చింది. వాళ్ళు టీచర్ గారిని అడగమన్నా, మాకు ఊరు కొత్త హైదరాబాదు, ఆవిడ ఏమైనా సాయం చేయగలరా, ఇంకా కొన్ని పుస్తకాలు కావాలి, పరీక్ష ఎక్కడో తెలియదు, ఊరు తెలియదు, మా అమ్మ చదువుకోవాలనుకుంటానని టీచర్ గారిని అభిప్రాయం అడిగాను. ఆవిడ చాలా సంతోషించారు, మీ అమ్మగారు చదువుకోవాలనుకోవడమే గొప్ప, నేను కావాలంటే నేను సహాయం చేస్తాను, అప్లికేషన్ నేను తెచ్చి పెడతాను, పుస్తకాలు నేను తెచ్చి పెడతాను, ఫలానా చోట ఉన్నాయని ఖైరతాబాద్ వెళ్ళి. ఆవిడ హిందీ టీచరు, ట్యూషన్ నేను చెప్పలేను, అది మహాసముద్రం, ఆవిడే చదువుకోవాలి, కానీ సాయం నేను చేయగలిగిన సాయం చేస్తానన్నారు. అది చాలు నాకు,
0: అంతే కదా మరి
1: నా చదువు నేను చదువుకున్నాను. పాప ఆవిడ పుస్తకాలు లిస్ట్ పెట్టారు. పరీక్ష 7 రోజుల్లో ఉందనగా వచ్చింది ఒక పుస్తకం, హిందీ పుస్తకం. అప్పటి వరకు రాలేదు, వారం వారం వెళ్ళి అడగడం రాలేదన్నాం. ఈ పరీక్ష తంతు నిలగపోతుంది ఇది అనుకున్నాను నేను. 7 రోజుల్లో ఎంత చదివేయగలను, ఇంట్లో పనులు చేసుకుంటూ. కానీ అదృష్టంగా 8 మంది వెళ్ళాం ఆ టీచర్ దగ్గర నుంచి. ఆవిడ తెచ్చిన అప్లికేషన్లు పూర్తి చేసి 8 మంది వెళ్ళాం, అందరిలో నేను పెద్దదాన్ని, నేను పాస్ అయ్యాను. అంతే, 7 గురు చదవలేకపోయారు పాపం, 7 రోజులు వాళ్ళకి సరిపోలే.
0: మీరు చదివేసే
1: లాగలేకపోయారు, నేను లాగేశాను, ఎలా లాగాను నాకు తెలీదు. మొత్తానికి ప్రవీణ అదొక డిగ్రీ
0: అంటే అనుకున్నది సాధించేశారు మొత్తానికి.
1: హిందీ పండిట్ అంటారు అప్పుడు, అప్పట్లో
0: అవును.
1: తర్వాత విద్వాన్ అవి ఉన్నాయి, ఇంకా నేను అవి ఏం చదవలేదు. అది అయిపోయిన తర్వాత ఆ రోజు ఎగ్జామ్ వెళ్లే రోజున నిజాం కాలేజీలో పరీక్షలు. మేము ఉండేది ఎక్కడో ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర, అంతా బస్సు రూటే. ఆ ఊళ్ళో ఆటోలకు పెట్టలేము, ఈ బస్సులు నమ్ముకుని వెళ్ళాలి. ఇంట్లో అన్ని చేసి పెట్టి టిఫిన్లు చేసి వంట చేసి పెట్టి, పిల్లలు చదువుకుంటున్నారు, మా వారు ఆఫీస్కి వెళ్ళాలి, అన్నీ చేసి పెట్టి బస్సుకు పరిగెత్తాను. తీరా అక్కడికి వెళ్ళేసరి నా కడుపులో దేవేసి బాగుండలేదు నాకు ఆరోగ్యం, ఏదో అయిపోయింది. పొద్దునే కాఫీ తాగి వచ్చిన మూలంగా ఇలా ఉంది. చాలా దూరం బస్సు ప్రయాణం, చాలా దూరం నడక, ముందు వెనక కూడా, దీని మూలంగా ఇలా ఉందనుకున్నా. అనుకుని ముందు అసలు ఏం చెయ్యాలి, తోసలు పరీక్షలా రాస్తానని ఆ బాక్సులు కాస్త పెరుగన్నం పెట్టుకెళ్ళా, అది తినేసా. తినేసి కూర్చున్నా తగ్గదు, ఏదో అయిపోయింది, ఏదో అనారోగ్యం ప్రవేశించింది ఒంట్లో అనుకున్నా. సరే ఈ రోజు పరీక్షలు రాసి ఇంటికి వెళ్ళిపోతే రేపటి సంగతి చూద్దాం అనుకున్నా. అలాగే రాసే మధ్యాహ్నం తినడానికి ఏమీ లేదు, ఓ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకెడదామనే ఆలోచన కూడా లేదు. అన్ని పరీక్షలు రాసేయడం అంతే, 2వ పూట కూడా పరీక్ష రాసేసి ఇంటికి

0: ఇప్పుడు వచ్చేద్దామని వచ్చా. కాసేపు రెస్ట్, మళ్ళీ రేపు పరీక్షలు ఉన్నాయి. ఇవాళ లాగాను, రేపు కూడా ఇలా లాగేస్తే ఎల్లుండి ఆసుపత్రిలో చేరిపోదాం, ఏదో వచ్చి జబ్బు చేసింది ఏదో అనుకున్నా. అనుకుని మన్నాటికి కూడా రాత్రి 12 వరకు చదివాను, మళ్ళీ 3:30 లేచి చదివాను, ఇంట్లో పనులన్నీ చేసుకుని మళ్ళీ వెళ్ళాను. మన్నాడు తిని వెళ్ళాను, తినకుండా వెళ్తే అలా వచ్చిందేమో అని. తిని వెళ్ళినా అలాగే ఉంది, సేమ్ నిన్న ఎలా ఉందో ఇవాళ అలా ఉంది. ఏదో వచ్చింది నాకు, ఇంత తీరుకోలేను అనుకున్నాను. ఆ సాయంత్రం వాళ్ళు క్వశ్చన్లు వేస్తారు హిందీలో, హిందీలోనే జవాబు చెప్పాలి. అవన్నీ చేశాను. మీకు ఏమైనా ప్రమోషన్ కావాలా, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అన్నారు. లేదండి, సరదా ఇష్టం, ఆపేశాను, ఆపేసింది కంటిన్యూ చేస్తున్నాను అన్న. మొత్తానికి ఇంటికి వచ్చాను. మొన్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు ఆరోగ్యం బాగుండలేదండి, నిన్న మొన్న ఇలా అయిందన్న. ఆవిడ చాలా పరిశీలనగా చూసి, ఎంతమంది పిల్లలన్ని అనారోగ్యానికి పిల్లల సంగతి ఎందుకు అనుకున్నా, ముగ్గురు అమ్మాయిలండి అన్న. ఆవిడ చెయ్యి చూసండి, మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి, అందుకని ఇలా ఉన్నాయి లక్షణాలని. నెత్తి మీ పిడుగుపడినట్టు ఏడ్చాను. మా పెద్దమ్మాయి డిగ్రీ అయిపోయింది, పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏమిటి, నేను మళ్ళీ మొరటికి వచ్చాను, అసలు ఎలా నెగ్గగలను? ముగ్గురు అమ్మాయిల తర్వాత అమ్మాయి పుట్టినా అందరూ నవ్వుతారు, అదొక ఇది ఉంటుంది. నాకు ఇబ్బంది లేదు, నాకు ఆడపిల్లలు ఇష్టం, మహా ఇష్టం ఆడపిల్లలంటే. అబ్బాయి పుడతాడని నాకు నమ్మకం లేదు. డాక్టర్, మీరు ఇంటి దగ్గర అభిప్రాయం కనుక్కుండండి, ఏం చెయ్యాలో రేపు ఆలోచిద్దామన్నారు డాక్టర్. ఇంటి దగ్గర కనుక్కున్నా, ఈసారి కొడుకు పుడతాడు కాబట్టి నువ్వు ఏమీ ఆలోచించొద్దని చెప్పారు మా వారు. ఎలా చెప్పారు, మా మామగారు చెప్పారట. అలాగని జాతకాలు నమ్మకాలు ఉన్నాయి కదా,
1: జ్యోతిష్యం కూడా చూసేవారు.
0: మామగారికి తెలుసు, జ్యోతిష్యం తెలుసు. అది చెప్పిన మూలంగా మా వారు నువ్వేమీ కంగారు పడద్దని చెప్పారు. కానీ సిగ్గుపడిపోయే పెద్దమ్మాయి డిగ్రీ అయిపోయింది, ఈ పిల్లల ముందర ఎలా తలెత్తుకు తిరగాలి అని. ఆ బేవిళ్లతోనే రాశాను ఆ పరీక్ష, 2 నెలలకి పాస్ అయ్యానని తెలిసి ఎంత సంతోషించాను నాకు అసలు. అన్నాళ్ళు నీరసపడుతూనే ఉన్నా. తర్వాత మా అబ్బాయి పుట్టాక అనుకున్నాను, ఇంకా చదువు ఏమిటి, ఆపిమన్నాడు దేవుడు అనుకున్నా. అన్ని దేవుడిని పెడతాలండి, నమ్మకం అనుకున్న దాన్ని. వాడికి 3 ఏళ్ళు వచ్చాక ఎల్కేజీలో వేసాం, వేసిన తర్వాత విని బళ్ళు వేసాక నాకేం తోచలే. పెద్దమ్మాయి పెళ్లి, 2 అమ్మాయి పెళ్లి కూడా అయిపోయింది అప్పటికి, 8 నెలల వ్యవధిలో. పెద్దమ్మాయికి డెలివరీ కూడా అయింది. సరే 2 అమ్మాయి పురుటికి వస్తుంది, ఏం తోచలే. వీడిని స్కూల్లో వేసా, నాకు పని లేదు, ఇంత ఖాళీగా కూర్చోకూడదు అనుకునేప్పుడు పోనీ ఎంట్రన్స్ రాయనా ఎస్ఎల్సికి, ఎస్ఎల్సి చదివాను కదా, పేపర్లో పడింది. మా వారిని అడిగితే చదువుకోమన్నారు. సరే రాశాను, మంచి మార్కులు వచ్చాయి. ఏనాటివో గుర్తున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఆనాటి ఎస్ఎల్సీలో చదివినవి కూడా గుర్తున్నాయి. నాకు ఇంత జ్ఞాపకం ఉందా అనుకున్నా నేను, ఇంత పాటలే గుర్తుంటాయనుకున్నా. చదువు కూడా గుర్తుంది, 80 మార్కులు పైన వచ్చాయి. నానా అవస్థలో పడి ఎలాగో డిగ్రీ తెచ్చుకున్నా. మా నాన్నగారు చెప్పలేనంత సంతోషించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదురుగా ఉండేవారు. మా నాన్నగారు రామకృష్ణయ్య సిద్ధాంతి గారు, ఆయన సిద్ధాంతి గారు చాలా చాలా సంతోషించారు. మా అమ్మ మంచి గృహిణి, ఉత్తమ ఇల్లాలు చెప్పాలంటే. బంధుమిత్రులు అందరిలో కూడా ఆవిడ అసలు మాట్లాడేది కాదు, మాట్లాడకుండా పని చేయడం ఆవిడ నైపుణ్యాల్లో ఒకటి. ఆ మాట మంచితనం, పాట ఇవి నాకు వచ్చాయి. నాన్నగారి ఆలోచన
1: నుంచి ఆ రెండు పుణికి పుచ్చుకున్నారు మీరు.
0: నాన్నగారి నుంచి ఆలోచన విధానం, తెలివితేటలు, కష్టపడి పనిచేయడం, పట్టుదల. ఒక పని మొదలు పెట్టామంటే పూర్తి చేయాలి.
1: అందుకే కదా పట్టుదలగా వివాహం అయినా కూడా మీరు చదువుకొని సాధించారు.
0: అదైన తర్వాత కొంత గ్యాప్ వచ్చి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 3 అమ్మాయి పెళ్లి కూడా అయిన తర్వాత ఎంఏ చదివాను. బిఏ చదివిందని ఎంఏ చదివా. అసలు హిందీ చదువుదామని ఉద్దేశం, హిందీ విద్వాను, హిందీ డిగ్రీను చేద్దామని ఉద్దేశంతో ఈ ఎస్ఎల్సి సర్టిఫికేట్ పుచ్చుకొని వెళ్ళాను. హిందీ కాలేజీకి వెళ్ళాను, మా చవరంలో ఉంది. డిగ్రీ ఉంటే గానీ మీరు చదవడానికి వీల్లేదన్నారు. డిగ్రీ ఉంటే దీనికి ఎందుకు, దాన్ని వదిలేసి
1: ఎంఏ
0: చదివాను. మా అబ్బాయి అప్పుడు ఇంటర్లోకి వచ్చాడు మా అబ్బాయి. నేను ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళేసరికి,
1: మరి మీ పిల్లల చదువు ఎలా ఉండేది?
0: 3 అమ్మాయి, మా అబ్బాయి బాగా 1st మార్కులు అండి. పై 2 పిల్లలు యావరేజ్ చదివేవాళ్ళు. చిన్నప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి నేను గ్యాస్ స్టవ్ దగ్గర నుంచునేదాన్ని, పొద్దున వాడు వెళ్లే వరకు అక్కడే ఉండేదాన్ని. అమ్మ అంటే పొయ్యి దగ్గర నుంచుంటుంది, నాకు ఒకటే లెక్క. అది మానే అమ్మ, నువ్వు నీ చాలా కష్టపడ్డావు నేను చూశాను, నాకు ఇష్టం ఉండదు, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండన్నాడు.
1: అలా అన్నటువంటి కొడుకులు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి?
0: ఇప్పుడు ప్రోత్సహిస్తాడు, ఇప్పటికే అంటాడు నీకు ఎలా కావాలంటే అలా ఉండు, సంతోషంగా ఉండు. రాత్రి 9 అయ్యేసరికి మాత్రం ఇంటికి వచ్చే నాన్నగారిని చూసుకోవాలి. అన్ని సభలకి పెడతాను, అన్ని పాటల పోటీలకి పెడతాను. ఈ వయసులో కూడా నాకు షుగర్ గాని, బీపీ గాని, మోకాళ్ళ నొప్పులు గాని, ఇతరత్ర ఏమి అనారోగ్య సమస్యలు లేవండి. ఉదయం లేవగానే 1 గ్లాసుడు వేడి వేడి మంచినీళ్ళు తాగుతాను, అది కూడా ఒక ఆరోగ్యానికి ఒక ప్లస్ పాయింట్ అవుతుందండి.

0: జీలకర్ర పొడి తింటాను, ధనియం పొడి తింటాను, మెంతి పొడి తింటాను. ఇవే మన రక్షిస్తాయి. పెద్దగా పళ్ళు పలహారాలు తినే అలవాట్లేదు. ఆనాటి వాళ్ళం కదా,
1: అవును,
0: ఆహారాన్ని నమ్ముకుంటాం. మితాహారం, వ్యాయామం మనకి దేవుడిచ్చిన వరాలండి. కానీ మన కృషి కూడా చాలా ఉండాలి. కేవలం వరం కాదు, మన ప్రయత్నం, మన కృషి, పట్టుదల, నేను ఇలా ఉండాలి అని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉండాలండి. ఉంటే అప్పుడు మనం ఉండగలం, చేయగలం. చేయలేమనుకోవద్దు. పిల్లలు బాధపడుతున్నారు అనారోగ్యాలతో, చాలా బాధేస్తోంది వింటుంటే. అలా ఉండకూడదండి. ముందు ఆరోగ్యం, తర్వాత ఆనందం. ఆరోగ్యం ఉంటే ఆనందం అదే వస్తుంది.
1: మరి మీకు ముందు ముందు కూడా అనారోగ్యాలు అనేవి రాకుండా హ్యాపీగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నామండి. మరి మీరు మీ వృద్ధాప్యాన్ని ఇంత ఆనందంగా ఎలా మలుచుకున్నారు?
0: అప్పుడు చెయ్యలేని పనులు ఇప్పుడు చేస్తున్నానండి. ఎక్కడో మీరు వక్తగా చెప్పండి అన్నారు. వక్తని కానండి నేను, పాటలు పాడతానంటే లేదండి చెప్పండి, చెబుతుంటే మీకే వస్తుంది చెప్పడం అన్నారు. అప్పుడు అన్నాను, అందరూ తల్ల పండిన వాళ్లే నాలాగా అక్కడ. ఇప్పుడు మీరు అడిగే మాట ఆవేళ నేను చెప్పాను, నా 66 ఏట. మీరు వృద్ధాప్యం అనుకోకండి, పెద్దవాళ్ళం అయిపోయాం, మనం ఏమీ చేయలేము, కృష్ణారామ అనుకోవాలి అనుకోకండి. పాత అనుభవాలే గుర్తొస్తుంటాయి వద్దన్నా కూడా. అవి సంతోషించేవి రావు, విచారించేవే వస్తాయి. అది సగం ఆరోగ్యం పోతుంది దాంతో. అవి ఏం మనం చక్కదిద్దలేము, అయిపోయిన జీవితాన్ని బాగు చేసుకోలేము. ఇప్పుడున్న దాన్ని బాగు చేసుకోవచ్చుగా, మన చేతిలో ఉంది. ఇది మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి, ఏదో ఒక గాత్రం నేర్చుకోండి, మీకు ఇష్టమైన రంగాల్లో ఉండండి. లేదు కాగితాలు కళలు పెట్టుకుని మీరు ఏదన్నా రాసుకోండి, కవితలు రాసుకోండి, కథ రాసుకోండి. లేదు మీ బాల్యం నుంచి మీకున్న అనుభవాలన్నీ రాసుకోండి. మీరు ముందుకెళ్ళండి. మీకోసం మీరు ఏం చేసుకున్నారు ఇప్పటి వరకు? మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇంకా ఆడవాళ్ళకి ఏ బాధలు పడినా ఏం చేసుకున్నా, ఒక చీర కొనుక్కోవడం, ఒక నగ చేయించుకోవడం, అవకాశాన్ని బట్టి. నేను ఇవన్నీ చేశాను, నాకు ఉన్నాయి, హాబీలు జరుగుతాయి. మగవాళ్ళకి హాబీలు ఏమున్నాయి? తెచ్చిన సొమ్ము ఇంట్లో పెడతారు, కుటుంబంలో అందరికి పంచుతారు, ఏదో ఆస్తి పాస్తి కొంటారు. వాళ్ళు ఒంటికి అనుభవించేది ఏమీ ఉండదు. మీకోసం మీరు చేసుకోండి ఏదన్నా. మీరు సంతోషంగా ఉండక్కర్లేదా? అందరికీ చేసేసారు. నన్ను నువ్వు పట్టించుకోవటం లేదు. నేను రిటైర్ అయ్యాను, అప్పుడు 9 అన్నం పెట్టేదానివి. ఇప్పుడు 9:30 అయినా నేను ఆఫీస్కి వెళ్ళలేదు కాబట్టి నాకు అన్నం పెట్టట్లేదు. నాకు ఆ టైం అలవాటు అయిపోయింది. ఈ సణుగుళ్ళు సాధింపు వల్ల ఉపయోగం లేదు. మీరు బాధపడ వాళ్ళు బాధపడ, ఎటు ఇంట్లో ఉన్నారు కాబట్టి 10 వాళ్ళు బద్దకిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కొంత వయసు ఇచ్చేస్తుందిగా. మీరు రిటైర్ అయ్యారంటే వాళ్ళకి వయసు రాదు. తర్వాత పిల్లల్ని మనవల్ని చూసుకోవడంలో కాసేపు ఉండండి, మీరు ఇంట్లోనే ఉంటారు కదా, మీకు పెడతాను అన్నారంటే తప్పు వస్తుంది.
1: అప్పుడు ఒక పద్ధతిగా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏమిటి ఇలాగా లేట్గా.
0: నన్ను ముందు చూసావు, తర్వాత మిగతా వాళ్ళని చూసావు, ఇప్పుడు నన్ను వెనక్కి పెట్టావు అని ఒక ఫీలింగ్ వస్తుంది. అటువంటి ఆలోచన భావన రాకూడదు. వాళ్ళు అందుకోసం చేయరు. వాళ్ళు చెయ్యలేక వాళ్ళకు కూడా చురుకుతనం తగ్గిపోతుంది. ఎక్కడ కుటుంబంలో అంతే. మీరు అలా ఆలోచించద్దు. మీకు నచ్చిన ఒక పుస్తకం పెట్టుకుని రాసుకోండి, లేకపోతే మీ డైరీ మీరు రాసుకోండి. ఆనాటి నుంచి ఏం చేశాం, ఏం చేయలేకపోయి, అది కూడా రాసుకోండి. మీతో మీరు మాట్లాడుకున్నట్టు అవుతుంది. అప్పుడు మనతో మనం మాట్లాడుకోవడం అండి, అదొక రకం మనకి సంతోషాన్ని ఇస్తుంది. ఇంకొక మనిషి అక్కర్లేదు. ఒకళ్ళు కూర్చుని అది పిచ్చి కాదు, వెర్రి కాదు, పునరాలోచించుకోవడం అంటారు, సింహావలోకనం అంటారు.
1: మీకు కూడా డైరీ రాసే అలవాటు ఉందా కనకదుర్గ గారు?
0: ఇన్ని కబుర్లు చెప్తున్నా, డైరీని రాయలేను కానీ నన్ను నేను అనుకుంటూ ఉంటా. అప్పుడు అలా చేసాం, ఆ పొరపాటు ఇలా చేయకూడదు, ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేది. మన తర్వాత వాళ్ళకి మనం చెప్పాలి, మనం చేసిన తప్పులు వాళ్ళు చేయకూడదు కదా. చెబుతాను, ఎక్కడ వీలుంటే అందరికీ చెప్తాను. సెంట్రల్ స్కూల్కి వెళ్ళాను, మ్యూజిక్ టీచర్ కింద పిలిచారు. ఇంకా ఇద్దరు వచ్చారు మ్యూజిక్ టీచర్లు, మీ అనుభవాలు చెప్పండి అన్నారు. ఏమో కొన్ని చెప్పేసరికి వాళ్ళు ఎంత సంతోషించారంటే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీతో మాట్లాడతాం. మీ సాంగత్యం ఎంతో బాగుంది, మీతో మాట్లాడితే బాగుంది, అలా ఆలోచించుకోవాలండి అందరూ అన్నారు వాళ్ళు. ఇలాగ బోల్డ్ అనుభవాలండి. ఆ ప్రవీణ పూర్తి చేశాను, ఎంఏ కూడా పూర్తయింది. మా అబ్బాయి ఇంటర్లో నేను ఎంఏ చదివానండి. 3 అమ్మాయి తర్వాత 14 పుట్టాడు మా అబ్బాయి.
1: మరి ఇప్పుడు మీ దినచర్య ఎలా గడుస్తుందండి మీకు ఇంట్లోని?
0: దినచర్య నేను ఇప్పుడు చిత్రలేఖనంలో చేరాను, 1 అయింది. ఉదయం 3 కానీ లేకపోతే సాయంత్రం 3 కానీ వెళ్ళొస్తా, క్లాసులకు వెళ్ళొస్తా.
1: మీకు ఇంతకు ముందు వేసే అలవాటు ఉందండి?
0: 4 నేను సొంతంగా వేసా. క్యాలెండర్ లో బొమ్మలు చూసి, ఈ తాజ్మహల్, కలకత్తాలో మెమోరియల్, ఇవన్నీ వేశాను, చార్మినార్. అవి వేస్తుంటే మాకు ఒక మాస్టర్ గారు మాకు కనిపించి, ఇక్కడ ఉన్నారండి, పలానా చోట ఉన్నారు, మీరు చేరండి అక్కడ అన్నారు. అక్కడ చేరాను. చేరిన తర్వాత ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్ చూసి, ఈ వయసుకి మీరు బొమ్మలు వేయడం, ఎగ్జిబిషన్లో 2 బొమ్మలు పెట్టడం, అది చూసి ఇంట్రెస్ట్, ఆయనకి ఉత్సాహం కలిగి చిత్రలేఖనం నేర్పే మాస్టర్కి ఆయన వీళ్ళని పిలిచారు. పేపర్ వాళ్ళని, 2 పేపర్ వాళ్ళు రాసుకున్నారు, ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఒకటి పేపర్లో పడిన, ఒకటి టీవీ.

0: వచ్చింది. ఇంకా చిత్రలేఖనం వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, తర్వాత భజనలకు వెళ్తున్నారు. ఇవన్నీ కూడా మీరు రోజులో ఒక పద్ధతిగా అన్ని చేసుకుంటూ ఉంటారు.
1: ఇప్పటికీ నేను ముందు చేరండి కళాదర్శనలో వీణలో చేరానండి. అక్కడ వెళ్ళినప్పుడు వాయించేదాన్ని, ఇంటి దగ్గర కొద్దిగా సమయం ఉండేది కాదు. 3వ సంవత్సరం టీచర్ ఉన్నారు, మీరు ఇలా వాయిస్తే చాలండి, 5-6 గంటలు మీరు ఒక చోట కూర్చుని నేర్చుకోవాలి, సాధన చెయ్యాలన్నారు. అంతసేపు సమయం పెట్టలేను. అప్పటికే నాకు 54 55 ఉన్నాయి. అంతసేపు కూర్చుని చెయ్యలేను, ఇంట్లో పనులు ఉంటాయి. ఈ లేస్తూ ఉండడం కూర్చో ఉండడం తప్పితే వీణ వాయించేది ఏమి ఉండదు. ఆవిడన్నారు మీకు పాట ఎలాగో ఇష్టము, గాత్రం బాగుంది కాబట్టి చేరిపోండి, గాత్రంలో చేరండి, వీణ ఇంటి దగ్గర వాయించుకోండి అన్నారు. వీణ, హార్మోనియం, క్యాషియో 3 వాయించుకుంటా ఇంటి దగ్గర.
0: మీ మాటలు వింటుంటే మీరు ఇంత వయసులో ఇవన్నీ చేస్తున్నారు, మరి వయసులో ఉన్నటువంటి యువత కూడా ఇంతలా చెయ్యదేమో అనిపిస్తోందండి.
1: వాళ్ళకి చదువులు ఉంటాయి కదండి, మధ్యలో పిల్లలు కదా, హాబీలు ఉంటాయి, ఓ సినిమా కడతారు ఫ్రెండ్స్తో. నాకు అవన్నీ లేవు కదా, నేను రెగ్యులర్గా క్లాసులు కడతాను. మాస్టర్ అంటారు మీదేనండి ఫస్ట్ అటెండెన్స్, ఫస్ట్ పేరు మీదేనండి అని.
0: వృద్ధాప్యాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ గా తీసుకుని ఆనందంగా ముందుకెళ్తున్నారని చెప్పాలి.
1: ఒక చోట రోడ్డు బాగు చేస్తున్నానండి. నాకు ఆ రోడ్డు బస్సులో పెడుతుంటే బస్సు పక్కకి వంగిపోతుంది, గోతులు పడిపోయి వర్షం వస్తుంది. అయ్యో ఇలాగే వెళుతుంది, బస్సు తిరగబడుతున్నామని భయం వేసి చూస్తుంటే రాళ్ల గుట్ట ఇసుక అన్ని అక్కడే ఉన్నాయి. ఉండి కూడా రోడ్డు వేయలేదు అని బాధపడి అమ్మన్నాడు. ఒక ప్లేటు పట్టుకెళ్ళి మా వారికి చెప్పలేదు, చెబితే ఒప్పుకోరని ఆ రాళ్ళు ఆ ఇసుక తీసి ఆ గూతులని పూడ్చాను అన్నాడు. అది ఎక్కడ గురునానక్ కాలనీ, మేము ఉన్నది ఏమో ఐటీఐ బస్ స్టాప్, దానికి దీనికి సంబంధం లేదు. ఎవరు బాధపడకూడదు, ఉన్నంతలో మనం చేయగలిగింది చెయ్యాలి.
0: అంటే సేవా కార్యక్రమాలు కూడా చేయడం మొదలు పెట్టేశారు మీరు?
1: చేస్తా, నాకు ఇష్టమండి అది. ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను చేయగలను. డబ్బు పరంగా నేను వెళ్ళలేను కానీ ఉద్యోగస్తురాలు అయితే చేసేదాన్నేమో కాదుగా మరి. అందుకని నేను చేయగలిగిన సేవ చేస్తాను. రోజు వ్యాయామం చేసుకుంటానండి నేను, అందుకే యాక్టివ్ గా ఉండగలుగుతున్నాను.
0: యోగా చేస్తారా మీరు?
1: యోగా చెయ్యను నేను, కొంచెం ఇలాగా కూర్చుని పడుకుని లేచేటప్పుడు కూడా కొంత వ్యాయామం చేసుకుంటాను.
0: చేతులు కాళ్ళు కలపడం ఇవన్నీ
1: ఏదన్నా పట్టుకుని గట్టి వస్తూ పట్టుకుని ముందుకి వెనక్కి జరిగి మొత్తం చేసుకుంటా. అసలు అలసిపోయామని అనిపించదండి, రోజంతా పనిచేసిన అలసిపోయాను, నీరసం వచ్చింది, నొప్పులు వచ్చాయి, ఏమీ అనిపించదు. అందరూ చేసుకోవాల్సిన ఇప్పటి రోజుల్లో చాలా ముఖ్యమైంది, చదువు కంటే కూడా వ్యాయామం ముఖ్యం. చదువు లేకపోతే ఇంకొక వ్యాపారం పెట్టు బతకచ్చు, అన్నింటికీ కుంగిపోవడం బాధపడడం పనికిరాదు. ఎలాగైనా మనని మనం మలుచుకోవడం మన చేతిలో పనండి, దానికి ఇంకోళ్ళ పర్మిషన్ అక్కర్లేదు. మనకి అక్కడ తలెత్తుకు తిరగాలి సగర్వంగా. మనం మిగతా వాటిలో మాట్లాడినవరుగా ఇంట్లో వాళ్ళు.
0: అవును, అంటే మానసిక వ్యధని పక్కన పెట్టండి, ఆనందంగా ఉండండి అని చాలా మంది కవుర్లు చెప్తారు, కానీ అది ఉండటం కూడా కష్టమే. కానీ మీరు చేసి చూపిస్తున్నారు.
1: మన మనస్సు మన అధీనంలోనే ఉంటుంది, మన శరీరం ఆ రెండు బాగు చేసుకోవడం మన చేతిలో పనండి.
0: ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
1: మీరు దయచేసి వృద్ధాప్యంలోకి వచ్చామని అసలు అనుకోవద్దు. మీ అస్తమానం వయసును కూడా లెక్క పెట్టుకోవద్దు. వయసు ఎందుకు, మీ మనస్సు సంతోషంగా ఉండే ఏర్పాటు మీరు చేసుకోండి. శరీరంతో మీరు చేయగలిగిన పనులు చిన్న వ్యాయామాలు. పని అంటే పని లేకుండా ఎవరు ఉండరు, అందరికీ ఆడవాళ్ళందరికీ పనులు ఉంటాయి. పని చేసి ఈ పనే నాకు ఎక్కువ అనుకోవద్దు. మీ వ్యాయామం మీ శరీరాన్ని మీ అంతటి మీరు లొంగ తీసుకోండి. షుగర్ రాకుండా, బీపీ రాకుండా, మోకాళ్ళ నొప్పులు రాకుండా మనంతటి మనం చేసుకోవచ్చు. ఖాళీగా ఉండద్దు. ఏదో ఒక హాబీ, లేదో కుట్లు అల్లికలు, బొమ్మలు తయారు చేయడం, ఎలా చేసినా అండి మీరు సంతోషం మీకు ముఖ్యం, మీ ఆరోగ్యం మీకు అంతకంటే ముఖ్యం. మీరు ఆరోగ్యంగా ఉంటే 10 మందికి మీరు సహాయం చేయగలరు, మాట కానీ చేత కానీ చేయగలరు, మిమ్మల్ని గౌరవిస్తారు, మాకు చెప్పండి అని అడుగుతారు.
0: ఇక చివరగా కనకదుర్గ గారు, మీరు ఎన్నో పాటలు పాడతారు అని చెప్పారు కదా, మా శ్రోతల కోసం ఒక్క పాట పాడితే మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఒక పాట పాడండి.
1: దేవదేవం భజే.

0: చాలా బాగుందండి. కనదుర్గ గారు, మీ వృద్ధాప్యాన్ని మీరు ఆనందంగా ఎలా మలుచుకున్నారో చక్కటి విషయాలను మా శ్రోతలతో పంచుకున్నందుకు ఆనందంగా ఉందండి. మీకు ధన్యవాదాలు.
1: మీరు నన్ను తీసుకొచ్చి నా చేతి ఇవన్నీ చెప్పించారు, నా బాల్యం అంతా నాకు గుర్తు చేశారు. చాలా సంతోషంగా ఉందండి.
2: మీరింతవరకు ఆనందదాయక వృద్ధాప్యం శ్రీమతి గరికపాటి కనకదుర్గ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: జీవన లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: తరంగాలపై పయనం. ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆరో ప్రాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, జిక్కి, అనుపమ బృందం పాడిన పాట వింటారు. సిరివెన్నెల సాహిత్యం.

కార్యక్రమంలో తరువాత శ్రీమణి సాహిత్యానికి గోపీసుందర్ సంగీతంలో కార్తీక్ దివ్య ఎస్బిలన్ పాడిన పాట వినబోతున్నారు. సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు చిత్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. వార్తల వివరాలు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ నిపుణుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతదేహాలను ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపిస్తున్నామని రాష్ట్ర ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు.

0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, భారత వియత్నాం విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి మృతదేహాలు త్వరగా భారత్ వచ్చేందుకు కృషి చేశారని మంత్రి తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస్ పరామర్శించారు. మృతదేహాలను అంబులెన్స్ లో వారి స్వస్థలాలకు తరలించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ
1: అలాగే అక్కడున్నటువంటి వియత్నాం గవర్నమెంట్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఇవాక్యుయేషన్ కూడా వెంటనే ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ తీసుకుని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, వాళ్ళ కుటుంబం సభ్యులు కలవడానికి రావడం జరిగింది. వాళ్ళకి ధైర్యం ఇంత ప్రయత్నం చేస్తుంది. ఫ్యామిలీ మోటల్ రిమైన్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళతో ఉందని తెలియజేస్తూ కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది.
0: విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాల అభివృద్దికి రాష్ట బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని శాసనసభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఆయన సంఘ సభ్యులతో కలిసి విశాఖ జూను సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఏటా 3 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధుల ద్వారా నైనా జూను అభివృద్ది చేయాలన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో 10% జూ అభివృద్దికి కేటాయించాలని అయ్యన్నపాత్రుడు కోరారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు ఇవ్వడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు ఇవ్వకపోతే జూలై 21వ తేదీన విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటర్ పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా పరిశీలించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో రాష్ట నెలవారీ ఆర్థిక నివేదికపై ప్రత్యేక సమావేశం జరగనుంది. సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగే ఈ సమావేశంలో అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమ్మెర్లలో ఉన్న దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ లో చేపట్టే విస్తరణ పనులను రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు ప్రోత్సాహకాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. సిమెంట్ ప్లాంట్ విస్తరణ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఈ ప్లాంటు ద్వారా 950 మందికి ఉపాధి లభిస్తుండగా విస్తరణ అనంతరం మరో 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. విస్తరణ తర్వాత ప్రభుత్వానికి ప్రతి ఏటా 315 కోట్ల రూపాయల రాయల్టీ, జీఎస్టీ రూపంలో ఆదాయం రానుందని సంస్థ తెలిపింది. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న సమావేశం నిర్వహించారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో 2వ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని కార్యదర్శులు, హెచ్ఓడీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురంలోని కెనరా బ్యాంకులో ఈరోజు ఆయన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి 4 లక్షల రూపాయల చెక్ను లబ్దిదారుల కుటుంబానికి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాద బీమా పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాసులు తెలియజేస్తూ
2: ఈ పిఎంజేజేబీవై, పిఎంఎస్జీవీవై సభ్యత్వం తీసుకున్నందుకు గాను 1.5 నెలల కిందట ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో ఆవిడ మరణించడం జరిగింది. ఈ యాక్సిడెంట్ బెనిఫిట్ క్లెయిమ్ అనేది ఒక్కొక్క స్కీమ్ కి గరిష్టంగా 2 లక్షల వరకు క్లెయిమ్ ద్వారా వాళ్ళకి సెటిల్ చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన, ఈ 4 మన శాఖ ద్వారా ఉన్న కస్టమర్స్ అందరికీ అందుబాటు చేయడం జరిగింది. 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నాయో వారికి కొత్తగా ఎన్రోల్మెంట్ కూడా చేయడం జరుగుతోంది.

నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఇటీవల సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన 6 మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకున్న కారిచిన్న అనే మత్స్యకారుణ్ణి జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి మత్స్యకారుల సేవలో కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సముద్ర వేట నిషేధ కాలంలో మత్స్యకారుల భృతికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకార కుటుంబాలకు 256.776 కోట్ల రూపాయలు విడుదల చేయగా, రెండో విడతలో వివిధ కారణాల వలన మిగిలిన 5,910 మంది మత్స్యకారులకు ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. సముద్రవేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ భృతిని అందిస్తోందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు ఇచ్చింది. ఇమిగ్రేషన్ విదేశీల చట్టం 2025 పరిధిలోకి ఈ ఎయిర్పోర్టును చేర్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితీష్ కుమార్ వ్యాస్ పేరిట అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట ప్రభుత్వం. వైఎస్సార్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
3: మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: RBI అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా.

0: ఉండండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనా?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా దంత ఆరోగ్యం పట్ల మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి డాక్టర్ వరుణ కొత్తూరి గారితో పరిచయం వింటారు.
6: డాక్టర్ వర్ణన కొత్తూరు గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ వర్ణన గారు, మీరు విజయవాడలో ప్రముఖ దంత వ్యాధుల వైద్య నిపుణులుగా, ప్రత్యేకించి ఆర్థోడాంటిస్ట్గా దంత వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా మహిళల్లో ఈ దంత ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది మా శ్రోతలకు తెలియజేస్తారని చెప్పి భావిస్తూ, డాక్టర్ గారు ముందు చెప్పండి, యుక్త వయస్సులో యువతుల్లో వచ్చేటువంటి సమస్యల వల్ల నోటి ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయండి? అసలు
7: చిన్నపిల్లల్లో, యుక్త వయసులో, ఆడపిల్లల్లో ఎక్కువ మార్పులు చిగుళ్ళల్లో కనిపిస్తుంటాయండి. అంటే మనకి ఎరుపు రావడం, లేకపోతే చిగుళ్ళల్లో వాపు రావడం, ఒక్కొక్కసారి ఏంటంటే రక్తస్రావం ఉండడం. అది ఓన్లీ బ్రషింగ్ అప్పుడే ఉంటుందండి, మామూలు అప్పుడే ఉండదు. సో వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఓన్లీ బ్రష్ చేసేటప్పుడు అప్పుడప్పుడు బ్లడ్ వస్తుందండి అని చెప్తారు. సో అలాంటివి ఏంటంటే మనం ఆ చిగుళ్ళ సమస్యలు అక్కడితో అలా, అంటే చిన్నదే కదా అని వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఆ చిగుళ్ళ సమస్య పెద్దదయ్యి, సో ఆ హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి అదే వయసులో. సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల చిగుళ్ళలో మార్పులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలా చిగుళ్ళ మార్పులు మనకి ఎక్కువయ్యి మళ్ళీ పళ్ళల్లో వరకు చేరి దంతాల్లో కూడా ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం దానికి కంపల్సరీగా ట్రీట్మెంట్కి చేయించుకోవాలి. సో ఈ హార్మోనల్ చేంజెసే కదా ఏదో ఇంటి చిట్కాలు చేసుకుందాం, వైద్యం చేద్దాం అంటే అలా కుదరదండి. సో కంపల్సరీ ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లల్లో ఎక్కువ నోటి పూత కూడా వస్తుంటుందండి, అల్సర్స్ అంటాం, అవి కూడా ఎక్కువ ఉంటాయి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక డెంటిస్ట్ని సంప్రదించి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి, క్లీనింగ్ చేయించుకోవడం, పొద్దున రాత్రి బ్రష్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మొదట్లోనే, అంటే మొదటి దశలోనే ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన నోటి మార్పుల్ని మనం అరికట్టచ్చు అన్నమాట.
6: డాక్టర్ వర్ణన గారు, చాలా మంది యుక్త వయసులో విద్యార్థినులు బోర్డ్ అంత స్ట్రెస్ లో ఉంటారు. వాళ్ళు స్ట్రెస్ ఎక్కువైతే కూడా నోటిలో అల్సర్లు లాంటివి ఫామ్ అవుతాయి అని చెప్పి చెబుతుంటారు వైద్యులుగా. మరి మీరేమంటారో తెలియదు కానీ దానివల్ల ఏమన్నా నోటి ఆరోగ్యంలో ఏమన్నా మార్పులు ఉంటాయంటారా? దాన్ని సరిచేయొచ్చా?
7: తప్పకుండా చేసుకోవచ్చండి. మీరు చెప్పినట్టుగా స్ట్రెస్ వల్ల వచ్చే అల్సర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువ గంటల పాటు కూర్చోవడం క్లాస్ రూమ్స్లో కానీ, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల హార్మోనల్ చేంజెస్తో పాటు ఈ స్ట్రెస్ కూడా కలిసి నోటిపూత బాగా, ఎస్పెషలీ ఈ పెదాల మీద, బుగ్గలో, అట్లాంటి చోట బాగా ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట, నాలుక మీద కూడా. దానివల్ల మంట, భోజనం చేయలేకపోవడం, ఇలాంటి మార్పులన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. సో దానివల్ల ఓవరాల్గా వీక్నెస్ వస్తుంది, నీరసం వస్తుంది పిల్లల్లో. సో అవి మనం తప్పకుండా సరి చేసుకోవాలండి. దానికి కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి, క్లీనింగ్ చేయించుకుంటే కూడా ఒక్కొక్కసారి ఆ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది కంట్రోల్ అవ్వగానే అల్సర్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా, ఎస్పెషలీ ఆడపిల్లలు హాయిగా చక్కగా హెల్దీగా ఉండొచ్చండి.
6: ఇప్పుడు గర్భిణీల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గైనకాలజిస్టులు తగిన వైద్యం అందించడం ఇలాంటివి జరుగుతుంటాయి. కొన్ని కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా చెబుతారు. అయితే ప్రత్యేకించి నోటి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి మార్పులు చూస్తాం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
7: ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువ మార్పులు ఎందుకు వస్తాయి అంటే,

0: వాళ్ళు తినే ఆహారంలో మార్పులు వస్తాయి. ఎక్కువసార్లు తింటూ ఉంటారు అంటే ఆకలి వేస్తూ ఉంటుంది గర్భిణీలలో. సో దానివల్ల కూడా ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అంటాం, మధ్య మధ్యలో అంటే ఆహారానికి ఆహారానికి మధ్యలో, భోజనాల మధ్యలో కూడా ఏదో ఒక స్నాక్స్ తినడము అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీంతో పాటు క్రేవింగ్స్ అంటారండి, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదో ఇది తినాలనిపిస్తుంది. సో దాంట్లో ఎక్కువ శాతం షుగరీ ఫుడ్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి నోట్లో మార్పులు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే బ్రషింగ్ తగ్గిపోతుంది, ఓపిక తగ్గిపోతుంది. సో దాంతోపాటు బ్రషింగ్ తగ్గిపోతుంది, రాత్రిపూట బ్రష్ చేయరు చాలామంది. సో దానివల్ల పిప్పిపళ్ళు రావడం, లేకపోతే ఆల్రెడీ పిప్పి పని ఉన్నది పెద్దదయ్యి నొప్పి వరకు చేరడం, అంటే నరం వరకు చేరి ఆ నొప్పి మొదలవడం అనమాట. ఇలాంటి మార్పులన్నీ చూస్తుంటాం. దీంతోపాటు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా వచ్చే, అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదండి, దానివల్ల కూడా మళ్ళీ ఎరుపు, చిగుళ్ళలో రక్తస్రావం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో దీనికల్లా మనకి ఎప్పుడు మనం ఎట్లా అయితే మనం వేరే ఓవరాల్ హెల్త్ ఎలా జాగ్రత్త తీసుకుంటామో దాంతోపాటు నోటి ఆరోగ్యం కూడా చూసుకోవడం చాలా ముఖ్యం అనమాట. దీనికన్నా ముందు ఫస్ట్ స్టెప్, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో దానికన్నా ముందు ఒక ఫస్ట్ ఒక ప్రిలిమినరీ ప్రీనేటల్ గైనకాలజిస్ట్ దగ్గరికి ఎలా వెళ్తారో, అలాగే ఒక ప్రీనేటల్ డెంటల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అప్పుడు ఆ దశలోనే ఏదైనా సమస్య ఉంటే మనం గుర్తించి కరెక్ట్ చేసేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంకా ఇబ్బంది ఉండదు అనమాట.
1: సరే డాక్టర్ గారు, ఏదో అనుకోకుండా చూపి, అంటే మీరు చెప్పినట్టుగా ముందుగానే ప్లాన్ చేసుకోకుండా గర్భం దాల్చిన తర్వాత అక్కడ సమస్యను బట్టి దంత వైద్యం అనేటువంటిది చేయొచ్చా సురక్షితమైన?
0: తప్పకుండా చేసుకోవచ్చండి. చాలా మంది మహిళలు ఏంటంటే ఫస్ట్ భయపడతారు, పంటి నొప్పి వచ్చింది, అది ప్రెగ్నెన్సీ అప్పుడు పంటి నొప్పి వచ్చింది అంటే చాలా ఇబ్బంది, అంటే అమ్మో ఎలా ఉంటుందో, ఇలాంటప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చో లేదో అనేది చాలా అపోహలు ఉంటాయండి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్, కంపల్సరీ పెయిన్ ఉన్నవి అలాంటివైతే తప్పకుండా ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ పంటి నొప్పి వల్ల ఓవరాల్గా వాళ్ళకి హెల్త్ డౌన్ అవుతుంది, ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది, బేబీ వెయిట్ గెయిన్ కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా చిగుళ్ళ వాపులు లేకపోతే బాగా పంటి నొప్పి, ఇమీడియట్ ట్రీట్మెంట్ అంటే డెఫినెట్గా తప్పకుండా డెంటల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం చాలా ముఖ్యం. చేయించుకోవడంలో ఎటువంటి సందేహం లేదు, అసలు చేయించుకోవాలా లేదా అనే దాంట్లో సందేహమే లేదండి. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారో అప్పుడు ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నాము అనేది ఫస్ట్ డెంటిస్ట్కి ఇన్ఫార్మ్ చేయడం ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఏ దశలో, అంటే ఎన్నో నెల ఏంటి అనేది, 3 నుంచి 6 నెలల వల్ల ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా సేఫ్ అండి. చాలా మటుకు డెంటల్ ప్రొసీజర్స్ కూడా చేసేస్తాం ఆ ప్రొసీజర్ ఆ టైంలో. సో ఏ నెల ఎన్నో నెల అనేది చెప్పడం డెంటిస్ట్కి చాలా ఇంపార్టెంట్. మీరు వాడుతున్న మందులేంటి, మెడికల్ హిస్టరీ ఏమైనా ఉందా, అంటే బీపీ లేకపోతే డయాబెటీస్, షుగర్ వస్తూ ఉంటుంది కొంతమంది ప్రెగ్నెన్సీ అప్పుడు, అలాంటివన్నీ చెప్పడం ఇంపార్టెంట్ అనమాట. దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట.
1: మామూలుగా గర్భిణీల్లో కొందరిలో ఈ వేవిళ్ళు చూస్తూ ఉంటాం డాక్టర్ గారు, ఈ వేవిళ్ళ సందర్భంలో పళ్ళలో ఏమైనా మార్పులు ఉంటాయంటారా? మరి అలాంటి మార్పులు ఏదైనా ఉన్నట్లయితే వాటికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా చెప్పండి.
0: చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ అండి, ఎందుకంటే మార్నింగ్ సిక్నెస్ అంటాం ఇది. రిపీటెడ్గా అంటే చాలా సార్లు వాంతులు అవుతూ ఉంటాయి, మొదటి 3 నెలల్లో ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. కొంతమందికి ఇవి 5వ నెల 6వ నెల వచ్చే వరకు కూడా వాంతులు అవుతూనే ఉంటాయి. పొద్దున పూట అనేది ఉండదండి, రోజంతట్లో బాగా వాళ్ళకి నాసియా ఉంటుంది, అంటే వాంతి వస్తున్నట్టు, వామిటింగ్ వస్తున్నట్టు ఉంటుంది కానీ వాంతి అవ్వదు. సో నాసియా అంటాం, ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాంతులు ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏదైతే మనకి కడుపులో ఉన్న యాసిడ్స్ ఉన్నాయో రిఫ్లెక్స్ వల్ల బాగా ఎక్కువ బయటకు వస్తూ ఉంటాయి. సో ఆ రిఫ్లెక్స్ వల్ల వచ్చినప్పుడు ఆ యాసిడ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో అవన్నీ పళ్ళనే ఫస్ట్ కాంటాక్ట్ అవుతాయండి, అంటే వాంతి అయిన తర్వాత. సో కింద పళ్ళు లోపల వైపు ఎక్కువ శాతం ఎఫెక్ట్ అవుతాయి. సో దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వామిటింగ్ అవ్వంగానే చాలా మంది ఏంటంటే నోరంతా బాగా టేస్ట్ మారిపోయిందని అట్లా వెళ్ళి బ్రష్ చేసుకుంటూ ఉంటారు. సో అస్సలు బ్రష్ చేసుకోకూడదండి. వామిటింగ్ అయిన తర్వాత నోరు పుక్కిలించుకొని కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడే ఏదైనా వాళ్ళకి ఆ టేస్ట్ బాగాలేదు అనిపిస్తే అప్పుడు బ్రష్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఈ యాసిడ్స్ ఏవైతే మనకి కడుపులోంచి బయటికి వస్తాయో అవి పళ్ళని తినేస్తాయండి, దీన్ని ఇరోజన్ అంటాం. సో ఆ ఇరోజన్ వల్ల ఏంటంటే ఎప్పుడు మనకి కింద పళ్ళు పై పళ్ళు దానికి లోపల వైపు ఆ భాగంలో మెత్తబడిపోతాయి అనమాట, ఎక్కువ తరచుగా అవ్వడం వల్ల. ఈ ఇరోజన్ వల్ల పళ్ళు కూడా ఎనామిల్ దెబ్బతింటుంది అనమాట. సో అందుకు జాగ్రత్త.

0: శిశువు మీదే. సో వాళ్ళకి నిద్ర ఉండదు, దాంతోపాటు సరిగ్గా టైంకి భోంచేయరు, ఎక్కువ వాళ్ళ రొటీన్ అంతా కూడా మారిపోతుందండి, నిద్ర కూడా మొత్తం మారిపోతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే కరెక్ట్ గా బ్రషింగ్ అనేది జరగదు, రాత్రిపూట బ్రష్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు, పిల్లలతో పాటు వాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే పళ్ళల్లో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి, చిగుళ్ళ వాపులు వస్తూ ఉంటాయి. లాక్టేటింగ్ మదర్స్ ఎస్పెషలీ పాలిచ్చే తల్లులు వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి న్యూట్రియన్స్ పిల్లలకి వెళ్తాయి కాబట్టి, శిశువుకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఫైబ్రస్ ఫుడ్ తీసుకోవడం, రాత్రిపూట బ్రష్ చేసుకోవడం, పంటికి పంటికి మధ్యలో వీలైనప్పుడు వారానికి ఒక్కసారైనా ఫ్లాస్ వాడడం, ఇలాంటిది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే తర్వాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, బేబీకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట.
1: మహిళల్లో పోషకాహార లోపం వల్ల రకరకాల సమస్యలు వస్తుంటాయి, రక్తహీనత అని ఇలాంటి చాలా చెబుతూ ఉంటారు. ఈ పోషకాహార లోపం వల్ల మహిళల్లో నోట్లో వచ్చేటువంటి మార్పులు ఏమైనా ఉంటాయా, ఏమిటి, వాటిని ఏమైనా ఇబ్బంది ఉంటే సరి చేయొచ్చా?
0: న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటామండి, దానివల్ల లేడీస్లో ఎస్పెషలీ చాలా ఎక్కువ మార్పులు వస్తూ ఉంటాయి, ఎందుకంటే పీరియడ్స్ అప్పుడు కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు లేకపోతే లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లుల్లో మెనోపాజ్ టైంలో కూడా ఎక్కువ మార్పులు చూస్తూ ఉంటాం అన్నమాట. దీంట్లో ఐరన్ డెఫిషియన్సీ, ఫస్ట్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువ నోట్లో మంట వచ్చినట్టుగా ఉంటుంది. సో దాంతోపాటు ఇప్పుడు మనకి కళ్ళు చూసినప్పుడు అనీమియాలో ఎలా ఉంటుందో అలా నోట్లో కూడా రంగు మారుతుందండి, ఆ పింక్ కలర్ ఉంటుంది కదండి, ఆ రంగు కూడా తగ్గుతుంది అన్నమాట. చాలా మటుకు ఆ మార్పులు చూస్తూ ఉంటాం. దాంతోపాటు నాలుక కూడా బాగా మనకి స్మూత్ అయిపోతుంది అన్నమాట, ఆ పింక్లో ఎరుపు వచ్చేస్తుంది. సో ఏది తిన్నా మంట పుడుతూ ఉంటుంది, నోట్లో మంట వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఫోలేట్ డెఫిషియన్సీస్ అంటాం, B12 డెఫిషియన్సీస్, వీటిల్లో కూడా ఏంటంటే నాలుక మీద ఎర్రగా అవడం, లేకపోతే నొప్పి, నాలుక ఎప్పుడు ఏం తిన్నా కానీ లేకపోతే పులుపు తిన్నప్పుడు కారం తిన్నప్పుడు ఎక్కువ మంట ఉండడం, దీంతోపాటు టేస్ట్లో మార్పులు వస్తాయి, అంటే మన రుచిలో మనం భోంచేసిన దాంట్లో ఆ రుచిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట కొంతమందిలో. దాంతోపాటు అల్సర్స్ కూడా, నోటిపోత కూడా పెరుగుతుందండి. అండ్ కొంతమందిలో ఏంటంటే ఈ న్యూరోపాథిక్ పెయిన్ అంటాం, అంటే అక్కడ పంటి నొప్పి ఏమి ఉండదు కానీ దాంతోపాటు నొప్పి వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఇలాంటి మార్పులన్నీ మనం ఈ డెఫిషియన్సీస్లో చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీనికి ఒక మౌత్ జెల్ వాడడం లేకపోతే ఏదో ఇంటి చిట్కాలు చేస్తే చాలా మటుకు నయం అవ్వదండి. సో మనం తీసుకోవాల్సిన డైట్లో తీసుకోవాల్సిన మార్పులు, కొన్ని బ్లడ్ టెస్ట్లు, మందులు ఇవన్నీ వాడుకుంటే మార్పులు బాగా చక్కగా అన్ని ఇవన్నీ కరెక్ట్ అవుతాయి కాబట్టి దాంతోపాటు నోటి సమస్య కూడా తగ్గుతుంది, ఆహారం తీసుకోవడం కూడా మారుతుంది అన్నమాట.
1: సో మూల కారణం ఏమిటో తెలుసుకొని పోషకాహార లోపం ఉంటే ఆ పోషకాహారం తీసుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, తర్వాత దంత వైద్య నిపుణుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు పాటించాలంటారు. డాక్టర్ వర్ణన్ గారు, ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్లల్లో అంటే మహిళలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి అసలైతే అనుకోని కారణాల వల్ల పళ్ళు ఊడిపోతూ ఉంటాయండి, ఊడిపోయిన తర్వాత కొందరు చాలా వరకు నిర్లక్ష్యం చేస్తారు, ఇప్పుడు ఏం లే ఇప్పుడు పన్ను కట్టించుకోకపోతే వచ్చే ఇబ్బంది ఏంటి అని చెప్పి నిర్లక్ష్యం చేసి కొంతకాలం తర్వాత పళ్ళు కట్టించుకుందాం అని అనిపించింది అనుకోండి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరేమైనా చెబుతారా, ఏదైనా సూచనలు ఇస్తారా?
0: తప్పకుండా అండి, చాలా మటుకు చాలా మందిలో మనం చూస్తుంటాం ఒకటో రెండో పళ్ళు తీయించేసుకుంటారు చిన్న వయసులోనే, అప్పట్లో అంత అవగాహన లేకపోవడం వల్ల కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ ఇలాంటివి లేకపోవడం వల్ల కూడా చాలా మంది పళ్ళు తీయించేసుకుంటారు. కాకపోతే ఏంటంటే తర్వాత ఎప్పుడైనా పళ్ళు కట్టించుకోవాలి, లేదు ఆ పళ్ళు కట్టించుకోకపోవడం వల్ల పక్క పళ్ళు ఆ గ్యాప్లోకి వాలిపోవడం, పై పన్ను కిందకి జారిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు క్రమంగా ఆహారం నవలడం తగ్గిపోతుంది. సో దీనివల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఓవరాల్గా జీఈఆర్డీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి. సో ఈ మార్పులు ఒక జనరల్ ఫిజిషియన్ ఎవరో డాక్టర్ గారు చెప్తారు, లేదండి మీరు నవలడం కూడా తగ్గింది కాబట్టి పళ్ళు కట్టించుకుంటే అని కొంతమంది అడ్వైస్ ఇచ్చిస్తారండి. సో అలాంటప్పుడు మేము కూడా డెంటిస్ట్ని మేము చూసినప్పుడు ఇది మార్పులు వచ్చాయండి, పళ్ళు కట్టించుకుంటే రెండు వైపులా నవ్వులుతారు కాబట్టి బాగుంటుంది, ఆహారం కూడా బాగా నవలగలరు అని చెప్తాం. కానీ అక్కడ చూస్తే మనకు ఆ గ్యాప్ ఉండదు కాబట్టి పన్ను కట్టడానికి, అలాంటప్పుడు ఈ క్లిప్లు బ్రేసెస్ మొత్తం పళ్ళన్నిటికీ వేయక్కర్లేదండి, ఏ పన్ను అయితే జారిందో లేకపోతే పక్క పళ్ళు వాలిపోయాయో అక్కడ వరకు కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆధునిక పద్ధతిలో ఎలైనాస్ ద్వారా చేయొచ్చు, లేదంటే క్లిప్పులు బ్రేసెస్ ఆ ఏ పళ్ళైతే మనం కరెక్ట్ చేయాలనుకుంటున్నామో అవి చేసిన తర్వాత కరెక్ట్గా గ్యాప్ తీసుకొచ్చి బయటంతా అంటే మనం పై పళ్ళు కింద పళ్ళు కొరికే విధానం

0: చేసుకొని అప్పుడు మనం పళ్ళు కట్టుకుంటాం అన్నమాట. ఇది మనం ఆర్థోడాంటిక్స్ ద్వారా కూడా చేయొచ్చండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందికి వాళ్ళ రోజున గమనిస్తున్నాం ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు, పళ్ళ మధ్యలో సందులు, ఇలాంటి ఇబ్బందులకి మంచి మంచి ఆధునిక వైద్యం కూడా అందుబాటులో ఉంటున్నాయి. రకరకాల క్లిప్పులు పెట్టడం, ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఆధునిక పద్ధతుల్లో కూడా ఆ క్లిప్పులు కనపడకుండా లోపలే అమర్చడం, ఇంకా మరి మీకు తెలిసి ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ వచ్చి ఉంటాయేమో. ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా యుక్త వయస్కుల్లో మాత్రమే వాటికి ఆ ఎత్తు పళ్ళని వంకర పళ్ళని సరి చేయించుకుంటూ ఉంటారు. లేదా ఏదైనా అవివాహితులు అంటే పెళ్ళి కుదిరిందండి, ఇంకో వారం రోజులే పెళ్ళండి, దీన్ని కొంచెం సరి చేయండి, ఇలా అనేవాళ్ళు ఉంటారండి. కాకుండా కొందరు చాలామంది పెద్ద వయస్కుల్లో కూడా ఇలాంటి ఎత్తు వంకర పళ్ళు ఇబ్బందులు ఉన్నటువంటి వారు సరి చేయించుకోవాలి అని అనుకుంటే వాటిని చేయొచ్చా, వీటిని సరి చేసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చిన్న వయసులోను యుక్త వయసులో అంటే ఓకే చిన్న వయసే కాబట్టి చేయడం ఈజీ అని అంటుంటారు, మరి పెద్ద వయసుల్లో కూడా వీటిని సరి చేయొచ్చు అంటారా?
0: తప్పకుండా చేసుకోవచ్చండి. పెద్దవాళ్లలో కూడా మనం క్లిప్పులు, అలైనర్స్ అని ట్రీట్మెంట్స్, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో చిన్నపిల్లల్లో ఎంత బాగా మార్పులు వస్తాయో అడల్ట్ ఆర్థోడాంటిక్స్ అంటే పెద్దవాళ్లలో చేసే క్లిప్పులు, అలైనర్స్ ద్వారా కూడా చక్కగా అన్ని పళ్ళల్లో మార్పులు వస్తాయి, ఎత్తు పళ్ళు తగ్గుతాయి. ఈ గ్యాప్స్ అన్నారు చూడండి మీరు, అలాంటివి ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమందిలో, మహిళల్లో ఎస్పెషలీ, ఎక్కువ గ్యాప్ చూస్తూ ఉంటామండి. పళ్ళ మధ్యలో సందులు పెరుగుతూ ఉంటాయి, ఇంతకు ముందు లేవండి, ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చాయి, లేకపోతే డెలివరీ తర్వాత గ్యాపులు పెరిగాయని చెప్తుంటారు. సో లేకపోతే ఎత్తు పెరిగిందండి. సో ఇలాంటివన్నీ కూడా మనం క్లిప్పుల ద్వారా లేకపోతే అలైనర్స్ ద్వారా చక్కగా సరిచేసుకొని, ఎత్తు పళ్ళను సరిచేసుకొని, అందం కోసం మాత్రమే కాదండి, నవలడానికి కూడా లైఫ్ లాంగ్ చక్కగా బాగుండాలి పళ్ళు అన్నప్పుడు మనం ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది ఏ వయసులో అయినా చేసుకోవచ్చు.
1: డాక్టర్ వర్ణన్ గారు, ఇవాళ రోజున ప్రతి 10 మందిలో ఒక 6-7 గురికైనా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేటువంటి అబ్నార్మాలిటీస్ అందామా, లేకపోతే డిజార్డర్ అనుకుందాం, లేకపోతే మెటబాలిక్ డిజార్డర్ అనుకుందాము. వీళ్ళు, ఈ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు మహిళల్లో ప్రత్యేకించి దంత ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి మీరు.
0: మీరు అడిగినట్టుగా డయాబెటీస్ ఆర్ బీపీ, షుగర్ ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయింది అందరిలో చూస్తున్నాం, డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నారు అందరూ. సో ఇండియాది, సో అందుకు దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ చిగుళ్ళలో మార్పులు రాకుండా పొద్దున రాత్రి బ్రష్ చేసుకోవడం, మందులు వేసుకోవడం, అంటే ఆ టైంకి మందులు వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా మటుకు అన్ని ఆర్గన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయో అవి తగ్గుతాయండి, దాంతోపాటు నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట. సో డెంటిస్ట్ దగ్గరికి 6 నెలలకు ఒకసారి కంపల్సరీ చెకప్కి వెళ్ళడం, ఏదైనా మార్పులు వస్తున్నాయి లేకపోతే పిప్పి పళ్ళు ఉన్నాయి అంటే మొదటి దశలోనే కరెక్ట్ చేసుకుంటే ఏంటంటే పెద్ద ట్రీట్మెంట్స్, షుగర్ ఉన్నా బీపీ ఉన్నా మళ్ళీ కొన్ని మందులు ఆపాల్సి ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో ఇవన్నీ ఇంతవరకు మనకి ఇబ్బంది లేకుండా మొదటి దశలోనే చిన్న ట్రీట్మెంట్స్ తోటి, ఎప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు చూడండి, అట్లా మనం మొదటి దశలోనే కరెక్ట్ చేసుకోవచ్చు. అదే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదు బీపీ షుగర్ ఉన్నప్పుడు కొన్ని మందులు మేము వాళ్ళ ఫిజిషియన్తో మాట్లాడి మనం కొన్ని మందులు ఆపి ముందు వెనక, ట్రీట్మెంట్కి ముందు వెనక ఆపి చేస్తామండి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ నోటి ఆరోగ్యం చూసుకోవడం అనేది చాలా ముఖ్యం.
1: ధన్యవాదాలు డాక్టర్ వర్ణన కొత్తూరు గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు దంత ఆరోగ్యం పట్ల మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వర్ణన కొత్తూరు గారితో పరిచయం విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం ఉంటారు.

కార్యక్రమంలో ఇప్పుడు చేతి గోళ్లు కాలిగోళ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన విశేషాలు వింటారు. ఎవరినైనా సరే చూడగానే ముందుగా మన దృష్టి వారి ముఖం మీద పడుతుంది. ఆ తరువాత చేతులు, అలాగే చేతి గోళ్ల మీద కూడా మన దృష్టి పడుతుంది. ముఖ్యంగా స్త్రీలు వాళ్ళు ఇంటి పనులు, వంట పనులు చేయడం వల్ల చేతులు చాలా కఠినంగా తయారవడమే కాకుండా అప్పుడప్పుడు గోళ్లు కూడా పగిలిపోతూ ఉంటాయి. స్త్రీలు కుటుంబ సంరక్షణ కోసం ఎంత శ్రద్ధ చూపిస్తారో వారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఈ గోళ్ల సంరక్షణ విషయంలో కానివ్వండి, శ్రద్ధ అనేది చూపరు. కానీ గోళ్లు అందంగా ఉంటేనే చేతివేళ్ల అందం కూడా మరింత పెరుగుతుంది. గోళ్ల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు కొని చూద్దాం. ప్రతిరోజు కూడా చేతివేళ్ల మీద, అలాగే కాలివేళ్ల మీద పేరుకున్న మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. గోళ్లు ఆరోగ్యంగా పెరగాలి అంటే నెలకి ఒక్కసారైనా సరే మెనిక్యూర్ అనేది చేయించుకోవాలి. మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనెతో మునివేళ్లను మర్దన కనుక చేసినట్లయితే రక్త ప్రసరణ అనేది బాగా జరిగి గోళ్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. గోళ్లపై కనుక మచ్చలు, పగుళ్ళు, గుంటలు, గోరు చుట్టూ చీము పట్టడం లాంటివి గోళ్లకు సంబంధించిన వ్యాధులుగా గుర్తించాలి. సహజంగా సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా అందమైన గోళ్లు పాడవుతూ ఉంటాయి. చిన్నదే కదా అని మనం అశ్రద్ధ చేస్తే గోళ్ల సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా అతి శుభ్రత కోసం బట్టలు గాఢమైన పౌడర్లతో ఉతకడం, నీటిలో గోళ్లు ఎక్కువగా నానడం, గిన్నెలను ఎక్కువసేపు

0: నొప్పు కడగడం వల్ల స్త్రీలలో గోళ సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే మెత్తగా రుబ్బిన గోరింటాకు ముద్దలో పసుపు నిమ్మరసం కలిపి ఆ ముద్దని గోళ్లకు రాత్రిపూట పట్టించాలి. ఉదయాన్నే కనుక కడిగేసుకుంటే పిప్పిగోళ్లు, ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. పసుపు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది కాబట్టి మంచి ఫలితం ఉంటుంది. అలాగే బంగాళదుంప పైతొక్కని తీసివేసి బంగాళదుంపని మెత్తగా ముద్దలా చేసి ఉంచుకోవాలి. ఆ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి రాత్రి గోళ్ల కనుక పట్టించి ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడిన నలుపుదనం పోయి గోళ్లు కాంతివంతంగా తయారవుతాయి. ఉల్లిపాయ రసం, ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని తీసుకోండి. పల్చని గుడ్డను ఆ ఉల్లిపాయ రసంలో ముంచి ఫంగల్ ఏర్పడిన గోళ్ల చుట్టూ కూడా రాయాలి. దీనివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ ఆయిల్, ఇది కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్తో మర్దన చేస్తే గోళ్లు కాంతివంతంగా, అందంగా ఉంటాయి. ఎదుటివారి దృష్టిని ఆకర్షించేవి నాజూకైన చేతులు. వాటి అందాన్ని పెంచేది గోళ్లు. అందుకే వాటి సంరక్షణ విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటిస్తే సరిపోతుంది. గోళ్లు గులాబీ రంగులో ఉంటే రక్తం తగిన స్థాయిలో వేళ్లకు సరఫరా అవుతున్నట్లు, అలాగే ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆకుపచ్చ రంగులో కనుక గోళ్లు ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం చేసుకోవాలి. అలాగే గోళ్లు పాలిపోయినట్లు కనుక ఉన్నట్లయితే రక్తం తగినంత లేదని, ఎనీమియా లక్షణాలు ఉన్నట్లు తెలుసుకోవాలి. చర్మ సౌందర్యం, శరీర సౌందర్యంతో పాటు గోళ సంరక్షణ కూడా చాలా అవసరమని తెలుసు.
1: మరింతవరకు విశేషాలు విన్నారు. వనితావాణి విన్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మరింత వరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్ పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరదేశ్ చిత్రం నుంచి కుమార్ సాను పాడిన పాట వింటారు.

0: वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీమ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట చీనీకం చిత్రం నుంచి శ్రేయ ఘోషాల్ పాడారు.

0: ప్రైమ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బొంబాయి చిత్రం నుంచి చిత్ర పాడిన పాట వింటారు.
1: గుప్ప

సాంగ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అకేలే హమ్ అకేలే తుమ్ చిత్రానికి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడిన పాట వింటారు. మజ్రూ సుల్తాన్పురి గీత రచన.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ రోజులానే ఈరోజు కూడా మీ యువలయ రెండు ప్రశ్నలతో కొన్ని పాటలతో సిద్ధంగా ఉంది. మీ మెసేజెస్ కోసం ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

నెంబర్ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. 0866-248-8812 ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. మీరు ఎంత క్లియర్గా మెసేజెస్ పెడితే నేను అంత క్లారిటీతో చదివి వినిపించేస్తాను. మొదటి ప్రశ్న ఏంటంటే, 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ప్రశ్న ఇంకోసారి, 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? సమాధానం తెలిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి మీ అందరి కోసం, 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?

నేను అడిగాను 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అని. చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దామా. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పెడన జగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా. కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి శ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనూజ్. మళ్ళీ నెల్లూరు నుంచే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. గుడ్ ఈవినింగ్ అంటూ ఫణిరాజ్. మానస విజయలక్ష్మి, సమృత, చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య. ఇందాకడ మెసేజ్ చేశారు, నేను చదివేశాను. ఓకే. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్ రమ్య, దినకర్, దేవాంశ, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణ కుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహన కృష్ణ. బండారు శంకరయ్య, హన్విత్, విహాన, ఏఎస్పేట మండలం, చందులూరుపాడు విలేజ్, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇంకా రాంగ్ ఆన్సర్గా ఎక్కడి నుంచి, మెహబూబ్ సుభాని షేక్, కొత్తపేట గుంటూరు నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల్ నుంచి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామదాస్ అంజాచారి కరెక్ట్ ఆన్సర్. నాగమణి, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధాప్రకాష్, ఖమ్మం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి.

నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలమహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్తో దామర్ల చినమస్తాన్రావు, పెద్దమస్తాన్రావు మంగళగిరి నుంచి, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్గా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరు కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీ వైష్ణవ్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి జైర్పోతుల బుచ్చయ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హౌస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. బిట్రా బీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్తో అలిగొండ మండలం గొల్లేపల్లి నుంచి ఈదునూరి లక్ష్మయ్య జంగమ్మ. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సాయి దర్శన్, శేషసాయి, రోహన్ నెల్లూరు నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ మేడిపల్లి యశస్వి శాలిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వెలువర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు, అహోబుల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్ర రెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, కార్పెంటర్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి, గురుగుంటల నుంచి ముంతా పెద్దన్న, హంపాపురం నుంచి చిరంజీవి, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, రావూరు నుంచి నారాయణ పెంచలయ్య, డోకపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య వీరందరూ 3 లెటర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుండి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షర కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బారంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రఘువీర్ సింగ్, సుమనభాయి, రాధ, మున్నా ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ బెల్లిళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా కరెక్ట్ ఆన్సర్తో మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, సునీతరాజ్, భానురాజ్, అమ్మి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ, వెంకటేష్, శ్యామల, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్తో భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్తూర్ నుంచి

కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభానీ. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నబీన్ ప్రశాంత్ దివిజ, కాల్వ గ్రామం నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఇంకా చెబ్రలు రామకృష్ణయ్య ఇనమడుగు నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. చెన్నకేశ్వరరావు అత్తిలి నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి. గుంటూరు జిల్లా దాసరపల్లె నుండి పౌలు శివదాసరెడ్డి తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లె నుంచి తబలా మస్తాన్ బాషా, ఇంకా వారి కుటుంబ సభ్యులు స్నేహితులు. ఆళ్ళగడ్డ నుంచి పాలంపల్లె గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎస్ఎంఎస్ సర్దార్, ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కలిపి పంపించారు ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని. కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అంజాన్ దేశరెడ్డిపల్లి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదమిని, వసుంధర, తుమ్మ పద్మావతి ఇన్నమడుగు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఎం రావు ఒంగోలు నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ. ఆడియోస్ ఏమీ వినపడవు, ఓన్లీ మెసేజెస్ మాత్రమే టైప్ చేసి పంపించండి అని చెక్క చదివేసుకుందాం. కరెక్ట్ ఆన్సర్తో ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళం పురప్రకాష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించాడు డాక్టర్ సుమన్ పుట్టపర్తి నుంచి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. అభినవ్ అండ్ వైభవ్ చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇవి మీ అందరి దగ్గర నుంచి నాకు వచ్చిన మెసేజెస్ మొత్తం చదివేశాను. 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జపాన్. September 19 నుండి October 4 వరకు ఈ 2026 ఆసియా క్రీడలకు జపాన్ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వనండ. ఇంకొక మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో ఇనమడుగు నుండి పాలంపోలయ్య. ఎడన జోగానందరావు కాలనీ నుంచి ఇందక్కడ మెసేజ్ చేశారు, నేను చదివేశాను. ఇక ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం పంపించొద్దు, ఎందుకంటే చెప్పేసుకున్నాం కాబట్టి. ఇక ఈరోజు యువలయ కార్యక్రమంలో రెండవ ప్రశ్న అడిగేస్తున్నాను. భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ప్రశ్న ఇంకోసారి మీ అందరి కోసం, భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు తెలిస్తే మెసేజ్ చేయాలనిపిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ఇది ప్రశ్న.

భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ఇది నా రెండో ప్రశ్న. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని, సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసి వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ప్రసాద్ ఎల్ఏసి కాలనీ నల్లూరు హరినాథ్పురం నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, బరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మబూసుభాని, నెల్లూరు జిల్లా ఇనవడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, మానస, సమృత, చీరాల నుంచి, ఆర్ఎన్వియన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా, సిరి, గాహ్నా, స్నిగ్ధ, ఏలూరు జిల్లా లక్కవరం నుంచి, లలిత, మల్లిక్, సత్తుబల్లి నుంచి, బండారు శంకరయ్య, హన్విత్, విహాన్, ఏస్పేట మండలం, చందుర్లపాడు విలేష్, నెల్లూరు జిల్లా నుంచి, చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాంశి, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, నాగమణి ఒంగోలు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద, మల్లేశ్వరి, ఫణీంద్ర, మార్కపురం నుంచి, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, వేటపాలెం, రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ, బిట్రా, వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం, గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్, బాపట్ల నుంచి, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మధుసూదన్ రెడ్డి, పాపినపాలెం నుంచి, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, దేవరాజుగట్ట నుంచి సాల్మన్ రాజు, అహబుల వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, నరేంద్ర రెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, బత్తిని రవికుమార్, వజ్రం కొట్టూరు, శ్రీకాకుళం నుంచి, సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయబల్ల గ్రామం నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు.

రితా, శివా, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి జరుపతులు బుచ్చయ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అశ్విని, వైష్ణవి, గనగలూరు నుంచి. ఓకే, మీ ఆన్సర్ మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. కర్ణాటక నుంచి గనగలూరు రామకృష్ణారెడ్డి. మిడతల్ రామ్మూర్తి, ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్, మీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరి పేర్లు ఇప్పటి వరకు చదివాను. ఏలూరు నుంచి బాలప్రసాద్, రాధ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. సాయి దర్శన్, శేష సాయి, రోహన్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షర కృప. కరెక్ట్ ఆన్సర్. మేడిపల్లి నుంచి యశస్వీ, శాలిని. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్, హోస్కోట్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి నుంచి. కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు, కడప జిల్లా నుంచి. వెల్లువర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా, సికింద్రాబాద్, తెలంగాణ నుంచి. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ. బి విజయ్ కుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లా కొగూరు నుంచి. రఘువీర్ సింగ్, సుగుణభాయి, ఏలూరు నుంచి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో తెనాలి నుంచి ఎంబి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. దామర్లో చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు, మంగళగిరి నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, కానీ మీ పేరు, మీ చిరునామా అయితే నాకు తెలియట్లేదు. ఆన్సర్తో పాటు మీ పేరు, మీ చిరునామా కూడా పంపించండి. కరెక్ట్ ఆన్సర్తో బి శివకుమార్, ముద్రాజ్, బీసీ కాలనీ, నంద్యాల నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. నాగార్జున, లక్ష్మీ, వడియంపేట, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎం రావు, ఒంగోలు నుంచి. జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష, ఇంకా వారి కుటుంబ సభ్యులు. బండారు త్రిమూర్తుల గుప్తా, నల్లమల్లి వెంకట్రెడ్డి, బండారు శంకరయ్య, ఎల్ఐసి ప్రసాద్, గురుశంకర్, అణుల మోహన్, చెప్ప, మస్తానయ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కోట హారిక, మను, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో గాంధీ మార్కెట్, ఇంకొల్లు నుంచి. హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, తయ్యూబ్. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామ్మి, వసుంధర, తుమ్మ, పద్మావతి. ఇనమడుగు నుంచి కొత్త ముప్పరు, ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణ కుమారి, లక్ష్మి, నరసమ్మ, మోహన్ కృష్ణ. రాజేష్ ఖన్నా, సునీతరాజ్, భానురాజ్, అమ్మి, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందునుంది. కరెక్ట్ ఆన్సర్. పాత గుంటూరు నుండి రాజనేడు రవిశంకర్, బురుగుల విజయలక్ష్మి. కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువళ్ళంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివజ్, మార్టూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. చెన్నకేశ్వరరావు, అత్తిల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ లతా, ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కాల్వా విలేజ్, ఆదిలాబాద్ జిల్లా నుంచి. నవీన్, రజిత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధ, ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్. అజరపు సీతారామంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట రామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి శెట్టి సూరిబాబు. ఇంకా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. బిజిలి వెంకటేష్, శ్యామల, ఏకలవ్య నగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్.
ఎస్ రేవతి, రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి.

0: కరెక్ట్ ఆన్సర్? దేశిరెడ్డిపల్లి నుంచి అంజాన్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు అని అడిగాను. ఇంకో మెసేజ్ వచ్చేసింది, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్తో చేబ్రోలు రామకృష్ణ, ఎనమడుగు, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అశ్విని వైష్ణవ్. ఒక్క రైల్వే శాఖ మాత్రమే కాదు, సమాచార ఇంకా ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలను కూడా అశ్విని వైష్ణవ్ నిర్వహిస్తున్నారు. మీ అందరికీ కరెక్ట్ ఆన్సర్లు చెప్పారు, మెసేజెస్ చేశారు, కంగ్రాచులేషన్స్తో పాటు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరి కోసం పాట వేసే టైం అయితే లేదు, కానీ రేపటి ఉలయ కార్యక్రమంలో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఇంకొక మెసేజ్ వచ్చింది, ఓకే థ్యాంక్ యూ. యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో శాంతి కీ రాహ్ మే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయని శ్రీమతి జి నాగకమల, విద్యార్థిని నఫీసా కౌసర్. వినండి 10వ తరగతికి హిందీ పాఠం శాంతి కీ రాహ్ మే.
3: ప్రణామ్ అధ్యాపికాజీ.
4: శుభ ఆశీష్ బైటో నఫీసా. శాంతి, దయా, కరుణ, సేవ జైసే సద్గుణం కా ఉదాహరణ కౌన్ హే తుమ్హే పతా హే?
3: మాలూమ్ నహీ అధ్యాపికా జీ.
4: కా ఉదాహరణ మదర్ టెరిసా హే. ఆజ్ హమ్ 10వీ కక్షాకే పాఠ్యపుస్తక్ సే శాంతి కీ రాహ్ మే పాఠ్ కే అంతర్గత్ మదర్ టెరిసా నామక్ జీవనీ పాఠ్ పఢేంగే. సునో.
3: ఠీక్ హే అధ్యాపికా జీ.
4: మదర్ టెరిసా ఏక్ ఐసా నామ్ హే జో శాంతి, కరుణ, ప్రేమ వాత్సల్య కా పర్యాయ్ కహలాతా హే. ఐసీ మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నెస్ గోన్షా భుజాక్షుయు తెరేసా తా. ఉన్కా జన్మ 26 అగస్త్ 1910 ఔర్ స్వర్గవాస్ 5 సితంబర్ 1997 మే హువా తా. వైసే తో వే యుగస్లేవియా మూల్ కీతి. ఆగే చల్కర్ సేవా కీ భావనా మే రత్ హోకర్ భారత్ కీ నాగరికత స్వీకార్ కర్లి. ప్రారంభ మే ఉన్హోనే అధ్యాపికా కే రూప్ మే కామ్ కియా, కింతు ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ తా. వే అనాథోం గరీబోం కీ సేవా కర్నా చాతీ తీ. ఇసిలియే ఉన్హోనే సన్ 1950 మే కోల్కత్తా మే మిషనరీస్ ఆఫ్ చారిటీ కీ స్థాపనా కీ. ఉన్కే ద్వారా స్థాపిత సంస్థా కో హీ నిర్మల్ హృదయ్ కాతే హై. ఉన్హోనే అప్నా సారా జీవన్ గరీబ్, అనాథ్ ఔర్ బీమార్ లోగోం కీ సేవా మే లగా దియా. సన్ 1970 తక్ వే గరీబోం ఔర్ అసహాయోం కే లియే అప్నే మానవీయ కార్యోం కే లియే ప్రసిద్ధ హో గయి. సన్ 1979 మే ఉన్హే నోబుల్ పురస్కార్, సన్ 1980 మే భారత రత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఉన్హోనే కతనే సే కహీ కర్నే కో అధిక మహత్వ దియా. ఇస్లియే వే హమేషా కహా కర్తీ తీ, ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై. మాతృమూర్తి కరుణామయి మదర్ టెరిసా నే అప్నే జీవన్ మే యహ సాబిత్ కర్ దికాయా హై కి మానవ సేవా హీ మాధవ సేవా హై. పరోపకార్ కే పత్ పర్ చెల్నే వాలోం కో హీ వాస్తవిక జీవన్ మిల్తా హై. ఆజ్ వే హమారే బీచ్ మే నహీ రహీ, కింతు ఉన్కే మహాన్ విచార్, ఉత్కృష్ట కార్య ఔర్ శ్రేష్ఠ పరో

0: महत्वकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं। अच्छा नफीसा, अब तुम एक बार पाठ पढ़कर सुनाओ।
1: मदर टेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है।
0: बहुत अच्छा। मदर टेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है। मदर टेरेसा ने पेरु प्रेम, शांति, करुणा, वात्सल्यములకు పర్యాయ పదంగా చెప్పబడుతోంది। అసలు ప్రేమ అంటే ఇతరుల పట్ల చూపించే నిస్వార్థమైన అనురాగం, కరుణ అంటే ఇతరుల కష్టాలను తగ్గించడానికి చేసే నిస్వార్థమైన ప్రయత్నం, వాత్సల్యం అంటే కల్మషం లేని మమత। ఈ సద్గుణాలకు ఉదాహరణగా మరియు పర్యాయ పదంగా చెప్పుకునే ఏకైక మాతృమూర్తి మన మదర్ టెరేసా గారు।
1: ఐసీ మహాన్ మాత పూరాణ ఆగ్నేస్ గోక్షే బోజ్ సియు టెరేసా థా।
0: ఆగ్నేస్ గోంషా భుజక్షియు, ఐసీ మహాన్ మాత పూరాణ ఆగ్నేస్ గోంషా భుజాక్షియు టెరేసా థా। అటువంటి గొప్ప మాతృమూర్తి అయిన మదర్ టెరేసా గారి పూర్తి పేరు ఆగ్నేస్ గోంషా భుజాక్షియు టెరేసా।
1: उनका जन्म 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था।
0: उनका जन्म 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था। मरी आवड़ा अगस्त 26 1910 लो प्रस्तुत मासिडोनिया लो स्कोपजे प्रांतमलो जन्मिंचारु। सितंबर 5 1997 స్వర్గస్థులయ్యారు।
1: వయసేతో వే యుగోస్లావియా మూల్ కీ థీ, ఆగే చల్కర్ సేవా కీ భావనా మే రత్ హోకర్ భారత్ కీ నాగరికత స్వీకార్ కర్లి।
0: వయసేతో వే యుగోస్లావియా మూల్ కీ థీ, ఆగే చల్కర్ సేవా కీ భావనా మే రత్ హోకర్ భారత్ కీ నాగరికత స్వీకార్ కర్లి। ఆమే యుగోస్లావియా దేశానికి చెందినవారు। ఆమె మతపరమైన సేవలపై ఆసక్తి పెంచుకుని 18 వయసులో సన్యాసిగా, అంటే నన్నని అంటాం కదమ్మా, అలా నన్నుగా మారారు। 1929 భారతదేశానికి వచ్చారు। ఇక్కడ భారతదేశ పౌరసత్వం అంటే ఇండియన్ సిటిజన్షిప్ పొందారు।
1: ప్రారంభమే ఉన్హోనే అధ్యాపికాకే రూప్ మే కామ్ కియా, కింటూ ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ థా।
0: ప్రారంభమే उन्होंने अध्यापिका के रूप में काम किया, किंतु उनका सपना कुछ और ही था। 1929 भारत देशानिकि वच्चिन मोदट्लो आमे कलकत्तालो सेंट मेरीस हाई स्कूल लो उपाध्यायुरालिगा पनिचेशारु। कानी आमे कला वेरे विधंगा उंदी। आमे जीवित लक्ष्यं विविध रकमुलैन सेवलनु अंदिंचटं।
1: वे अनाथों, गरीबों और रोगियों की सेवा करना चाहती थी, इसीलिए उन्होंने सन 1950 में कोलकाता में मिशनरीज ऑफ चैरिटी की स्थापना की। उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं।
0: वे अनाथों, गरीबों और रोगियों की सेवा करना चाहती थी, इसलिए उन्होंने 1950 में कोलकाता में मिशनरीज ऑफ चैरिटीज की स्थापना की। उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं। आमे 1946 लो रेल प्रयाणम चेस्तू उंडंगा मुड़िकिवाडल्लो निवसिंचे प्रजलनु ट्रेन लो निंची चूसी अनाथलकु, पेदलकु मरियु रोगुलकु सेव चेयालनि निर्णयिंचुकुन्नारु। अप्पुडु उपाध्याय वृत्तिकि राजीनामा चेसी అనాథలకు, రోగులకు, పేదలకు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు। మురికివాడల్లో నివసించే చిన్నపిల్లలకు చదువు నేర్పుటకు పుస్తకములు లేనప్పుడు గ్లాసులో నీళ్లు తీసుకుని వేలు నీళ్లలో ముంచి నేలపై వ్రాస్తూ పిల్లలకు విద్య నేర్పారు। ఆమె చేయుచున్న ఈ వివిధ రకములైన సేవా కార్యక్రమాలకు కొందరు సహకరించి మరియు ప్రోత్సాహనతో 1950 మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించారు। ఈ సంస్థ ద్వారా విద్యా సంస్థలు, శిశు సదనములు, వైద్యశాలలు ప్రారంభించి వివిధ రకముల సేవలను అందించారు। ఈ సంస్థను ఇప్పుడు

0: నిర్మల హృదయ్ అని పిలుస్తారు.
1: ఉన్హోనే అప్నా సారా జీవన్ గరీబ్, అనాద్ ఔర్ బీమార్ లోగోన్ కీ సేవా మే లగా దియా. సన్ 1970 తక్ వే గరీబోన్ ఔర్ అసహాయోన్ కే లియే అప్నే మానవీయ కార్యోన్ కే లియే ప్రసిద్ధ్ హో గయీ.
0: ఆమె తన జీవితం అంతా అనాథలు, రోగులు, పేదలకు సేవ చేయటంలో గడిపింది. అనాథలకు ఆశ్రమాలు, కళాశాలలు మరియు రోగుల కోసం ఉచిత వైద్యశాలలను ఏర్పాటు చేశారు. 1970 వరకు చేసిన మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రసిద్ధి చెందారు.
1: సన్ 1979 మే ఉన్హోనే నోబెల్ పురస్కార్, సన్ 1980 మే భారత రత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఉన్హోనే కథనీ సే కహీ కర్నీ కో అధిక్ మహత్వ దియా. ఇసిలియే వే హమేషా కహా కర్తీ థీ, ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
0: ఉన్హోనే కథనీ సే కహీ కర్నీ కో అధిక మహత్వ దియా, ఇసిలియే వే హమేషా కహా కర్తీ థీ, ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై. ఆమె మాటలు మాట్లాడడం కన్నా పని చేసి చూపటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆమె ఎప్పుడూ ఎల్లప్పుడూ అంటూ ఉంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా. అచ్చా నఫీసా, మదర్ తెరీసాజీ క్యా కహతే హై?
1: మదర్ తెరీసాజీ హమేషా కహా కర్తీ థీ, ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
0: బహుత్ అచ్చా. అచ్చా నఫీసా, 1950 మే ఉన్హోనే క్యా స్థాపిత్ కియా?
1: మిషనరీస్ ఆఫ్ చారిటీ.
0: అబ్ ఉస్ మిషనరీస్ ఆఫ్ చారిటీ కో క్యా కహతే హై?
1: నిర్మల హృదయ్.
0: అచ్చా, సన్ 1979 మే ఉన్హే నోబెల్ పురస్కార్, సన్ 1980 మే భారత రత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఆమె చేసిన సేవలకు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారము 1979 మరియు 1980 భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నతో ఆమెను సత్కరించడం జరిగింది. అచ్చా నఫీసా, నోబెల్ పురస్కార్ కబ్ మిలా?
1: 1979 మే మిలా.
0: ఔర్ భారత రత్న పురస్కార్ కబ్ మిలా?
1: భారత రత్న పురస్కార్ 1980 మే మిలా.
0: బహుత్ అచ్చా.
1: మాతృమూర్తి కరుణామయీ మదర్ తెరేసా నే అప్నే జీవన్ మే యహ సాబిత్ కర్ దిఖాయా హై కి మానవ సేవా హీ మాధవ సేవా హై. పరోపకార్ కే పథ్ పర్ చల్నే వాలోన్ కో హీ వాస్తవిక్ జీవన్ మిల్తా హై. ఆజ్ వే హమారే బీచ్ నహీ రహీ, కింతు ఉన్కే మహాన్ విచార్, ఉత్కృష్ట కార్య ఔర్ శ్రేష్ఠ పరోపకారీ గుణ ఆజ్ భీ ఏక దివ్య జ్యోతి కే రూప్ మే హమారే వాస్తవిక్ జీవన్ బితానే కీ రాహ దిఖాతే హై.
0: పరోపకార్ కే పథ్ పర్ చల్నే వాలోన్ కో హీ వాస్తవిక జీవన్ మిల్తా హై, ఆజ్ వే హమారే బీచ్ నహీ రహీ, కింతు ఉన్కే మహాన్ విచార్, ఉత్కృష్ట కార్య ఔర్ శ్రేష్ఠ పరోపకారీ గుణ ఆజ్ భీ ఏక దివ్య జ్యోతి కే రూప్ మే హమే వాస్తవిక జీవన్ బితానే కీ రాహ్ దిఖాతే హై. పరోపకార మార్గంలో అంటే ఇతరులకు సహాయం చేయటం మరియు సేవ చేసే మార్గంలో నడిచేవారికే జీవించేవారికి నిజమైన పరిపూర్ణమైన జీవితం లభిస్తుంది. ఆవిడ ఈ నేడు మన మధ్యలో జీవించి లేకపోయినప్పటికీ ఆమె చేసిన సేవా కార్యక్రమాలు, శ్రేష్టమైన పరోపకార గుణం ఈరోజుకి ఒక దివ్య జ్యోతిలాగా వెలుగొందుతూ వాస్తవిక జీవితం జీవించడానికి ఆదర్శప్రాయంగాను, అనుకరణ మార్గంగాను, మార్గదర్శకంగాను ఉన్నది. అచ్చా నఫీసా, సమజ్మే ఆయి?
1: హా అధ్యాపికాజీ.
0: మదర్ తెరేసా కా జన్మ కబ్ హువా?
1: 26 అగస్ట్ 1910 మే మదర్ తెరేసా కా జన్మ హువా థా.
0: బహుత్ అచ్చా. మదర్ తెరేసా కో నోబెల్ పురస్కార్ కబ్ మిలా?
1: మదర్ తెరేసా కో నోబెల్ పురస్కార్ 1979 మే మిలా థా.
0: బహుత్ అచ్చా. మదర్ తెరేసా హమేషా క్యా కహతీ థీ?
1: మదర్ తెరేసా హమేషా కహా కర్తీ థీ, ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
0: బహుత్ అచ్చా నఫీసా, అబ్ హమ్ పాఠ యహీ సమాప్త కరేంగే.
1: ప్రణామ్ అధ్యాపికా జీ, ధన్యవాద్.
0: శుభ ఆశీష్.
2: మీరింతవరకు శాంతి కీ రాహ్ మే 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని

0: ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
0: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
0: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం కార్యక్రమం వింటారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగ విన్యాసం వింటారు. తిస్ర జాతి త్రిపుట తాళంలో

0: లయ విన్యాసం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగ వాయిద్యం విన్నారు. తిస్ర జాతి త్రిపుట తాళంలో
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం. ఈనాటి ప్రసార విశేషాలను 102.7 MHz పై తెలియజేస్తున్నది మీ ప్రసన్న లక్ష్మి. అందరికీ నమస్కారం.

ఈనాటి ప్రసార విశేషాలు 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం సామాజిక దృష్టి చైతన్యుడు గుర్రం జాష్వా ఈ అంశం గురించి శ్రీ బడిగే ఉమేష్ గారి ప్రసంగం ప్రసారం. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో కిచెన్ గార్డెన్ టెర్రస్ గార్డెన్లో పెంచే ఔషధ మొక్కల గురించి కేవీకే సైంటిస్ట్ డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం. పరిచయకర్త మంజుల పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సహకారంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

ఇప్పుడు రేపు అనగా 15/7/2026 బుధవారం మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఉదయం 5:50 వందే మాతరం, 5:55 చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం ప్రసారం, 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది, 6:30 సూక్తి సుధ, 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి, 7:00 మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు వింటారు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వరార్చన, అనంతరం ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం గురించి విశేషాలు, శ్రీమతి మంజులా పాలెటి గారి ప్రసంగం వింటారు. తదుపరి కళల పట్ల పిల్లలకు అవగాహన కల్పించడంలో తల్లిదండ్రుల పాత్ర, ఈ అంశం గురించి వింటారు. అనంతరం స్నేహం నేర్పిన పాఠం, శ్రీమతి అరుణ సాందడి గారి సమర్పణలో కథానిక ప్రసారమవుతుంది. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారం. సమర్పణ శ్రీ అవిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. ఉదయం 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యే మన కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు, పోషకాహారం, పిల్లల పెంపకం జాగ్రత్తల గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చే సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారం. గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం వై మునీంద్ర గారి రచన మరియు సమర్పణలో బంగారు గంట కథానిక ప్రసారమవుతుంది. తదుపరి పౌష్టికాహారం ప్రాధాన్యత గురించి సింధు విజయ భార్గవి గారి ప్రసంగం ప్రసారం. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా మిరపలు మేలైన యాజమాన్యం గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా

ప్రసారాలు ప్రసారమవుతాయి. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు మన సింహపురి కేంద్రంలో రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో సిరిసిరి మూవ చిత్రం నుంచి పాట వినబోయే ముందు ఒక ప్రకటన విందాం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం. మన అభిమాన శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో స్టాండప్ ఇండియా పథకం గురించి తెలుసుకోబోయే ముందు ఒక ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో స్టాండప్ ఇండియా పథకం అంటే ఏమిటి, దాని ఉద్దేశాలు ఏంటి, అట్లాగే దానికి ఎవరు అర్హులు, ఇక ఈ పథకంలో ఎంత రుణం ప్రభుత్వం నుంచి మనం పొందవచ్చు, ఇలాంటి విషయాలన్నీ అయితే మనం తెలుసుకుంటూ మంచి మంచి పాటలైతే వినేద్దామా. మరి ముందుగా స్టాండప్ ఇండియా పథకం అంటే ఏమిటంటే, భారత ప్రభుత్వం దీన్ని 2016 ఏప్రిల్ 5న ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మహిళలు, షెడ్యూల్ కులాలు, ఎస్సీ షెడ్యూల్ తెగలు ఎస్టీ వాళ్ళు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించేందుకు ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది ఈ స్టాండప్ ఇండియా పథకం అన్నమాట. అంటే ఈ పథకం ద్వారా యువత ఉద్యోగాల కోసం వెతకకుండా ఉద్యోగాలను కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వం ఆశించిందన్నమాట. ఈ పథకము ఉద్దేశాలు వచ్చేసి మహిళలు అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల్లోని పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, అలాగే స్వయం ఉపాధి అవకాశాలను పెంచడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న పరిశ్రమలను అభివృద్ధి చేయడం, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, అట్లాగే దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడం అన్నమాట. ఇవి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు అన్నమాట. ఈ ఉద్దేశంతోనే మన కేంద్ర ప్రభుత్వం వారు ఈ పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు కార్యక్రమంలో బ్రో ఈ చిత్రం నుంచి ఎస్ తమన్ గానంలో తమను ప్రణతి గానంలో ఎస్ తమన్ సంగీతం సమకూర్చిన ఈ పాట విందామా.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: मेरा जूता है जापानी, ये पटलों में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడైతే మనం తెలుసుకుంటున్నాము స్టాండప్ ఇండియా పథకం గురించి. ఈ పథకానికి ఎవరు అర్హులో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే భారతీయ పౌరురాలై ఉండాలి, అలాగే మహిళ వయస్సు వచ్చేసి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సును కలిగి ఉండాలి, అలాగే మహిళ ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి ఉండాలి, ఇంకా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేవారై ఉండాలి. అంటే గతంలో ఏ వ్యాపారానికి కూడా వీరు చేసి ఉండకూడదు, అలాగే వ్యాపారానికి రుణం తీసుకుని కూడా ఉండకూడదు అన్నమాట. ఇంకా ఈ పథకం ద్వారా ఎంత రుణం లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు దసరా చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాటనైతే వినేద్దాం. గానం రామ్ మిర్యాల ఢీ, అలాగే సంగీతం సమకూర్చిన వారు సంతోష్ నారాయణ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనమైతే తెలుసుకుంటూ ఉన్నాం స్టాండప్ పథకం గురించి. ఇక్కడ ఈ పథకం కింద 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు రుణం అయితే లభిస్తుంది. వనితలు ఆ రుణాన్ని పొందవచ్చు, అర్హులైన వనితలు మాత్రమే. ఈ రుణాన్ని ఉపయోగించి చిన్న తరహా పరిశ్రమలు, తయారీ యూనిట్లు, సేవారంగ వ్యాపారాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, స్టార్టప్లు ప్రారంభించవచ్చు. ఇక ఈ రుణం ఎలా ఉపయోగించాలంటే, రుణం ద్వారా మనం యంత్రాలు కొనుగోలు చేసుకోవచ్చు, అట్లాగే షాప్ లేదా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, ముడి సరుకులు కొనుగోలు చేసుకోవచ్చు, వ్యాపార నిర్వహణ ఖర్చులు భరించడం వంటి అవసరాలకు వీటిని వినియోగించుకోవచ్చు అన్నమాట. కేవలం ఈ రుణమే కాకుండా మనకు, అంటే మహిళలకు వ్యాపారంలో శిక్షణ ఇస్తారు, అట్లాగే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ ఇవన్నీ కూడా నేర్పిస్తారు, అలాగే బ్యాంకు మార్గదర్శకత్వం ఎలా అంటే బ్యాంకుకి ఎలా వెళ్ళాలి, ఎలా రుణం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం వారే తెలియజేస్తారు. అలాగే మార్కెటింగ్ సలహాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా మనకు మహిళలకైతే అందించడం జరుగుతుందన్నమాట. ఇంకా ఈ పథకం వలన మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరుగుతుంది, అలాగే నిరుద్యోగ సమస్య అనేది తగ్గుతుంది. గ్రామాల్లో అయితే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, ఇంకా కొత్త కొత్త ఉద్యోగాలు అయితే ఏర్పడతాయన్నమాట. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. కాబట్టి ఈ పథకాన్ని ఎస్సీ ఎస్టీ మహిళలు వినియోగించుకోగలరని మనవి. ఇంకా దేశంలో అనేక రాష్ట్రాల్లో మహిళలు ఈ పథకం ద్వారా బ్యూటీ పార్లర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, బోటిక్లు, కంప్యూటర్ల శిక్షణా కేంద్రాలు, డైరీ పరిశ్రమలు, హస్తకళల వ్యాపారాలు ప్రారంభించి మంచి ఆదాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు. ఇంకా దీనికి ఏమేమి పత్రాలు అవసరమో తెలుసుకోబోయే ముందు, జాజిమల్లి ఈ చిత్రం నుంచి అనంత శ్రీరామ్ గారి రచనలో, సునీత గానంలో ఈ అద్భుతమైన పాటనైతే వినేద్దామా మరి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా స్టాండప్ పథకం గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నారు. ఈ పథకము మన మహిళా సాధికారతతో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథకానికి అవసరమైన పత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ కార్డు, పాన్ కార్డు, చిరునామా రుజువు, వ్యాపార ప్రాజెక్ట్ రిపోర్టు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇవన్నీ అయితే అవసరం అన్నమాట. ఈ పథకం ద్వారా మహిళలు కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఆర్థికంగా బలపడటంతో పాటు ఇతరులకు కూడా ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు. మహిళల అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి కదా. ఈ పథకాన్ని ద్వారా మహిళలు ఎంతో అభివృద్ధి చెంది దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు అనడంలో అతిశయోక్తి అయితే లేదు. ఇదండి ఈరోజు స్టార్టప్ ఇండియా పథకం గురించి. ఇప్పుడైతే మనం ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చేవారం మరికొత్త పథకంతో మళ్ళీ వనితావాణిలో కలుద్దాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30 యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన విందాం.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మ్యాడ్ చిత్రం కోసం భీమ్స్ సిసిరోలియో, వరం కీర్తనా శర్మ గానంలో ఈ అద్భుతమైన పాటనైతే విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడైతే ఒక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 114. పోస్టుల వివరాలు డిప్యూటీ జనరల్ మేనేజర్ 14, అసిస్టెంట్ ఇంజనీర్ 100. అర్హత వచ్చేసి అభ్యర్థులు 60% మార్కులతో బీఈ లేదా బీటెక్, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా సివిల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఈ కోర్సులలో ఉత్తీర్ణులు అవ్వాలి. అర్హత వయస్సు వచ్చేసి డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 44 సంవత్సరాలు, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు 40 ఏళ్లు. ఇక దరఖాస్తు విధానానికి వస్తే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 11/7/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 31/7/2026. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://www.ngel.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://www.ngel.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ఎగిరే పావురమ ఈ చిత్రం కోసం ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్రమ్మ ఆలపించిన అద్భుతమైన పాటనైతే వినేద్దామా.
1: చిటపట చినుకుల తాళం చిగురాకుల లోహిందోళం కిలకిల చిలకల మేళం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్

0: మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం.

11, అసిస్టెంట్ 8, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, 6, డ్రైవర్ 24. ఈ ఖాళీలైతే ఉన్నాయి. ఇక అర్హత వచ్చేసి గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి 10వ తరగతి లేదా ఇంటర్ లేదా ఐటీఐ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అర్హత వయస్సు వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల వరకు వయసు అయితే ఉండవచ్చు. ఇక అర్హత వేతనం నెలకు డ్రైవర్ పోస్టుకు 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టుకు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు వేతనం అయితే లభిస్తుంది. ఇతర పోస్టులకు 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయల వరకు వేతనం అయితే చెల్లించడం జరుగుతుందన్నమాట. ఇక ఎంపిక విధానానికి వస్తే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును ఈ చిరునామాకు పంపించగలరు. డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ మానిటరింగ్ SVP యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ మోదీపురం మీరట్ ఈ చిరునామాకు మనం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 3/8/2026. ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తులకైతే చివరి తేదీ వచ్చేసి 17/8/2026. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ www.recruitmentsv-puat.in. ఈ వెబ్సైట్ అడ్రస్ మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు మనసంతా నువ్వే ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో ఆర్పి పట్నాయక్ ఉషా గారు ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనా?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీ ట్రాన్స్కో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 200. పోస్టుల వివరాలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 167, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 23, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాం 10. అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ లేదా సివిల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణులు అవ్వాలి. అర్హత వయసు వచ్చేసి 1/7/2026 నాటికి 18 నుంచి 42 మధ్య వయస్సును కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు లభిస్తుంది. అర్హత వేతనం వచ్చేసి 2 ప్రొబేషన్ కాలంలో నెలకు 75,000 కన్సాలిడేటెడ్ వేతనం ఇస్తారు. తర్వాత రెగ్యులర్ టైం పే స్కేల్ 86,245 రూపాయల నుంచి 2,08,915 రూపాయల వరకు వేతనమైతే ఉంటుంది. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 27/2026. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన

వెబ్సైట్ అడ్రస్ https://apvidyutrecruitment.apcfss.in/. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://apvidyutrecruitment.apcfss.in/. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ చిత్రం కోసం ఈ అద్భుతమైన పాటనైతే విందామా?

0: నాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తదుపరి 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं विशाल शर्मा।

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు: పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను వచ్చే 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. రాష్టంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెలా జరిగే మంత్లీ నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు పాలన సమీక్షించుకుని ముందుకు వెళ్దామని దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీలో 10.75% వృద్ధి నమోదు చేయగలిగామని, 15% లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయాలని అన్నారు. ముందు చూపుతో పనిచేస్తేనే మెరుగైన పాలనను, ఫలితాలను ప్రజలకు అందించగలమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నారో కూడా అనలైజ్ చేసుకోవడం, ఈరోజు కొత్త సిస్టమ్స్ మీరు చూస్తే ఎవ్రీ మంత్ జరిగే ఎస్ఐపిసి మీటింగ్, అధికార యంత్రాంగం వచ్చిన పెట్టుబడులన్నీ అనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. మంత్లీ ట్వైస్ కేబినెట్ మీటింగ్స్, 2 సార్లు ఏ ప్రపోజల్ కూడా టైం లేకుండానో లేకపోతే డిలే కావడానికి వీలు లేకుండా ఎవ్రీ మంత్ 2 కేబినెట్ మీటింగ్స్ తీసుకొస్తున్నాం. ఏ ప్రపోజల్స్ వచ్చినా ఆటోమేటిక్ గా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం.
0: రాష్టంలో వన్యప్రాణులు, అడవులు, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఆయన నేతృత్వంలోని శాసనసభ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఈరోజు విశాఖలో పర్యటించింది. ఇందిరాగాంధీ జాతీయ జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, యానిమల్ రెస్క్యూ సెంటర్లను కమిటీ ముందుగా సందర్శించింది. ఆ తరువాత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, రెవెన్యూ, విఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులతో అయ్యన్నపాత్రుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. జూ అభివృద్దికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు, సిబ్బంది, జంతు సంరక్షణ తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ సముద్ర జలాల్లో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. నగరంలోని జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బోటు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని, అందుకే 6 ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. విశాఖలోనే రక్షణ యంత్రాంగం ఉన్నప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం కారణంగానే ప్రాణ నష్టం సంభవించిందని పేర్కొన్నారు. నష్టపరిహారం కింద బాధితులకు 1 కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని, 7 మత్స్యకార కుటుంబాలకు ఈ పరిహారం అందాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఒక్కో బాధిత కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ నెల 1వ తేదీన 7 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లగా, జులై 4వ తేదీన రాత్రి 10:30 సమయంలో తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 6 ఆచూకీ లభ్యం కాకపోగా ఒక మత్స్యకారుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును భారత ఎన్నికల సంఘం పొడిగించింది.

0: ఈ మేరకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జూలై 24 వరకు కొనసాగించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఈ నెల 24వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జూలై 31న ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ భవనంలో ఈరోజు జరిగింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 72 అంశాలపై బోర్డు సభ్యులు చర్చించారు. అనంతరం టీటీడీ చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ సర్వదర్శనం టోకెన్ భక్తుల కోసం ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో 6 కోట్ల 31 లక్షల రూపాయలతో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి మూలవర్లకు బంగారు కవచాల తయారీకి ఆమోదం లభించిందని, వాటి తయారీకి టీటీడీ ట్రెజరీలోని కిలో బంగారాన్ని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కుమారధార, పసుపుధార డ్యాంల వద్ద 2 కోట్ల 77 లక్షల రూపాయలతో 2 వరుసల వంతెన నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. తిరుమలలోని కాకుల మానుతిప్పలో పాత ఘన వ్యర్థాల శాస్త్రీయ శుద్దికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. తిరుమల, తిరుపతి టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థ నిర్వహణకు మరో 2 కోట్ల 35 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. టీబీసీ, ఏటీసీ వద్ద 12 పాత భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపడతామని బీఆర్ నాయుడు వెల్లడిస్తూ,
1: తిరుమల కాకులమానుతి సమీపంలో 25 ఏళ్లు పడిపోయిన ఈ ఘన పదార్థాలు వ్యర్థాలు 100,000 టన్నుల వేస్ట్ మేనేజ్మెంట్ గా పడి ఉంది. అవన్నీ బయో మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి 5 కోట్లు మంజూరు చేయటం, 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయడం జరిగింది.
0: రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగ్లాదేశ్ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఈరోజు ప్రారంభమైంది. ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ నగరంలోని హెచ్ బాస్టన్ స్టేడియం వేదికగా తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 33 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. భారత బౌలర్లలో గుర్నూన్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 2 వికెట్లు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమకాలో ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే 14వ తేదీని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24 వరకు పొడిగించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: స్వాగతం. ముందుగా ఒక ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సామాజిక దృష్టి చైతన్యుడు గుర్రం జాష్వా, ఈ అంశం గురించి శ్రీ బడిగి ఉమేష్ గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. గుర్రం జాషువా గారి 130వ జయంతి సందర్భంగా ప్రాచీన విశిష్ట తెలుగు అధ్యయన కేంద్రంలోని అసోసియేట్ ఫెలోగా ఉన్నటువంటి శ్రీ బడిగ ఉమేష్ గారు మనకు అందించిన సామాజిక దృష్టి చైతన్యుడు గుర్రం జాషువా.

గుర్రం జాషువా గారి పేరును విర్రవీగి చెప్పాల్సిన సందర్భం ఇది. ఆయన వెలువరించిన ఆంధ్రుడను నేను అనే కవితలు వారి వ్యక్తిత్వ పరిణామానికి, కవిత్వ దృక్పథానికి నిలువుటద్దాలుగా నిలుస్తాయి. ప్రధానంగా జాతీయాభిమానంలో సంగమించిన ఆంధ్రాభిమాన కవిత్వానికి ఆంధ్రుడను అనే కవిత ఒక మచ్చుతునక అని చెప్పవచ్చు. అందులోని పద్యాలు జాష్వా శైలికి, నుడికారానికి లక్ష్యాలుగా నిలిచాయి. గణనకెక్కిన ఆంధ్ర పుత్రుడను నేను, మడమ త్రిప్పని ఆంధ్ర వీరుడను నేను అని వాకొన్న నా గీతము, నా వాణి శాశ్వత కీర్తిని సమకూర్పగలదు అని జాష్వా వ్యక్తం చేసిన ఆత్మవిశ్వాసాన్ని అది ఉద్దీపింపజేస్తున్నది. భరత ఖండంబు నా పాఠశాల అని, మీసము సవరించి విశ్వనరుడను అని ఎలిగెత్తి చాటిన జాష్వా వ్యక్తిత్వం వినుకొండ పొలిమేరలను దాటి వినివీధి అంచుల్ని తాకిందని చెప్పటానికి ఈ కవిత ఒక గీటురాయి. ఆధునిక తెలుగు కవిత్వంలో గుర్రం జాష్వాది చిరస్మరణీయమైన స్థానం. పద్యానికి అభ్యుదయ భావనను, సామాజిక దృష్టికోణాన్నిచ్చిన అతి కొద్ది మంది కవులలో జాష్వా ప్రముఖంగా నిలుస్తారు. ఖండకావ్య ప్రక్రియను పరిపుష్టం చేసిన వారిలో ఒకరిగా కూడా జాష్వా స్థానం పదిలమే. ఒక అర్ధ శతాబ్ది పాటు జాష్వా సాగించిన రచనా వ్యాసంగం సంధియుగ లక్షణాలన్నింటినీ తనలో కలుపుకొని ప్రతిఫలిస్తూ ఉంది. అటు భావకవిత్వం, ఇటు అభ్యుదయ కవిత్వ దృక్పథాల మధ్య తనది అని చెప్పుకోదగ్గ ఒక విశిష్ట దృక్పథాన్ని తెలుగు కవిత్వ రంగంలో ప్రతిష్ఠించారు జాషువా. జాషువా సామాజిక వర్గాల వారి ఆత్మగౌరవ ప్రకటన ఉద్యమానికి చేసిన బీజావాపనం ఈనాటి కవిత్వ దృక్పథాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. జాతీయోద్యమ నిరుపమాన దేశారాధన, సాంఘిక ఆర్థిక

అసమానతల నిర్మూలనకై అలుపెరుగని కవితా పోరాటం జాషువాను విశిష్ట కవిగా నిలుపుతాయి. సమకాలిక కవులు సమీపకాలిక కవులను అధిగమించి ఆయన ఖండకావ్యాన్ని శక్తివంతమైన కవిత్వ అభివ్యక్తి ప్రక్రియగా వాడుకున్నారు. సాహిత్యమంతా సమాజం చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రకు ఒక సాంస్కృతిక వారసత్వం ఉంటుంది. సాధారణ మనుషులు ఆ ఒరవడిలో కొట్టుకొని పోతూ ఉంటారు. కొందరే తను జీవిస్తున్న కాలంలోనే మంచి చెడుల బేరీజు వేసి భవిష్యత్తు కోసం గొప్ప మార్గాన్ని నిర్మిస్తూ ఉంటారు. వారినే దార్శనికులు లేదా సామాజిక దృష్టి చైతన్యులు అని అంటారు. ఈ దృష్టి చైతన్యం అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. కులం, మతం, వివక్ష ఎక్కడైతే ఉంటుందో అక్కడ జాషువా కవిత్వం ప్రశ్నగా ఉంటుంది. ఈ దృష్టితో చూసినప్పుడు జాషువా రచనలు అన్నీ ఆనాటి వర్తమానాన్ని ప్రశ్నిస్తూ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేవిగా కనిపిస్తున్నాయి. గుర్రం జాషువా గారు సెప్టెంబర్ 28, 1895 నాడు వినుకొండలో గుర్రం లింగమాంబ గుర్రం వీరయ్యలకు జన్మించాడు. ఈయన సుమారు 76 సంవత్సరాలు జీవించి జూలై 24, 1971 నాడు ఈ లోకం వీడారు. తాను జీవించిన కాలంలో సమకాలీన సమాజాన్ని కవిత్వ రూపంలో ఎంతో చక్కగా ఆర్ద్రంగా భద్రపరిచాడు. ఈ క్రమంలో ఎన్నో లఘు కావ్యాలు, ఖండకావ్యాలు వెలువరించారు. కుల మతాల వల్ల వివక్షను, మూఢాచారాలపై తిరుగుబాటు తత్వాన్ని నిర్భయంగా, నిర్మోహమాటంగా ప్రకటించిన ధిక్కార ప్రతిఘటనా స్వరం జాషువా గారిది. వీరు తన రచనల ద్వారా సమాజంలోని లోపాలను సవరించారు. అంతేకాకుండా గతకాలపు తప్పు ఒప్పులను గుర్తు చేసి వర్తమానానికి అవి ఏ విధంగా ఉపయోగపడతాయో పేర్కొన్నారు. భవిష్యత్తుకు బాటలు వేసిన నవయుగ మహాకవి గుర్రం జాషువా. అందుకే జాషువాని ప్రాచీన సాహిత్యానికి, ఆధునిక సాహిత్యానికి వారధిగా పేర్కొనవచ్చు. సంఘ సంస్కరణ, సమాజ నిర్మాణం ఆయన కవిత్వ లక్షణం. వర్గ సంఘర్షణ, ఆర్థిక వ్యత్యాసాలు, దోపిడీ వర్గాలపై తిరుగుబాటు చేసిన సామాజిక సంస్కరణ అభ్యుదయవాది గుర్రం జాషువా అని చెప్పాలి. సమకాలీన కవిత్వ ఒరవడైన భావ కవిత్వ భావజాలం నుండి పక్కకు జరిగి తనదైన సామాజిక ప్రయోజనం కోసం రచనలు చేశాడు జాషువా. తన కవిత్వంలోని ప్రతి అంశాన్ని భవిష్య దృక్పథంతో రచించి ఎంతో ముందు చూపుతో ఇప్పుడు జరుగుతున్న ప్రతి అంశాన్ని ఆనాడే పసిగట్టాడు. ఆయన రచనల్లో దార్శనికత భావాల్ని ఆయా అంశాలుగా విభజించి పరిశీలించవచ్చు. కవిగా ఆయన లబ్ధ ప్రతిష్ఠుడైన తరువాత కూడా సభల్లో, సన్మానాల్లో ఈయన గురించి ప్రసంగించే వక్తలు కవికోకిల, పంచమ కవి, పంచమరాగంలో ఆలపిస్తాడు అని, పంచమ జాతిలో పుట్టి ఇంత గొప్ప కవిగా రాణించినవాడు అని అంటుంటే జాషువా గుండెలు అవిసిపోయేవి. ఎన్నో దూషణల్ని, తిరస్కారాల్ని ఎదుర్కొన్నా వాటిని లెక్క చేయలేదు. ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నాడు. తన కవిత్వాన్ని గుర్తించని సనాతన పండితులను గురించి ఒక సందర్భంలో ఇలా వర్ణిస్తాడు. గవ్వకు సాటిరాని పలుగాకుల మూకల అసూయచేత నన్నెవ్విది దూరినన్ నను వరించిన శారద లేచిపోవునే యువసుధా స్థలిం బొడమరే రసలుబ్ధులు గంటమూనెదన్ రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెదన్ ఆంధ్రవాణికిన్ అని పద్యం వారి ఆత్మాభిమానం దెబ్బతిన్న వేళ పుట్టుకొచ్చింది. మహాకవి గుర్రం జాషువా గారి కలం గర్జించిన అక్షర జ్వాలకు ఈ పద్యం నిదర్శనమని కూడా చెప్పాలి. సాహితీ సముద్రాన్ని మొత్తం వెతికితే రత్నాలు, ముత్యాలు, వజ్రాలు, గవ్వలు ఉంటాయి. అసూయ చేత పంచముడు కవిత్వం రాస్తాడా అన్న కవికోకిల అన్న పంచముడు అన్న అది జాషువా ఎప్పుడూ తనను తాను తక్కువగా భావించుకోలేదు. ఒక వ్యక్తికి కష్టం వచ్చినప్పుడో లేదా బాధ కలిగినప్పుడో తనను తాను ఎదుర్కోగలిగే ధైర్యం కలిగిన వ్యక్తి జాషువా. ఈ లక్షణం ఇప్పటి సమాజానికి అవసరమని భావించి వారు ఈ విధంగా రాశారు. నా కవిత వధూటి వదనంబు నెగాదిగ చూచి రూపు రేఖా కమనీయ వైఖరులుగాంచి బలిబలి అన్నవాడే మీ దేకులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో బాకున కృమ్మినట్లగును పార్థీవచంద్ర వసింప సిగ్గగున్ అంటూ సామాజిక విలువలకు భంగం కలిగించే శక్తుల్ని తన కవిత్వం ద్వారా ఖండించాడు జాషువా.
ఎక్కువగా భారతదేశంలో హిందూ భావజాల సిద్ధాంతం

చట్టాలే అమలవుతూ ఉంటాయి. వాటిని ఎక్కువ మంది ఆయా సందర్భాలను బట్టి ప్రామాణికంగా అనుసరిస్తూ ఉంటారు. దీనికి సాహిత్యమేమి అతీతం కాదు. మనుధర్మ శాస్త్రం అన్ని కులాలు మనుషుల జీవన విధానం ఎలా ఉండాలో నిర్ణయించింది. అందులో భాగంగానే నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి అని శాసించింది. ఈ విధానాన్ని జాషువా తన రచనల్లో వ్యతిరేకించాడు. స్త్రీకి స్వాతంత్ర్యం ఉండాలన్నాడు. స్వేచ్ఛ సమానత్వాలకు ఆనాడే పెద్దపీట వేసి ఈనాడు చెప్తున్న స్త్రీవాదానికి ఆనాడే దూరదృష్టితో బీజం వేశాడు జాషువా. వేస్తూ ఇలా అంటారు, అబల ఎన్న బిరుదు మంటించి కాంతల స్వీయ శక్తులమిది చిదిమినారు. సబల ఎన్న బిరుదు సాధించి హక్కులు గడన చేసి కొమ్ము కష్టచరిత అని ఆయన వంచన కవితలో అంటారు. మరొక పద్యంలో, పెండ్లి ఆడిన భార్యల పిప్పజేసి తరుముచున్నవి పురుష భూతములు కొన్ని స్త్రీత్వమిడి ఎట్టివారి శిక్షింపవోయి అని కొత్త లోకం కవితలో ఆయన చెబుతారు. తరువాత ముసాఫరులు అనే దాంట్లో కూడా కొన్ని పద్యాలు ఆయన చెప్పారు. ఈ పద్యాలను గమనిస్తే ఈ సృష్టిలో మగ ఆడ తేడా అని రెండు తెగలున్నాయి. స్త్రీలు లేకపోతే సృష్టి ఆవిర్భావమే లేదన్నారు. భార్యలను హింసించే భర్తలను ఖండించాడు. స్త్రీల పట్ల పురుష జాతికి గల దురహంకార భావం మంచిది కాదని స్పష్టంగా చెప్పాడు. జాషువా పుట్టి పెరిగిన సమాజం కులమత వైరుధ్యాలతో మూఢ విశ్వాసాలతో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వ రాహిత్యంలో కొట్టుమిట్టాడాడు. ఆ సామాజిక అసమానతలన్నీ మానవ కల్పితాలు అని, వాటికి అతీతంగా సృష్టికర్త ఉన్నాడు అని జాషువా 1932లో రాసిన అనాథ కావ్యంలో ఈ విధంగా తెలియజేశాడు. పరుల దుర్గతిని గుండె గరిగి వగచు సదయ హృదయుల వీక్ష నాంచనమునందు బుట్టుచుండును కన్నీటి బొట్టు ఓలే ఏడి భగవంతుడని సంశయింతువేళ అంటూ ప్రశ్నించాడు. తమ గబ్బిలంలో ఈ విధంగా అంటారు, ధర్మ సంస్థాపనార్థంబు ధరిణి మీద అవతరించెదననే అబ్జభవుని తండ్రి మునుపు జన్మించి నెత్తికెత్తనిది లేదు నేడు జన్మింపకున్న మునుగనిది లేదు అంటూ మతం అన్ని అనర్థాలకు కారణమని ఉద్ఘాటించారు. జాషువా ఎలాంటి అసమానతలు లేని లౌకిక సమాజాన్ని కోరుకున్నాడు. గబ్బిలం కావ్యంలో స్పష్టంగా హేతువాద దృక్పథాన్ని ప్రకటించాడు. అదేవిధంగా కొత్త లోకం కావ్యంలో ఈ సృష్టి ధర్మాన్ని ఇలా ప్రశ్నించాడు, ఎవరడిగినారు నిన్ని అవకతవక సృష్టి చేయమని. ఈ పద్యపాదాలు నేటికీ సమాజంలో కనిపిస్తున్న వివిధ రకాల భేదాలను ఖచ్చితంగా ప్రశ్నిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాషువా సాహిత్య దార్శనికతను గమనిస్తే తెలుగు సమాజం సాహిత్యం సంఘ సంస్కరణ వైపు పరిగెడుతున్న రోజుల్లో జాషువా సాహిత్యాన్ని సృష్టించాడు. తన రచనా దృక్పథాన్ని సూటిగా వ్యక్తపరిచాడు. నా రచనల్లో కులం మతం వర్గం స్వార్థం లేదన్నాడు. సమాజ సంక్షేమమే లక్ష్యంగా రచనలు చేస్తానని ఆయన చెప్పారు. మతపిచ్చి గాని వర్ణోన్నతి గాని స్వార్థ చింతనము గాని నా కృతులయందుండదు. శబ్దకృతి బ్రహ్మానంద లక్ష్మి నృత్యమునర్చునని కొత్త లోకంలో చెప్పారు. ఇలా సాహిత్యంలో ఆ కాలంలో నాటికి నూతన దృష్టితో రచనలు చేసిన కవి మరొకరు కనిపించరు. అందుకే జాషువా సాహిత్యం నేటికి అవసరం. సమాజంలోని అన్ని రకాల అసమానతలు ముఖ్యంగా మతం కులం వర్గం లాంటివన్నీ పోయే వరకు జాషువా సాహిత్యానికి విలువ వెలుగు తగ్గదని ఖచ్చితంగా చెప్పవచ్చు. జాషువా సామాజిక దార్శనికత అనేది బహులోతైనది. ఎన్నో సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ వాటికి పరిష్కారాలను చూపే విధంగా సాగాయి. అతడు రచనల్లో ఏ కావ్యాన్ని పరిశీలించినా ప్రతి వాక్యము ప్రతి పదము ప్రతి కవిత సమాజాన్ని సంక్షేమం వైపు అందరినీ ఒకటిగా సమున్నత భావజాలం వైపు నడిపించేవిగా ఉంటాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం గబ్బిలం కావ్యం నిలుస్తుందని చెప్పాలి. ప్రాణమున్న బీదవాణి కన్నుల చూసి బాగు చేయు ధర్మ పరుడు లేడు చిక్కిన కాసుచే తనివి చెందు సహాయకుడెల్ల కష్టముల్ బొక్కెడు బువ్వతో మరిచిపోవు సుధానుల దగ్ధమూర్తి నల్దిక్కుల గల్గు దిక్కరియున్న అరుంధతి సుతుండొక్కడు జన్మమెత్తి భరతోర్వకున్ కడగొట్టు బిడ్డడై అని జాషువా గబ్బిలం కావ్యంలో సామాజిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యుల జీవిత గాథను ఇతివృత్తంగా చేసుకొని

వారి జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లుగా చిత్రించాడు. నేటికీ సమాజంలో ఇలాంటి అభాగ్యులు మనకు నిత్యం కనిపిస్తూనే ఉన్నారు. అంటే జాషువా రచనల అవసరం, ఆవశ్యకత ఇప్పటికీ ఉన్నదని ముక్తకంఠంతో చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యం

రచనలే తార్కాణం. జాష్వా తన ముసాఫరులలో ఈ విధంగా చెప్తారు, సకల కార్మిక సమాజముల జీవిత కథ నకములాలించు కర్ణములు నావి, సహజమైన ప్రకృతి సౌఖ్యంబులు ఒక వ్యక్తి దొంగిలించుమనుట దొసగు నాకు అంటూ కష్టజీవుల శ్రమను దోచుకుంటూ తమ జీవితాలను మరింత సుఖమయం చేసుకుంటున్న వాళ్ల గురించి జాష్వాకు ఖచ్చితమైన ఆలోచన ఉంది. ప్రస్తుత రాజకీయ నాయకుల పోకడలను, వారి విధి విధానాలను, వారు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారో మనకు తెలుస్తూనే ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డుపెట్టుకొని వారు రాజకీయ భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటున్నారో గమనిస్తూనే ఉన్నాం. కానీ జాష్వా ఆనాడే రాజకీయ నాయకుల కుటిల నీతిని, మనస్తత్వాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ప్రభువు కలడని సంతృప్తి పడుటే కాని సుఖము కల్పించున్న నమ్మకము లేదు. అదేవిధంగా అధికారం చేజిక్కించుకున్నాక నాయకులు అహంకారంతో ప్రజల్ని నిరాదరించే పాలకులు మాకు వద్దు అని నిర్భయంగా తెలియజేస్తూ, నేల మీద కాలు నిలుప కంబర వీధి కేచరుల విధాన క్రీడ సల్పి ప్రజల కొరకు పాడు పడ్డానని పలుకు, మంత్రివర్యులింక మాకు వలదు అని కొత్తలోకంలో అంటారు. అంటే ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు గెలిచినా తర్వాత ప్రజల బాగోగులు పట్టించుకోకుండా తన గురించి ఆలోచిస్తాడో, అలాంటి వాళ్లను నిర్భయంగా గద్దె దించాలని జాష్వా సూచించాడు. జాష్వాది భవిష్యత్తుకు మార్గం చూపే సాహిత్యమని చెప్పడానికి ఒక్క పద్యం చాలు. ఈ పద్యం రాజకీయ నాయకుల కుటిల నీతిపై జాష్వా ఎక్కుపెట్టిన బాణం లాంటిదని చెప్పవచ్చు. గుర్రం జాష్వా రచించిన శిశువు పద్యాలు ఒక పాపాయిని వివిధ రూపాల్లో వర్ణించి కరుణరసంతో కూడిన భావాలను వ్యక్తపరుస్తాయి. ఈ పద్యాలు ఒక పసిబిడ్డ యొక్క అద్భుతమైన అమాయకమైన లక్షణాలను వివరిస్తూ ఆ శిశువు రాకతో ఇంటికి వచ్చిన ఆనందాన్ని వెలుగును కళ్లకు కడతాయి. అందులోని ఒక పద్యం చూద్దాం.

ఈ పద్యాలు ఆ కాలంలో చాలా ప్రాచుర్యం పొందాయి. ఘంటసాల గారి గళంలో ఈ పద్యాలు గానం చేయబడినప్పుడు మరింత ప్రాచుర్యం పొంది ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ విధంగా జాష్వా తన కవిత్వంలో సామాజిక వాస్తవికతను కళాత్మకంగా వర్ణించాడు. జాష్వాలోని బలమైన ఆలోచనని బహిర్గతం చేయడానికి భాష సరళంగా ఉంటుంది. ఆనాటి సమాజాన్నే కాదు నేటి సమాజాన్ని కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. కాబట్టి జాష్వా సమాజ దార్శనికుడు లేదా సామాజిక దృష్టి చైతన్యుడు అని చెప్పాలి. పిరదౌసి కావ్యంలో జాష్వా చెప్పిన మాటలు అక్షర సత్యాలు. జాష్వా పద్యాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఆయన రచించిన పద్యం ఆయన జీవితానికి ఒక చక్కని ఉదాహరణగా సరిపోతుంది. అదే రాజు మరణించే నొకతార రాలిపోయే, కవియు మరణించే నొకతార గగనమెక్కి, రాజు జీవించే రాతి విగ్రహములయందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు, ఇలాంటి సుకవి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే జాష్వా విశ్వనరుడు, విశ్వకవి, సమాజాన్ని మరింత అభివృద్ధి

0: అభివృద్ధి పథంలో నడిపించడానికి మార్గం వేసిన దార్శనికుడు. ప్రస్తుత తరమే కాదు, తర్వాతి తరం కూడా వారి సాహిత్యాన్ని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జీవితాలను, సమాజాన్ని అవగతం చేసుకుంటూ అసమానతలు లేని సమాజం కోసం పాటుపడాల్సిన అవసరమూ ఉంది. అప్పుడే జాష్వా రచనలకు నిజమైన ఫలితం దక్కినట్లే కాదు, ఇలాంటి కవుల భావనలు ప్రతిఫలించినట్లవుతాయని మహాకవి గుర్రం జాష్వా గారి 130వ జయంతిని పురస్కరించుకుని గుర్తు చేస్తూ స్వస్తి పలుకుతున్నాను. నమస్కారాలు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరింతవరకు సామాజిక దృష్టి చైతన్యుడు గుర్రం జాష్వా ఈ అంశం గురించి శ్రీ బడిగి ఉమేష్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి ప్రేమ చిత్రం కోసం ఈ అద్భుతమైన పాట.

మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన అద్భుతమైన పాటనైతే విన్నారు కదా. ఇప్పుడు సమాచార వేదికలో స్థానిక వార్తలు తెలుసుకుందాం. పురమందిరం ప్రాంగణంలోని వర్ధమాన సమాజం హాల్లో బుధవారం చేతన సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సాహిత్యం సమాజం అంశంపై ఉపన్యాసం జరుగుతుందని నిర్వాహకులు వై శేషగిరీశం డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యములు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడకు చెందిన ప్రముఖ వక్త మధురగాన వాచస్పతి హరిశంకర శర్మ ఉపన్యసిస్తారన్నారు. సాహితీవేత్తలు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ప్రధానమంత్రి ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమిష్టిగా కృషి చేయాలని జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ ఖాదర్వలి సూచించారు. సోమవారం బీవీ నగర్లోని డేమియన్ ఫౌండేషన్ కార్యాలయంలో క్షయ నివారణ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీవీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఖాదర్వలి మాట్లాడుతూ 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలున్న ప్రతి ఒక్కరికి టీబీ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయితే వైద్య శాఖ ఆధ్వర్యంలో ఖరీదైన మందులను ఉచితంగా అందజేయడంతో పాటు పౌష్టిక ఆహారం కోసం నగదును కూడా అందిస్తామని తెలియజేశారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ నగదును జమ చేస్తారని తెలిపారు. టీబీ రహిత భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీబీ నివారణ జిల్లా సమన్వయకర్త విజయ్ కుమార్, టీబీ హెచ్ఐవి కోఆర్డినేటర్ శ్రావణకుమార్, పబ్లిక్ ప్రైవేట్ బిక్స్ కోఆర్డినేటర్ హరీష్, క్షయ నివారణ సూపర్వైజర్లు భవ్య, హెల్త్ కేర్ సిబ్బంది, డేమియన్ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వెంకటచలం మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యనభ్యస్తున్న అర్హత కల బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం బీసీ సంక్షేమ హాస్టల్ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి బీసీ అల్లం శ్రీనివాసరావు, జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి పి వెంకటలక్ష్మి సోమవారం ఎంఓయూపై సంతకాలు చేశారు. వర్సిటీకి హాస్టల్ సదుపాయాన్ని కల్పించినందుకు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. ఆకాశవాణి మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7 గంటలు. అలనాటి మధుర గీతం విందామా?

0: అలనాటి మధుర గీతం వింటున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి జాతీయ వార్తల ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్ లో జరుగుతుంది.

0: చేసింది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
1: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు బదులుగా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యక్ష పరిణామమేనని అన్నారు.
1: इस मुद्दे पर हम लोगों ने पिछले प्रसर में भी हम लोगों ने बयान जारी किया था. देखिए, पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन पाकिस्तान द्वारा अपने अवैध और जबरन कब्जे वाले क्षेत्रों में दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां की सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है. भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है. इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं, जिसके बारे में आप जानते हैं. हम यह उम्मीद करते हैं
0: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బల ప్రయోగం చేస్తుందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యం చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలను గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. దేశ రాష్ట్రాల అభివృద్దిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్ధిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్దిదారులకు ఐసీయు, ఎన్ఐసీయు సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి

0: మాట్లాడుతూ దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి రెండు అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసి లబ్దిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 7,73,000 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 3,35,000 కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను, 4,11,000 కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122,000 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తూ 6,51,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ, ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్య రహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: అగర్ హమ్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఎకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసీ దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే. అభీ తక్ క్యా చాలెంజ్ ఆతా థా, రేల్ ట్రాన్స్పోర్టేషన్ మే జబ్ ఉస్కో వ్యాగన్ మే భర్తే హై తో ఫ్లై యాష్ బహుత్ ఫైన్ హోనే సే ఉస్కో లోడ్ కర్నే కే టైమ్ మే బడా పొల్యూషన్ హోతా. సో దట్స్ వై వీ బ్రాట్ దిస్ రిఫార్మ్, ఫ్లై యాష్ కే లియే స్పెషల్ కంటైనర్ డిజైన్ కియా హై.
0: రైల్వేలో నిరంతర సంస్కరణలు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తుంటారని, ఫ్లై యాష్ రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. క్రికెట్లో బర్మింగ్హామ్లోని బాస్టన్లో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. టీ20లు టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం హెడ్మాస్టర్లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15, పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక ప్రకటన.

కార్యక్రమంలో ఇప్పుడు కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్ పెంచే ఔషధ మొక్కల పెంపకం గురించి కేవీకే సైంటిస్ట్ డాక్టర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త మంజుల పాలేటి.

0: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై సింహపురి ఎఫ్ఎం కేంద్రం. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారు. వారిని అడిగి కిచెన్ గార్డెన్ మరియు టెర్రస్ గార్డెన్ లో పెంచే ఔషధ మొక్కల గురించి, వాటి ప్రయోజనాలు, అవి వాడటం వల్ల చేకూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సుజాత గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో.
1: నమస్కారం అండి.
0: సుజాత గారు, నేటి కాలంలో ప్రతి ఇంట్లో ఔషధ మొక్కలు ఎందుకు అవసరం అవుతాయి? దీని గురించి మా శ్రోతలకు చెప్తారా?
1: నేటి జీవన శైలిలో మన ఆహారపు అలవాట్లు కానీ, పని ఒత్తిడి, కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు అనేటివి వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలకు కూడా వెంటనే మందులు వాడాల్సిన పరిస్థితి కలుగుతోంది. దీనివల్ల దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు అనేటివి చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఔషధ మొక్కలు ఉండడం ఎంతో అవసరము. అంతేకాకుండా ఇవి సహజమైనవిగా చెప్పచ్చు, రసాయనాలు లేనివి కావడం వల్ల శరీరానికి హాని చేయవు. జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు వంటి వాటికి వెంటనే ఇంట్లోనే పరిష్కారం కూడా లభిస్తుంది. అలాగే మందులపై ఆధారపడడం తగ్గి ఆరోగ్య ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి. ఈ కారణాల వల్ల ప్రతి ఇంట్లో ఔషధ మొక్కలు అవసరమవుతాయి.
0: సుజాత గారు, మరి అలాగే కిచెన్ గార్డెన్ మరియు టెర్రస్ గార్డెన్ అంటే వాటి ప్రాముఖ్యత గురించి మాకు చెప్తారా?
1: కిచెన్ గార్డెన్ అంటే ఇంటి ముందు లేదా వెనక భాగంలో ఉండే చిన్న స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు, అలాగే ఔషధ మొక్కలు, పూల మొక్కలను పెంచే తోట అని అర్థము. అలాగే టెర్రస్
2: ఇప్పుడు ఒక ప్రకటన అనంతరం కార్యక్రమం విందాం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: పెంచే విధానము. ఈ రెండు విధానాలు కూడా పట్టణాల్లో మరియు గ్రామాల్లో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో స్థలం చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వారు కూడా టెర్రస్ గార్డెనింగ్ ద్వారా ఈ మొక్కల్ని పెంచవచ్చు. ఇంట్లోనే పెరిగే ఔషధ మొక్కలు తాజాగా ఉంటాయి. కల్తీ లేనివిగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. ఈ టెర్రస్ గార్డెన్లు అలాగే కిచెన్ గార్డెన్లు పెంచడం వల్ల అనేక రకాలైనటువంటి రసాయన మందులు వినియోగించి చేసేటువంటి పెంచేటువంటి మొక్కలను వినియోగించి రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా తాజాగా ఉండేటువంటి ఆకుకూరలు, కాయగూరలు వినియోగించుకోవచ్చు. సో ప్రకృతితో అనుబంధం కూడా పెరిగి మానసిక ప్రశాంతత కూడా చాలా లభిస్తుంది.
0: మరి ఇంట్లో పెంచుకోగల ముఖ్యమైన ఔషధ మొక్కల గురించి, వాటి వివరాల గురించి మాకు తెలియజేస్తారా?
1: ఇంట్లో మనము ప్రతినిత్యం చూసే మొక్కని మొక్క తులసిగా చెప్పుకోవచ్చు. ఇదేంటంటే జలుబు, దగ్గు, జ్వరం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే కలబంద మొక్క. కలబంద మొక్క కూడా చాలా విరివిగా పెరుగుతూ ఉంటుంది అన్ని చోట్ల. వేప, పుదీనా, కరివేపాకు, అలాగే అల్లం, పసుపు, బ్రాహ్మి మొక్క మరియు గన్నేరు, దీన్ని అడవి తులసి లేదా వామాకులు కూడా పెంచుకోవచ్చు. అలాగే నల్లేరు మొక్కలు కూడా ఈజీగా పెరుగుతాయి అన్నమాట. ఇవి కూడా ఎక్కువగా మనకు తక్కువ నీటితో అధికంగా పండేటువంటి మొక్కగా చెప్పుకోవచ్చు. దీనిలో కూడా చాలా రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి ప్రాముఖ్యతను గురించి, ఒక్కొక్క దాని గురించి మనం విపులంగా తెలుసుకుందాము.
0: సుజాత గారు, మనం చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాం తులసి మొక్కను చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికంగానే కాక ఔషధ గుణాల దీంట్లో ఏమేమి ఉన్నాయి, దాని గురించి మాకు తెలియజేస్తారా?
1: తులసి మొక్క భారతీయ సాంప్రదాయంలో ఒక పవిత్రమైన మొక్క అని చెప్పుకోవచ్చు. ఇది మొక్కగానే కాకుండా అనేకమైనటువంటి ఔషధ గుణాలు కూడా కలిగి ఉంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలకు తులసి ఆకులు చాలా ఉపయోగపడతాయి. రోజు ఉదయం ఖాళీ కడుపుతో 2-3 తులసి ఆకులు నమిలితే శరీరంలో రోగాలపై ప్రతిఘటన శక్తి పెరుగుతుంది. అలాగే తులసి కషాయంలో శ్వాసకోశ సమస్యలకు మంచి ఉపశమనం ఇస్తుంది. ఇంట్లో తులసి మొక్క ఉంటే గాలి శుద్ధిగా ఉంటుంది. అలాగే తక్కువ నీరు, తక్కువ సంరక్షణతో పెరుగుతుంది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన ఔషధ మొక్కగా తులసిని మనం చెప్పుకోవచ్చు.
0: ఈ తులసితో పాటు మనం చాలా మంది ఇళ్లలో అలోవేరా అంటే కలబంద అంటూ ఉంటారు కదా, ఈ మొక్కను కూడా మనం చూస్తూ ఉంటాము. ఇది చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు.

0: చేకూరుస్తుంది అని వింటూ ఉంటాం కదా, వాటి గురించి మాకు తెలియజేస్తారా?
1: కలబంద అనేది ఒక బహుముఖ ఔషధ మొక్కగా చెప్పచ్చు. దీని గుజ్జులో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలకు కలబంద రసం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చర్మంపై పుండ్లు, కాలిన గాయాలు, మొటిమలు వంటి వాటికి కలబంద గుజ్జు నేరుగా రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడం తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. టెర్రస్ గార్డెన్ లో తక్కువ నీటితో ఎక్కువ సంరక్షణలో పెరుగుతుంది కాబట్టి కుండీల్లో కూడా బాగా పెరిగే మొక్క కావడం వల్ల పట్టణ నివాసులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా కమర్షియలైజేషన్ ఎక్కువయ్యి ఈ కలబంద మొక్కని విరివిగా పొలాల్లో కూడా ఎక్కువ శాతం పెంచుతూ ఉన్నారన్నమాట. ఔషధ మొక్కల్లో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉంది. ఎందుకంటే ఈ కలబంద గుజ్జుని కమర్షియల్ గా కూడా ఎక్కువగా మార్కెటింగ్ అనేది చేస్తూ ఉన్నారు. దీనికి ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉండడం వల్ల కూడా ఎక్కువగా ప్రజలు కూడా దీన్ని వినియోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది శరీరంలో ఉండేటువంటి జీర్ణ కోశ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే వెయిట్ లాస్ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి చాలా మంది దీన్ని వినియోగిస్తున్నారు. ఎవరైనా సరే కమర్షియల్ గా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ కలబంద మొక్కను కూడా ఎక్కువగా విరివిగా పెంచుకోవచ్చు.
0: వేప మొక్కలు కూడా మనం సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాము, పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ వీటిని పెంచడం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వేప మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, దాని ఆవశ్యకత గురించి మా శ్రోతలకు చెప్తారా?
1: వేపను గ్రామాల్లో గ్రామ వైద్యుడు అని కూడా అంటారు. ఈ వేప ఆకులు, పళ్ళు, తొక్క, విత్తనాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే. అంటే చెట్టు మొదలు నుంచి ఆకు వరకు ప్రతి ఒక్కటి కూడా మనకు వేప నుంచి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు అనేటివి ఉన్నాయి. వేప ఆకుల కషాయం చర్మ వ్యాధులు, రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది. వేప దంతాలతో పళ్ళు తోముకోవడం వల్ల దంత ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. వేప నూనె చర్మ సమస్యలకు చాలా మంచిది. ఇంట్లో ఉండేటువంటి చిన్న వేప మొక్క పెంచితే ప్రతిరోజు ఆరోగ్య అవసరాలకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంటి చుట్టూ దోమలు, క్రిములు తగ్గుతాయి. ఇది సహజ క్రిమినాశకంగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ కూడా రసాయన మందులు వాడకుండా సహజ సిద్ధంగా పెంచుకోవాలి అని చెప్పి, ప్రకృతి వ్యవసాయం అని చెప్పి, నేచురల్ ఫార్మింగ్ అని చెప్పి, ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో విరివిగా వేప నూనె గింజల కషాయం అనేది వాడుతూ ఉన్నారన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా చాలా మంది ఈ వేప నూనె కషాయం కానీ లేకపోతే వేప గింజలతో తయారు చేసినటువంటి కషాయాన్ని మొక్కలకు విరివిగా వినియోగించడం వల్ల అనేక క్రిమి కీటకాలని నాశనం చేసే దానిలో సౌలభ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తారు. ఈ విధంగా రసాయన మందుల వినియోగాన్ని తగ్గించి వేప వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉండడం వల్ల వివిధ రకాలైనటువంటి మెడిసినల్ తయారు చేయడంలో కూడా ఇది ఎక్కువ విరివిగా ఉపయోగపడుతూ ఉంది.
0: మరి అలాగే ప్రతి మొక్కల్లో ఒకటైనటువంటి కరివేపాకు మొక్క ఔషధంగా ఎలా ఉపయోగపడుతుంది, ఆ వివరాల గురించి?
1: కరివేపాకు సాధారణంగా వంటల్లో వాడినా దీని ఔషధ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది, ఆకలి పెరుగుతూ ఉంటుంది కాబట్టి రోజు కరివేపాకును నమలడం వల్ల షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలకు కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది. కరివేపాకు నూనె జుట్టుకు రాస్తే జుట్టు బలంగా పెరుగుతుంది. ఇది కుండీల్లో, గ్రో బ్యాగ్స్ లో సులభంగా పెరుగుతుంది. కొద్దిపాటి ఎండ, నీరు ఉంటే సరిపోతుంది. అందుకే ప్రతి ఇంటి తోటలో కూడా ఉండాల్సిన మొక్కగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ప్రతినిత్యము చాలా మంది ఈ కరివేపాకు పొడిని, కరివేపాకులు ముఖ్యంగా పిల్లల్ని తీసుకున్నట్లయితే కరివేపాకు డైరెక్ట్ గా తీసుకోవడం, తినడం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే కరివేపాకు పొడి లాగా తయారు చేసి దానిని అనేక రకాలైనటువంటి కూరలు వండడంలో వాటిలో వినియోగించి కరివేపాకు తీసుకోవడం అనేది పెంచుతూ ఉన్నారన్నమాట. ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో కరివేపాకు ఎంతో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు.
0: అలాగే వాము ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది, ఆ వివరాల గురించి మా శ్రోతలకు చెప్తారా?
1: వాము కూడా ఒక మంచి ఔషధ మొక్కగానే చెప్పచ్చు. ముఖ్యంగా ఇది కూడా జీర్ణ సమస్యలకు అద్భుతమైన మందు. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు వాము నీరు చాలా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు కూడా వాము నీరు ఇవ్వడం అనేది చాలా పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి. వాము శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇంట్లో వాము మొక్క పెంచితే ఎప్పుడు కూడా తాజాగా ఉండే వాము గింజలను అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎక్కువగా కూడా వినియోగించవచ్చు. ఇది తక్కువ సంరక్షణతో పెరుగుతుంది కాబట్టి కిచెన్ గార్డెన్ కు చాలా అనుకూలమైన మొక్కగా మనం చెప్పుకోవచ్చును. అలాగే అనేక రకాలైనటువంటి పిండి పదార్థాల తయారీలో కూడా వాము అనేది వినియోగిస్తూ ఉంటారు కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి ఆర్థికంగా ఇన్కమ్ సోర్స్ గా కూడా మనం చెప్పుకోవచ్చు వాము మొక్కని.
0: రోజు మన వంటకాల్లో వాడే అల్లం మొక్కను టెర్రస్ గార్డెన్ లో పెంచడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయంటారు?
1: అల్లం ఒక

0: ముఖ్యమైన ఔషధ ద్రవ్యము. ప్రతి నిత్యం ఏంటంటే ఏదో ఒక విధంగా జలుబు, దగ్గు, వాంతులు, జీర్ణ సమస్యలకు బాధపడే వాళ్ళు అల్లం చాలా ఉపయోగపడుతుంది. అంటే అల్లం టీ లేదా కషాయం లాగా కానీ శరీరానికి తక్షణ ఉపశమనం ఇచ్చే విధంగా తయారు చేసుకుని తాగొచ్చు. అలాగే టెర్రస్ గార్డెన్ లో అల్లం పెంచితే స్వచ్ఛమైన రసాయన రహిత అల్లం లభిస్తూ ఉంటుంది. ఈ అల్లం అనేది కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువ ఏం చేస్తున్నారంటే దానిని బాగా డ్రై చేసి పౌడర్ రూపంలో తీసుకుని దానిని వినియోగించడం వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలను తగ్గిస్తూ ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. అందువల్ల ఇది కుండీల్లో కూడా బాగా పెరుగుతుంది కాబట్టి కొద్దిగా నీరు, ఎండ కలిసిన ప్రదేశం ఉంటే సరిపోతుంది. ఇంట్లో పెరిగిన అల్లం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు.
1: అలాగే మనందరికీ తెలిసినటువంటి ఔషధ ఘని అంటూ వింటూ ఉంటాం కదా పసుపు మొక్కను, దీన్ని ఇంట్లో పెంచుకోవడం ఎందుకు మంచిదంటారు? అలాగే దీనిలోని ఔషధ గుణాల గురించి వివరిస్తారా?
0: పసుపు ఒక సహజ క్రిమినాశకంగా చెప్పచ్చు. గాయాలకు పసుపు రాయడం అనేది మన సాంప్రదాయం. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ సమస్యలు, దద్దుర్లు, మొటిమలు, మొటిమలకు పసుపు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సౌందర్య సాధనంగా కూడా పసుపుని చాలా విధాలుగా వినియోగిస్తూ ఉంటారు. ఇది ఒక మంచి నాచురల్ ప్రోడక్ట్ గా చెప్పుకోవచ్చు. పసుపు వినియోగం వల్ల ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి చర్మ సంబంధ వ్యాధులను మనం తగ్గించుకోవచ్చు. ఇంట్లో పసుపు మొక్క పెంచితే కల్తీ లేని స్వచ్ఛమైన పసుపు లభిస్తుంది. అలాగే పసుపు కుండీల్లో కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఇది తక్కువ సంరక్షణతో పెరిగే మొక్క కావడం వల్ల కిచెన్ గార్డెన్ కు అనుకూలంగా ఉంటుంది. రోజువారీ ఆరోగ్య అవసరాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అనేక రకాలైనటువంటి జబ్బులను, క్రిమి కీటకాల నుంచి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో పసుపు అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా పాతకాలం నుంచి కూడా అన్ని రకాలైనటువంటి దగ్గు, జలుబులు వచ్చినప్పుడు కూడా ఉపశమనం కోసము వేడి నీళ్లలో పసుపు అనేది వేసుకుని తాగుతూ ఉంటే వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పసుపుని ఒక మంచి ఔషధంగా గుర్తించి ఈ మొక్కలను పెంపకాన్ని విరివిగా పెంచుకోవాలి ఇంటిలో అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను.
1: సుజాత గారు, మనం బ్రాహ్మీ మొక్క అని వింటూ ఉంటాం కదా, అసలు ఈ బ్రాహ్మీ మొక్క మానసిక ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుందంటారు?
0: బ్రాహ్మీ మొక్క అనేది జ్ఞాపక శక్తిని పెంచే ఔషధ మొక్కగా ప్రసిద్ధి చెందింది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. పిల్లల చదువులో ఏకాగ్రత పెంచడానికి బ్రాహ్మీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. వృద్ధుల్లో కూడా అంటే వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆ జ్ఞాపక శక్తి తగ్గకుండా ఈ బ్రాహ్మీ మొక్క ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే బ్రాహ్మీ ఆకులను కషాయం చేసి తాగితే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇది తడి నేలల్లో, కుండీల్లో కూడా బాగా పెరుగుతుంది. ఇంట్లో బ్రాహ్మీ మొక్క ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యానికి మంచి మద్దతు లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు.
1: అలాగే పుదీనా మొక్క మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది, వాటి ప్రయోజనాల గురించి?
0: పుదీనా శరీరానికి చల్లదనం ఇస్తుంది, అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. వేసవిలో పుదీనా పానీయాలు శరీరాన్ని చల్లబరచడంలో వినియోగిస్తారు. జలుబు, తలనొప్పి వంటి సమస్యలు కూడా ఉపశమనం లభిస్తుంది. పుదీనా కుండీల్లో వేగంగా పెరుగుతుంది. కొద్దిగా నీరు, ఎండ ఉంటే చాలు. రోజువారీ ఆహారంలో వాడడం వల్ల దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుదీనా వల్ల మనకు లభిస్తాయి.
1: వెల్లుల్లి మొక్కను ఇంట్లో పెంచడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయంటారు?
0: వెల్లుల్లి అనేది సహజ యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. ఇది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని కూడా బాగా కాపాడుతుంది అన్నమాట. శరీరంలోని క్రిములను నశింపజేయడంలో ఉల్లి ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. అలాగే వెల్లుల్లిని రోజు ఆహారంలో వాడడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంట్లో వెల్లుల్లి మొక్క పెంచితే తాజా వెల్లుల్లి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది కూడా కుండీల్లో పెంచుకోవడానికి అనువుగా ఉండడం వల్ల వీటిని టెర్రస్ గార్డెన్ లో గానీ కిచెన్ గార్డెన్ లో గానీ మనం పెంచుకోవచ్చు.
1: అలాగే లెమన్ గ్రాస్, నిమ్మగడ్డి అని వింటూ ఉంటాం కదా, ఆ మొక్క ప్రయోజనాల గురించి చెప్తారా?
0: లెమన్ గ్రాస్ టీ అనేది తాగితే ఒత్తిడి అనేది బాగా తగ్గుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు తగ్గుతాయి. దీంట్లో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. శరీరానికి చల్లదనం ఇస్తుంది, అలాగే దోమలను దూరం చేసే గుణం కూడా దీంట్లో ఎంతో ఉంది. టెర్రస్ గార్డెన్ లో లెమన్ గ్రాస్ పెంచితే ఆరోగ్యంతో పాటు ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. అదే విధంగా ఈ లెమన్ గ్రాస్ నుంచి తీసినటువంటి ఈ రసంతో ఏంటి, ఈ క్యాండిల్స్ ఇవన్నీ తయారు చేసి వాటిని వినియోగించడం వల్ల మంచి సుగంధ భరితమైనటువంటి వాసన అనేది గృహమంతా కూడా వెదజల్లుతూ ఉంటుంది. దీని వల్ల ఏమవుతుందంటే మనకు క్రిమి కీటకాలు ఏమున్నా కూడా నశింప చేయడంలో, అలాగే పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పొచ్చు. దీనికి కూడా తక్కువ నీటి వినియోగం ఉంటుంది కాబట్టి మనం ఈజీగా టెర్రస్ గార్డెన్ లో గానీ లేదా మన కిచెన్ గార్డెన్ లో గానీ పెంచుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి అలాగే పర్యావరణానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చును.
1: అశ్వగంధ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయంటారు?
0: అశ్వగంధ శరీర బలాన్ని పెంచే ఔషధ మొక్క. ఇది అలసటిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వృద్ధులకు, బలహీనంగా ఉండే వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇంట్లో అశ్వగంధ మొక్క ఉంటే స్వచ్ఛమైన ఔషధంగా పరిగణించవచ్చు. ఇది కుండీల్లో కూడా పెరుగుతుంది. అలాగే సరైన ఎండ, తక్కువ నీరు ఉంటే చాలు అన్నమాట. ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి ఔషధ మొక్కలకు తక్కువ నీరు అలాగే కొద్దిపాటి ఎండ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ ఔషధ మొక్కలన్నీ కూడా మనం ఇంటిలోనే మనం పెంచుకోవచ్చు. కొంచెం శ్రమతోటి ఎక్కువ లాభాలు ఉన్నటువంటి మొక్కలు అనేటివి మనం పెంచుకోవచ్చు.
1: మరి ఈ ఔషధ మొక్కలన్నింటినీ మన పెరట్లో ఎలాంటి రసాయనాలు లేకుండా ఎలా పెంచాలంటారు?
0: ప్రస్తుత కాలంలో మనం ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని, అదే విధంగా రసాయనాలు, కల్తీ లేనటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈ ఔషధ మొక్కలను కూడా రసాయనాలు లేకుండా ఎలా పెంచుకోవచ్చు అంటే, వీటిని పెంచేటప్పుడు రసాయన ఎరువులు ఏమాత్రం వాడకూడదు. వర్మీ కంపోస్ట్, అలాగే పశువుల ఎరువు, ఇంటి వ్యర్థాలతో తయారైనటువంటి కంపోస్ట్ వాడాలి. అంటే కిచెన్ నుంచి మనకి ఏవైతే వ్యర్థ పదార్థాలు వస్తాయో వాటిని తీసుకొని వాటితో కంపోస్ట్ ఎరువు అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి వాటిని వాడుకోవడం వల్ల మనకు అధికమైనటువంటి నత్రజని, పొటాషియం అనేది కూడా లభిస్తూ ఉంటుంది. ఇది మొక్కలకు సహజ పోషకాలు అందించడమే కాకుండా రసాయన మందులు వాడితే మొక్కల ఔషధ గుణాలు తగ్గిపోతాయి, కాబట్టి వాటిని వినియోగించకుండా ఉండడమే మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే సహజ పద్ధతులనే పాటించి మనం ఔషధ మొక్కలను పెంచేదే ఆరోగ్యం పరిరక్షించుకోవడానికి. కాబట్టి రసాయనాలు వాడకుండా సహజంగా పెంచడం వల్ల వాటిలో ఉండే ఔషధ గుణాలు ఇంకా ద్విగుణీకృతమయ్యి మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కూడా ఎంతో సహాయపడతాయని చెప్పుకోవచ్చు.
1: మన పెరట్లో ఉండే ఔషధ మొక్కలకు నీరు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఔషధ మొక్కలకు ఎక్కువ నీరు అవసరం లేదు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం దీని గురించి. మట్టిలో తేమ ఉండేంత మాత్రమే సరిపోతుంది. అంటే తక్కువ నీరున్నా కూడా సరిపోతుంది. ఎక్కువ నీరు పెడితే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం అనేది ఉంది. ఉదయం లేదా సాయంత్రం నీరు పెట్టడం అనేది మంచిది. వేసవిలో కొంచెం ఎక్కువగా, చలికాలంలో కొంచెం తక్కువగా నీరు పెట్టాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి.
1: మరి ఈ రోజుల్లో పిల్లలకు చాలా మందికి ఔషధ మొక్కల యొక్క గుణాలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలియదు. మరి వాటి ప్రాముఖ్యత ఎలా తెలియచేయాలంటారు?
0: పిల్లలకు ఏంటంటే మొక్కల పెంపకంలో మనం ప్రముఖంగా భాగస్వామ్యం అనేది కల్పించాలి. అందుకే ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా గవర్నమెంట్ వాళ్ళు ఒక స్కీమ్ అనేది తీసుకుని వచ్చారు. కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కూడా పెరటి మొక్కల పెంపకం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పెరటి తోటలు అనేది స్కూల్లో కూడా పెంచుతూ ఉన్నారన్నమాట. అంటే వివిధ రకాలైనటువంటి ఆకుకూరలు, కాయగూరలు, ఔషధ మొక్కలను పెంచడం వలన వాటి పెంపక విధానం గురించి పిల్లలకి తెలుస్తుంది, వాటి ప్రాముఖ్యతను గురించి తెలుస్తుంది, వాటిలో ఉండేటువంటి పోషక విలువలు తెలియడం వల్ల వాళ్ళు ప్రతినిత్యము ఆహారంలో వినియోగించి వాళ్ళ పోషక విలువలను పెంచుకొని ఆరోగ్యంగా ఉంటారనే సదుద్దేశంతో గవర్నమెంట్ వారు ఈ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అదే విధంగా మనం ఇంటిలో కూడా పెరట్లో ఔషధ మొక్కలు పెంచడం వల్ల దాంట్లో మొక్కలకు నీరు పెట్టడము, అలాగే ఆకులు కోయడం వంటి పనుల్లో పిల్లలకి ఆసక్తి అనేది కలిగించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఆ మొక్కల గురించి అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రతి మొక్క ఉపయోగం గురించి సులభంగా వాళ్ళకి తెలిసే విధంగా మనం చెప్పగలిగినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ప్రకృతిలో ఒక పార్ట్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఆ ఔషధ మొక్కల గురించి అవేర్నెస్ అనేది పెంచుకుంటారు. ఆరోగ్యం పైన కూడా అవగాహన అనేది చాలా కలుగుతుంది.
1: మరి పిల్లలతో పాటు వృద్ధులకు ఔషధ మొక్కలు ఎలా ఉపయోగపడతాయంటారు?
0: సామాన్యంగా చూసినట్లయితే జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వయసు పైబడే కొద్దీ ముఖ్యంగా చెప్పుకునే సమస్య అంటే జీర్ణ సమస్యగా చెప్పుకోవచ్చు. అలాగే షుగర్, రక్తపోటు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఔషధ మొక్కలు సహజంగా ఉపశమనం అనేవి ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే తులసి కాని, కరివేపాకు, బ్రహ్మి వంటి మొక్కలు వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మందులపై ఆధారపడడం అనేది కొంతవరకు తగ్గుతుందని చెప్పుకోవచ్చు.
1: సుజాత గారు, నేడు ఔషధ మొక్కల వల్ల రోజువారీ జీవితం ఎలా మారుతుందంటారు?
0: ఔషధ మొక్కలు రోజువారీ జీవితంలో ముఖ్యమైన మార్పును తీసుకొస్తాయి. అది ఎలా అంటే, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వెంటనే ఇంట్లో సహజంగా పరిష్కారం లభించడం వల్ల డాక్టర్ దగ్గరకు పరిగెత్తాల్సిన అవసరం అనేది తగ్గుతుంది. అలాగే జలుబు, దగ్గు, కడుపు నొప్పి, తలనొప్పి, చిన్న గాయాలు వంటి సమస్యలకు ఔషధ మొక్కలతో తయారు చేసిన కషాయాలు కానీ పేస్టులు కానీ ఉపయోగించడం వల్ల తక్షణ ఉపశమనం అనేది లభిస్తుంది. దీనివల్ల మందులపై ఆధారపడడం క్రమంగా తగ్గుతుందని చెప్పచ్చు. ఇంటి వద్ద ఔషధ మొక్కలు ఉండడం వల్ల ఆరోగ్యంపై అవగాహన కూడా పెరుగుతుంది. మనం తినే ఆహారము, అనుసరించే జీవన శైలి ఆరోగ్యంపై ఎలా

0: ప్రభావం చూపుతాయో తెలుసుకునే ఆసక్తి అనేది కూడా కలుగుతుంది. పిల్లలు కూడా చిన్ననాటి నుంచే ప్రకృతి సాంప్రదాయ వైద్య పద్ధతుల గురించి కూడా నేర్చుకుంటారు. అలాగే మొక్కల సంరక్షణ రోజువారీ వ్యాయామంలో మారి శారీరక చురుకుదనాన్ని కూడా పెంచుతుందనే చెప్పచ్చు. మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ విధంగా ఔషధ మొక్కలు ఆరోగ్యం, ఆలోచన విధానం, జీవన శైలిలో సానుకూల మార్పు తీసుకొచ్చి జీవితం క్రమంగా మెరుగుపడేలా చేస్తాయని చెప్పచ్చు.
1: అలాగే టెర్రస్ గార్డెన్, మిద్దె తోటల పెంపకం మన మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందంటారు?
0: టెర్రస్ గార్డెన్ మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఏ విధంగా అంటే, వేగంగా సాగే పట్టణ జీవనంలో పనిభారము, ట్రాఫిక్, శబ్ద కాలుష్యము, పోటీ వంటి కారణాల వల్ల మనసుపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టెర్రస్ గార్డెన్ ఒక సహజ చికిత్స లాగా పనిచేస్తుంది. మొక్కలతో సమయం గడపడం వల్ల మనసు నెమ్మదిస్తుంది, అలాగే ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. మొక్కలకు నీరు పోయడం, కొత్త ఆకులు రావడం గమనించడం, పువ్వులు వికసించడం చూడడం ధ్యానం చేసినట్లయితే ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది ఆందోళన, కోపం, నిరాశ వంటి భావాలను తగ్గించి సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది. ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం వేళ టెర్రస్ గార్డెన్ లో గడిపే కొద్ది నిమిషాలు మనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంకా ఆకుపచ్చ వాతావరణం కూడా మెదడుని విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్లి నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తోట పనులు చేయడం వల్ల పరస్పర సంబంధాలు కూడా బలపడతాయి. ఈ విధంగా టెర్రస్ గార్డెన్ పట్టణ జీవన ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను అందించే ఉత్తమ సాధనం.
1: సుజాత గారు, మరి ఔషధ మొక్కలు మానవులకే కాక పర్యావరణానికి ఎలా మేలు చేస్తాయంటారు?
0: ఔషధ మొక్కలు పర్యావరణానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని చెప్పచ్చు. ఏ విధంగా అంటే, ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు ప్రకృతిని కాపాడడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఔషధ మొక్కలు ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా అధికంగా ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. దీంతో వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి పెరిగి మనుషులు మరియు జంతువులకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని ఔషధ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్, ధూళి కణాలు, హానికర వాయువులను శోషించి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. అలాగే ఇంటి పరిసరాల్లో లేదా కిచెన్ గార్డెన్ లో ఔషధ మొక్కలను పెంచడం వల్ల ఉష్ణోగ్రత నియంత్రణ అనేది జరుగుతుంది. వేడి ప్రభావం కూడా బాగా తగ్గుతుంది. ఔషధ మొక్కల వేర్లు మట్టిని బలంగా పట్టుకుని మట్టి కరిచివేతను అడ్డుకుంటాయి, అంటే సాయిల్ ఎరోషన్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో కూడా ఇవి తోడ్పడతాయని చెప్పచ్చు.
1: గ్రామీణ కుటుంబాలకు ఔషధ మొక్కల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ వివరాల గురించి మాకు చెప్తారా?
0: గ్రామీణ కుటుంబాలకు ఔషధ మొక్కల ప్రాముఖ్యత ఎంతో విశేషమైంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు గాని వైద్య సదుపాయాలు చాలా దూరంగా ఉండడం వల్ల తక్షణ చికిత్స పొందడం అనేది చాలా కష్టతరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో లేదా కిచెన్ గార్డెన్ లో ఔషధ మొక్కలు ఉండడం వల్ల చాలా ఉపయోగకరమనే చెప్పచ్చు. జలుబు, దగ్గు, జ్వరం, కడుపు నొప్పి, చిన్న గాయాలు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు తక్షణంగా ఇంటి మందులు తయారు చేసుకోవచ్చు. వెంటనే ఉపశమనం కూడా లభిస్తాయి. ఔషధ మొక్కలు గ్రామీణ కుటుంబాల ఆరోగ్య ఖర్చును కూడా తగ్గిస్తాయని చెప్పచ్చు. చిన్న చిన్న వ్యాధులకు డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం తగ్గి సమయం మరియు డబ్బు ఆదా అవుతుంది. అలాగే పెద్దల నుండి పిల్లల వరకు సాంప్రదాయ వైద్య జ్ఞానం కూడా వారసత్వంగా బదిలీ అవుతుంది. కాబట్టి ఇది స్థానిక వైద్య పద్ధతులను కాపాడడానికి దోహదపడుతుంది. ఇంకా ఔషధ మొక్కల పెంపకం వల్ల గ్రామీణ కుటుంబాలు స్వయం సమృద్ధిని సాధించగలుగుతాయి. అవసరానికి మించిన మొక్కలను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. ఈ విధంగా ఔషధ మొక్కలు గ్రామీణ కుటుంబాల ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ నెల్లూరు జిల్లాలో కూడా మనం గమనించినట్లయితే సోలార్ డ్రైయర్ ద్వారా ఈ ఔషధ మొక్కలను విరివిగా ఎండబెట్టి వాటి ద్వారా వచ్చేటువంటి పొడిని కూడా అమ్మి దాని ద్వారా అధికమైనటువంటి ఆర్థికంగా ఎదుగుదల అనేది చూపిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒకరు 10 టన్నుల వరకు అల్లం కూడా తీసుకుని దాన్ని ఎండబెట్టి దాని పొడిని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కూడా ఎక్కువ ఆదాయం అనేది పొందడం అనేది జరిగింది. ఈ విధంగా కూడా ఔషధ మొక్కలు ఉపయోగపడుతున్నాయి.
1: మరి అలాగే పట్టణాల్లో నివసించే వారు టెర్రస్ గార్డెన్, మిద్దె తోటల పెంపకం ఎందుకు ఏర్పాటు చేయాలంటారు?
0: పట్టణంలో నివసించే వారు టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసేది ఎందుకంటే, ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాల వల్ల ఏమవుతుందంటే గాలి కాలుష్యం అధికంగా ఉంటుంది. దీని ప్రభావంతో శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెర్రస్ గార్డెన్ ఒక సహజ పరిష్కారంగా నిలుస్తుంది. కాబట్టి టెర్రస్ గార్డెన్ ద్వారా తాజా ఆక్సిజన్ లభించి ఇంటి చుట్టూ స్వచ్ఛమైన వాతావరణం ఏర్పరచుకోవడం కోసం టెర్రస్ గార్డెన్ అనేది పెంచుకోవచ్చు. అలాగే ఔషధ మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పెంచడం వల్ల రసాయనాలు లేని ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కూడా అందుబాటులో ఉంటుంది.

0: ఇది రోగ నిరోధక శక్తి పెంచి జీవన నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.
1: మరి ఈ ఔషధ మొక్కల పెంపకం వల్ల మనకు చేకూరే ఆర్థిక లాభాల గురించి చెప్తారా?
0: ఔషధ మొక్కల పెంపకం వల్ల ఖచ్చితంగా ఆర్థిక లాభాలు పొందొచ్చు. మొదటిగా ఇంటి అవసరాలకు సరిపడా ఔషధ మొక్కలు ఉపయోగించుకోవడం ద్వారా వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని చెప్పొచ్చు. అలాగే అవసరానికి మించి పెరిగిన ఔషధ మొక్కలను వాటి ఆకులు వేర్లు విత్తనాలను స్థానిక మార్కెట్లలో నర్సరీలకు లేదా ఆయుర్వేద ఔషధాల తయారీ కేంద్రాలకు విక్రయించవచ్చు. దీనివల్ల చిన్న స్థాయిలో అయినా సరే నిరంతర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి టెర్రస్ గార్డెన్లలో ఇది ఉపాధి అవకాశంగా మార్చవచ్చు. ఇంకా స్వయంగా మొక్కలు పెంచుకోవడం వల్ల కొనుగోలు ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. ఈ విధంగా ఔషధ మొక్కల పెంపకంలో ఆరోగ్యంతో పాటు ఆర్థిక భద్రతను కూడా అందించే లాభదాయకమైన చర్యగా నిలుస్తుంది. ప్రస్తుతం మన జిల్లాలో తీసుకున్నట్లయితే ఈ లెమన్ గ్రాస్, ఈ విధమైనటువంటి ఈ కప్పరెల్లాకు, ఇలా ఔషధ గుణాలు కలిగినటువంటి కొన్ని కొన్ని ఆకులతో తయారు చేసినటువంటి పానీయాలు విరివిగా పార్కుల దగ్గర, రోడ్డు దగ్గర స్టాల్స్ లో అమ్మడం ద్వారా కూడా అధిక లాభార్జన పొందుతున్నారు చాలా మంది. సో ఇది ఒక స్వయం ఉపాధిగా కూడా మనం చెప్పవచ్చును.
1: చివరిగా ఈ ఔషధ మొక్కల ప్రాముఖ్యత గురించి మీరు మా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి?
0: ఈ రేడియో కార్యక్రమం ద్వారా శ్రోతలందరికీ నా తుది సందేశం ఏంటంటే, ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కనీసం కొన్ని ఔషధ మొక్కలు ఉండాలి. ఇవి మన ఇంటి వైద్యులు లాంటివి. మన ఆరోగ్యాన్ని రోజు మనం కాపాడే సహజ రక్షకులు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వెంటనే ఉపశమనం ఇచ్చే శక్తి ఈ మొక్కల్లో దాగుంది. కాబట్టి ప్రకృతితో స్నేహం చేయడం అంటే ఆరోగ్యాన్ని ఆహ్వానించడం గానే చెప్పుకోవచ్చు. ఇంటి ముందు, వెనక, బాల్కనీ లేదా టెర్రస్ లో ఒక చిన్న కుండలో మొదలు పెట్టినా అదే పెద్ద మార్పుకు తొలిగాడుగు అవుతుంది. పిల్లలకు ప్రకృతి పట్ల ప్రేమ, పెద్దలకు సాంప్రదాయ వైద్య జ్ఞానం, కుటుంబానికి ఆరోగ్య భద్రత, ఇవన్నీ ఔషధ మొక్కల ద్వారా సాధ్యమవుతాయి. కావున ఈ రోజుల్లో పెరుగుతున్న రోగాలు వాటి ఖర్చుల మధ్య మనకు ప్రకృతి ఇచ్చిన ఈ అమూల్యమైన వరాన్ని మనం వినియోగించుకోవాలి. పెద్ద పెట్టుబడులు అవసరం లేదు, గట్టి సంకల్పమే సరిపోతుంది. చిన్న ప్రయత్నమే పెద్ద ఆరోగ్యానికి దారితీస్తుంది. ప్రకృతిని కాపాడితే ప్రకృతే మనల్ని కాపాడుతుంది చెప్పుకోవచ్చు. చిన్న ప్రయత్నమే పెద్ద ఆరోగ్యానికి దారితీస్తుంది. ప్రకృతిని కాపాడితే ప్రకృతే మనల్ని కాపాడుతుంది.
1: చాలా చక్కని సందేశం ఇచ్చారు సుజాత గారు. ఈరోజు మీరు మా స్టూడియోకి విచ్చేసి ఈ ఔషధ మొక్కల పెంపకం గురించి, పెరట్లో అలాగే టెర్రస్ లో వీటిని పెంపకం వల్ల చేకూరే లాభాలు, పిల్లలు వృద్ధులు పొందగలిగే ప్రయోజనాలు, అలాగే ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే చక్కటి అంశాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు సుజాత గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్లో పెంచే ఔషధ మొక్కల పెంపకం గురించి కేవీకే సైంటిస్ట్ డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మంజుల పాలేటి. ఇప్పుడు వినండి జానపద గీతాలు.

0: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సహకారంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.
1: వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో శ్రీమతి పసుపులేటి నీలిమా గారు ఉన్నారు. వీరు వచ్చేసి విద్యావేత్త, అందులోనూ ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన ఉభయ రాష్ట్ర ప్రజలు పిఎం సూర్యగర్ యోజన గురించి

0: తెలుసుకుందాం. నమస్కారం అండి, శ్రీమతి పసుపులేటి నీలిమ గారు.
1: నమస్కారం సార్.
0: మరి ముఖ్యంగా అండి, వికసిత్ భారత్ అంటే ఏంటి, దాని లక్ష్యం అంటే ఏంటో తెలియజేయగలరా?
1: తప్పకుండా సార్. ముందుగా ఆకాశవాణి మిత్రులకు శ్రోతలకు నా నమస్సులు. వికసిత్ భారత్ అంటే

0: తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో ఆర్థిక శ్రేయస్సు, మౌలిక సదుపాయాల అభివృద్ది, సాంకేతిక, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో సమగ్ర ప్రగతి సాధించడం లక్ష్యం. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం నాలుగు ప్రధాన స్తంభాల మీద ఆధారపడి ఉంది. మొదటిది యువత శక్తి. నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి ఈ లక్ష్య సాధనలో దేశ యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ గారు పదే పదే నొక్కి చెప్తారు. రెండవది మహిళా శక్తి, మహిళా సాధికారత మరియు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేయడం. మూడు రైతులు, అన్నదాతలకు ఆధునిక పద్ధతులు మరియు మద్దతును అందించడం. నాలుగవది పేదల సంక్షేమం, పేదరికంలో ఉన్న వారికి అండగా నిలవడం, సమగ్ర సామాజిక ప్రగతి. ఈ నాలుగు ప్రధాన స్తంభాలు కలిసి ఒక అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నాయి.
1: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా వికసిత్ భారత్ లో ప్రధాన స్తంభాల గురించి తెలియజేశారు. నాలుగు స్తంభాలు, యువత శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదల సంక్షేమం, వీటి గురించి చాలా చక్కగా చెప్పారండి. వికసిత్ భారత్ లో ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనము పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి చాలా వింటా ఉన్నామండి. ఇటీవలి కాలంలో మన కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల దగ్గర పిన్నాపురంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనము విద్యుత్ కూడా ఈరోజు తయారు చేయగలుగుతున్నాము. తర్వాత గృహ అవసరాలకు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ ని మనమే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. ఇటీవలి కాలంలో విద్యుత్ శక్తి ఎంతో ఉపయోగిస్తా ఉన్నాము. మరి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉపయోగించినప్పటికీ మనకు కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి మా శ్రోతలకు కాస్త వివరంగా వివరిస్తారా అండి?
0: తప్పకుండా సార్. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారత ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన చారిత్రాత్మక పథకం. ఈ పథకము ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్లు అమర్చడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. కోటి కుటుంబాలకు సోలార్ వ్యవస్థలు అందించడం ద్వారా విద్యుత్ బిల్లులను శూన్యం అంటే జీరోగా తగ్గించడం మరియు మిగులు విద్యుత్ను గ్రిడ్ అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య లక్షణం. ఈ పథకము వలన ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటగా చెప్పుకున్నట్టు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మిగులు విద్యుత్ను అమ్మడం ద్వారా నెలకు 1500 నుండి 3000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెళ్లు పనిచేస్తాయి. 5 నుంచి 7 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. దీర్ఘకాలంలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మరి సబ్సిడీ వివరాలు కొంత తెలుసుకుందాం. సబ్సిడీ వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 1.2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్రం నుంచి 30,000 నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. 3 కిలోవాట్ల వ్యవస్థకు 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. దీనికి ఎవరు అర్హులంటే సొంత ఇల్లు ఉన్న ప్రతి కుటుంబం దీనికి అర్హులు. ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి. దీనికి జాతీయ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ అందించవచ్చు. మరి మహిళలకు ఎంతవరకు ఈ పథకము వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అంటే, ఈ పథకము మహిళల జీవితాలను 3 రకాలుగా మారుస్తుంది. మొదటిది ఆర్థిక స్వేచ్ఛ. విద్యుత్ బిల్లు తగ్గడం ద్వారా ఇంటి ఖర్చులు తగ్గుతాయి. మిగులు సొమ్మును పిల్లల చదువుకు, ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు. రెండవది మిగులు విద్యుత్ గ్రిడ్కు అమ్మడం ద్వారా ఇంటి మహిళకే నేరుగా ఆదాయం వస్తుంది. మూడవది నిరంతర విద్యుత్ వల్ల రాత్రిపూట పిల్లలకు చదువు చెప్పడం, ఇంటి పనులు ఇట్లాంటివి సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పథకం ఒక వ్యాపార అవకాశం కూడా. అనేక రాష్ట్రాలలో SHG మహిళలకు సోలార్ ప్యానెళ్లు అమర్చుట మరియు నిర్వహణలో శిక్షణ ఇవ్వబడుతుంది. వారు తమ గ్రామంలో సోలార్ సఖీగా పనిచేస్తూ ఇతర ఇళ్లలో ప్యానెళ్లు అమర్చడంలో సహాయం చేసి అదనపు సంపాదన పొందవచ్చు. లక్పతి దీది కార్యక్రమంలో అనుసంధానించి SHG మహిళలు ఈ పథకం ద్వారా కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తుంది. పిఎం ఆవాస్ యోజన ఇంట్లో ఉన్న మహిళలకు ఇంటిపైన సోలార్ అమర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ రుణ సదుపాయము మహిళలకు తక్కువ వడ్డీకి ఇవ్వబడుతుంది. మహిళలు స్వయంగా ఈ పథకం నుండి ఆదాయం పొందడం వల్ల వారి నిర్ణయాధికారం కుటుంబంలో పెరుగుతుంది. ఇది వారి దైనందిన జీవితంలో అద్భుతమైన

0: మార్పు తీసుకొస్తుంది. అంతేకాకుండా విద్యుత్ కోత లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్ వంటివి నిరంతరం వాడుకోవచ్చు. వేసవిలో అయితే ఇంకా కూలరు, ఫ్యాన్లు నిరంతరం వేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు వంటి వేడి జిల్లాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. రాత్రిపూట భయం లేకుండా వెలుతురులో ఉండవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు, అల్లిక పనులు, ఇంటి పనులు చేయడానికి నిరంతర విద్యుత్ వల్ల ఇంకా ఆదాయము పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నివసించే వారికి, రైతులకు ఈ పథకం ఏ విధంగా సహాయపడుతుందో కొంత తెలుసుకుందాం సార్. మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల రోజుకు 6 నుంచి 10 గంటలు కోత ఉంటుంది. సోలార్ వ్యవస్థ ఒకసారి అమర్చుకుంటే ఈ సమస్య పూర్తిగా తీరుతుంది. వారి ఇంటి పైకప్పు స్థలం విశాలంగా ఉంటుంది, ఎక్కువ ప్యానెల్లు అమర్చుకోవచ్చు. వ్యవసాయపు పనులకు, నీటి పంపులకు సోలార్ విద్యుత్ నేరుగా వాడుకోవచ్చు. మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మోటార్ పంపులు సోలార్ విద్యుత్ మీద నడపడం వల్ల పొలానికి నీళ్లు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ పథకం కింద పొలంలో సోలార్ పంప్ అమర్చుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది. ఇంటి మీద సోలారు మరియు పొలంలో సోలార్ పంపు కలిపి రైతు కుటుంబం విద్యుత్ ఖర్చు దాదాపు 0 అవుతుంది. ఇది ఇంట, పొలంలోనూ సోలార్ కలను నిజం చేస్తుంది. మరి విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాల వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అంటే, విద్యుత్ కనెక్షన్ పొందడం ముందు అవసరం. సౌభాగ్య యోజన కింద ఇంకా అనేక గ్రామాలలో కనెక్షన్ ఇస్తున్నారు. ముందు సౌభాగ్య పథకం కింద కనెక్షన్ పొంది తర్వాత పిఎం సూర్యాఘర్ లో చేరవచ్చు. గ్రామ పంచాయతీలు కూడా ఈ పథకం కింద సోలార్ వ్యవస్థలు అమర్చుకొని వీధి దీపాలు, కమ్యూనిటీ భవనాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక గ్రామంలోని అందరూ కలిసి సోలార్ విలేజ్ గా మార్చవచ్చు. ఇది ఒక ఆదర్శం అవుతుంది. బ్యాంక్ రుణం గురించి కొంత తెలుసుకుందాం సార్. గ్రామాలలో బ్యాంకు రుణం పొందడంలో ఎటువంటి కష్టము లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జాతీయకృత బ్యాంకులు 7% వడ్డీకి సోలార్ రుణాలు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తానికి మాత్రమే రుణం ఇస్తున్నాయి. సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. కాబట్టి రుణ చెల్లింపు సులభంగా ఉంటుంది. పొదుపు సంఘాల ద్వారా కూడా సమూహంగా రుణం పొంది అందరూ కలిసి సోలార్ అమర్చుకోవచ్చు.
1: నీలిమా గారు, పర్యావరణంపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేయగలరా
0: సార్? సోలార్ విద్యుత్ వలన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక్కో ఇంట్లో సోలార్ వ్యవస్థ వల్ల సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. 1 కోటి ఇళ్లలో అమలైతే 1.5 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకం ఆ లక్ష్యానికి సమర్థవంతంగా దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దీర్ఘకాలిక దృష్టి అయితే పిఎం సూర్యాగర్ దానికి ముఖ్యమైన సాధనం. శక్తి స్వావలంబన ఇంటింటా సోలార్ అమర్చుకుంటే దేశం విద్యుత్తులో స్వయం సమృద్ధి అవుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. సబ్కా సాత్, సబ్కా వికాస్ సూత్రం ఈ రెండు పథకాలలోనూ ప్రతిబింబిస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి ఫస్ట్ ప్లేట్ నిల్మ గారు. ఇక మన ఉభయ రాష్ట్ర శ్రోతలకు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శ్రోతలకు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటున్నారా?
0: తప్పకుండా సార్. మన కర్నూలు జిల్లా ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పథకాలు మన కోసమే రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పిఎం సూర్యాఘర్ పథకాన్ని వెంటనే అందుకోండి. మన జిల్లాలో సూర్యుడు కుమ్మరిస్తాడు. సోలార్ ప్యానెళ్లకు ఇది స్వర్గం లాంటి చోటు. విద్యుత్ బిల్లు తగ్గించుకుని అదనపు ఆదాయం పొందండి, పర్యావరణాన్ని కాపాడండి. వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో మనవంతు భాగస్వామ్యం అవుదాం. చివరగా మన రేడియో శ్రోతలందరికీ మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, పిఎం సూర్యాగర్ .gov.in వెబ్సైట్ లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ ను సందర్శించండి. ఈ పథకాల వివరాల కోసం 1800-1800-333 టోల్ ఫ్రీ నెంబర్ కు కూడా కాల్ చేయవచ్చు. అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు.
1: నమస్కారం అండి. చాలా చక్కని సమాచారం తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇది కొత్త పథకం అండి, వికసిత్ భారత్ 2047లో భాగంగా పిఎం సూర్యగర్ పథకాన్ని 2024లో ప్రారంభించారు. మరి ఇప్పుడిప్పుడే అది పుంజుకుంటా ఉంది. మరి ఈ పథకం గురించి విలువైన సమాచారాన్ని

0: ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. ధన్యవాదాలు అండి. స్వస్తి.
1: నమస్కారం సార్. మీరు ఇంతవరకు వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:57:12. ముందుగా విందాం ఒక ప్రోమో.
3: ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
4: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
3: అమ్మా? టైం 10 అయింది. పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
4: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
3: నాన్న, అది ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
4: అవునా?
3: ప్రతిరోజు ఉదయం 10:00 నుండి 10:30 వరకు 0861-233-33100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చున్నా. అలాగే 10:30 నుండి 11:00 వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చున్నా.
4: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
5: హలో అభిరుచికి స్వాగతం.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం.

అభిరుచి. హలో, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా మనకు మెసేజ్ చేశారు, హాయ్ హలో గుడ్ ఈవినింగ్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక, మా అందరి కోసం కొదమ సింహం మూవీ నుంచి జుమ్ జుమ్మాయ అనే పాటను వినిపించండి, జుమ్ జుమాయించు అనే పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్నారు ప్లీజ్ అంటున్నారు. ఇంకా ఆకాశవాణి వారికి నమస్కారాలు అంటున్నారు, మీకు కూడా నమస్కారం అండి. మాకు, మా కుటుంబ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ, మాతోటి మిత్రులందరికీ, రేడియో శబ్దమిత్రులందరికీ పేరు పేరున దయచేసి ఏదైనా స్నేహానికి సంబంధించిన పాటను కానీ మీకు నచ్చిన పాటను కానీ వినిపించగలరని మనవి అంటున్నారు. జరిపోతుల బుచ్చయ్య హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి చాలా చక్కగా కోరారండి. ఇంకా కోవూరు నుంచి ఇస్మాయిల్

ఎఫ్ఎంఎస్ సర్దార్ మూవీ పూజన్ అనే చిత్రం నుంచి ఎన్నెన్నో జన్మల బంధం నేది నాది అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే అండి, గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ కాదండి, గుడ్ ఈవినింగ్. సింహప్రిలో వారికి నమస్కారం అంటున్నాను. మీకు నమస్కారం అండి. ముత్యాల ముగ్గు సినిమాలో నుంచి ఒక మంచి పాటను వినిపించగలరు అంటున్నారు. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య, ఆండాలు ఆదిత్య, శృతి, అందరి కోసం నువ్వు వస్తావని చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట.

0: ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కొదమసింహం చిత్రం కోసం వేటూరి గారి రచనలో, రాజ్ కోటి గారి సంగీత సారథ్యంలో మనో చిత్రమ్మ ఆలపించిన ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో మన అభిమాన శ్రోతలు ఇంకా చాలా మంది అయితే మెసేజ్లు పంపించి ఉన్నారు. హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం, గుడ్ ఈవినింగ్ మేడం గారు అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మన శంకర వరప్రసాద్ చిత్రంలో శశిరేఖ ఓ శశిరేఖ ఈ పాటను తప్పకుండా వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద ఆయేష ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి మెసేజ్ పంపించినందుకు. ఇక ప్లీజ్ ప్లే తండేల్ మూవీలో నుంచి బుజ్జితల్లి అనే సాంగ్ని మా

కోసం ప్రసారం చేయండి, నమస్తే అంటున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. ఇక హాయ్ హలో నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి, సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ గారికి, తమనం నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్ అందరికీ శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబల మస్తాన్ భాష కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరి తరపున దేవత సినిమాలోని ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి అనే పాటను వినిపించగలరు అంటున్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. గుడ్ నైట్ అంటున్నారు. మీకు కూడా గుడ్ నైట్ అండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక అందరి కోసం కొదమ సింహం మూవీ నుంచి పాటనైతే ఇప్పుడే కదా ప్లే చేసాము. ఇంకా హాయ్ నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. హ్యాపీ ట్యూస్డే ప్రసన్నలక్ష్మి మేడం గారు అంటున్నారు. మీకు కూడా హ్యాపీ ట్యూస్డే. మాకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్యామ్ సింగరాయ్ సినిమా నుండి ప్రణవాలయ అనే పాటను దయచేసి మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి మేడం గారు అంటున్నారు. సోమనాథం, జనార్దనరావు, వనజమ్మ, వెంకటభావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు మా అభిమాన సింహపురి ఆకాశవాణి కేంద్రం వ్యాఖ్యాత ఆర్జే ప్రసన్న గారి కూడా అంటున్నారు. బ్యూటిఫుల్ సాంగ్ని ప్రసారం చేయండి మేడం గారు అంటున్నారు. ఇంకా సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. బి సరోజాదేవి వర్ధంతి సందర్భంగా హలో అభిరుచిలో మా కొరకు మంచి చెడు చిత్రం నుంచి రేపంటి రూపం కంటి అనే పాటను వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు థ్యాంక్ యూ అంటున్నారు. మీకు కూడా ధన్యవాదాలండి మెసేజ్ చేసినందుకు. ఇంకా హాయ్ హలో గుడ్ ఈవినింగ్, మై నేర్ నెల్లూరు సింహపురి ఆర్జే గారికి నమస్కారాలు అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య, సిరిమల్లె పువ్వ, సిరిమల్లె పువ్వ, చిన్నారి చిలకమ్మ అనే పాటను 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి మాకు వినిపించగలరు అంటున్నారు పాలెంపోలయ్య గారు. ఇంకా ప్రేమమూర్తులు చిత్రంలో నుంచి చెంపకు చారడు అనే పాటను ప్రసారం చేయగలరు అంటున్నారు. పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్స్, విద్విన్, మహబూబ్ నగర్ నుంచి కోరుతున్నారు. అందరి కోసం పూజ చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు తండేల్ మూవీ నుంచి ఈ అద్భుతమైన పాట మీకోసం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో వసంతం మూవీలో నుంచి గాలి చిరుగాలి అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ట్ నుండి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ సక్కుబాయ్ ఎదోజే సోనిక లక్ష్మీ వర్మ లడ్డూబాబా మూసాపేట నుంచి ఇంకా పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి సరోజాదేవి ఇయర్లో ఒకసారి కూడా ఆమె పాట వినిపించలేరా మేడం అని అడుగుతున్నారు సింహపురి వారికి నమస్కారాలు సరోజాదేవి వర్ధంతి సందర్భంగా హలో అభిరుచిలో మా కొరకు మంచి చెడు చిత్రం నుంచి రేపంటి రూపం కంటి అనే పాటను వినిపించండి అంటున్నారు నెల్లూరు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్తే హలో అభిరుచిలో మా కోసం భాగ్యచక్రం నుంచి వాన కాదు వరదారాజా అనే పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్నారు ఇంకా శుభరాత్రి మేడం గారు థ్యాంక్ యూ అంటున్నారు నమస్తే అంటున్నారు మీకు కూడా నమస్తే అండి చీరలోని గొప్పతనం అనే సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు పల్లకిలో పెళ్లి కూతురు అనే చిత్రం నుంచి ఈ పాటను ప్లే చేయమని కోరుతున్నారు పరసు తిరుపతి ఊరు నెల్లూరు జిల్లా ముసునూరు కుటుంబము మరియు స్నేహితుల కోసం అందరి కోసం ఈ పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు ఇంకా ఇప్పుడు 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి పాటను కోరుతున్నారు పాట వచ్చేసి పంట చేలో పాలకెంకి నవ్వింది అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు ఎద్దు మైలారం నుండి పాలకృష్ణ శారద శ్రీనిధి అఖిల్ కార్తికేయ ఇంకా గద్వాల్ డిస్ట్రిక్ట్ ఎరవల్లి నుంచి వేలూరు నుంచి కోరుతున్నారు కే పద్మాభాయ్ నరసింగ్ శ్రీవర్షిణి జగదీష్ శ్రీవాణి అందరి కోసం అతడు మూవీలో నుంచి పిల్లగాలి అల్లరి అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అని అడుగుతున్నారు అందరి కోసం వసంతం చిత్రం నుంచి ఈ పాట

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు భాగ్యచక్రం చిత్రం నుండి వానకాదు వానకాదు వరదరాజ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత్కు 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ బ్రిటన్ దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ దేశ వాణిజ్య ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భవిష్యత్ దృష్టితో కూడిన ఆర్థిక భాగస్వామ్యానికి పునాది వేస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఒప్పందం

0: రేపటి నుంచి అమల్లోకి రానుందని, దీంతో భారత్ బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. ఇది విస్తృత రంగాలను పరిగణనలోకి తీసుకుని టారిఫ్లు, టారిఫ్ సంబంధిత అడ్డంకులను తగ్గించేందుకు దోహదపడుతుందని తెలిపారు. పాల ఉత్పత్తులు, వ్యవసాయ రంగాల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే భారతీయ వస్తుసేవలకు ఈ ఒప్పందం బ్రిటన్ మార్కెట్లో మరింత ప్రాప్యత కల్పిస్తుందని అగర్వాల్ వివరించారు. శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారక చిహ్నం నుండి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ యాత్ర ప్రజల్లో ముఖ్యంగా యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం, సమగ్రత, గౌరవం కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల స్మృతిపథంలో ఎల్లప్పుడూ కొనసాగుతుందనే సందేశాన్ని ఈ యాత్ర భావితరాలకు అందిస్తుందని పేర్కొన్నారు. 13 రోజుల పాటు సాగే ఈ మోటార్ సైకిల్ యాత్రలో 28 మంది రైడర్లు సుమారు 1900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి భారతీయ
1: సైనిక यहाँ यानी नेशनल वार मेमोरियल से प्रारंभ होकर चंडी मंदिर, पंजाब, हिमाचल और लद्दाख के दुर्गम मार्गों से होते हुए 26 जुलाई कारगिल विजय दिवस के पावन अवसर पर कारगिल के पवित्र वार मेमोरियल पहुंचेंगे. ये इतिहास, त्याग और राष्ट्रभक्ति से संवाद करने की यात्रा होगी.
0: కార్గిల్ విజయ్ దివస్ 2026 దేశవ్యాప్త వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్ర ఈ నెల 26న లదాఖ్లోని ద్రాస్ ప్రాంతంలోని కార్గిల్ యుద్ద స్మారక స్థూపం వద్ద ముగియనుంది. కృత్రిమ మేధస్సు ఏఐ యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సులో ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికత దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నాయన్నారు. పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన సహకారం అవసరమని, అలాగే బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం ద్వారా ఉమ్మడి అభివృద్దిని సాధించవచ్చని తెలిపారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కొత్త కోర్సులను ప్రవేశపెడతామని మన్సుఖ్ మాండవ్య హామీ ఇచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఇండియా పోస్ట్ చరిత్రలో తొలిసారిగా మొదటి త్రైమాసిక ఆదాయం 4,000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో 3,280 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది 22% వృద్దితో 4,000 కోట్లకు పైగా చేరడం గర్వకారణమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. వార్షికంగా 30% వృద్ది లక్ష్యానికి ఇది శుభారంభమని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతో పాటు తొలి త్రైమాసిక పనితీరును సమీక్షించేందుకు ఆయన అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వివరాలను సింధియా వెల్లడిస్తూ,
2: Just held the review for Q1 26-27 of India Post, and it gives me great pleasure in informing you that we have had tremendous amount of growth in this quarter. As you all recall, last year we grew by an astonishing 20% from roughly 13,218 crores to almost 15,500 crores odd in terms of revenue. We've set very stiff targets for this year as well. This is the first time in India Post's history that we are growing in double digits.
0: ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొత్తం త్రైమాసిక లక్ష్యంలో 100% పైగా సాధించిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే పార్సల్ సేవల్లో 100% పైగా లక్ష్యాన్ని అధిగమించిన బీహార్, తమిళనాడు సర్కిళ్లను అభినందించారు. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

0: హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన నిర్బంధం లేని సముద్ర రవాణా కొనసాగాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తోందని ఆయన చెప్పారు. హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక చమురు నౌకపై ఇరాన్ దాడి చేయడంతో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా మరో 6 భారతీయులు గాయాల పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ జరిగిన సంఘటనను ఖండించిందని చెప్పారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి భారత్ తన తీవ్ర నిరసనను తెలియజేసిందని, ఇటువంటి దాడులు వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసినట్టు రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భారతీయ రైల్వేలను ఆధునీకరించేందుకు చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా భూసేకరణ ప్రక్రియ మొత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రైల్ భూమి పోర్టల్ను ప్రారంభించనున్నట్టు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్మాణ రంగం సహా పలు విభాగాల్లో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నట్టు న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులకు తెలియజేశారు. ఎరువులను ఇకపై కంటైనర్ల ద్వారా రవాణా చేయడానికి అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ ను కూడా ఇకపై కంటైనర్లలోనే రవాణా చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. కంటైనర్ విధానంలో భాగంగా ఏకీకృత లైసెన్సింగ్ వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. రైల్వే వ్యాగన్ల రూపకల్పనను ఇకపై పరిశ్రమలే చేపట్టవచ్చని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
1: దో తరీకి రిఫార్మ్స్ హై, కుచ్ హై స్ట్రక్చరల్ రిఫార్మ్స్, కుచ్ హై ప్రొసీజరల్ రిఫార్మ్స్, కుచ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, రోడ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, ఆర్ బాకీ సారా కా సారా ఏక్ బహుత్ బడా ఎన్వైరన్మెంటల్ రిస్క్ బన్ కే నికల్తా హై. అగర్ హమ్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే హై, తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఎకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే హై, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసి దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే హై.
0: దేశ ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపాదిత నిల్వ విధానంతో పాటు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ గ్యారంటీ పీఈజీ పథకంపై కూడా ఈ సమీక్షలో చర్చించామని ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. ఆహార ధాన్యాల నిర్వహణలో ఉత్పన్నమవుతున్న సవాళ్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఇంగ్లాండ్ 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 258 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో జోరూట్ 76, లియామ్ డాసన్ 68 పరుగులతో రాణించగా భారత్ బౌలర్ అక్షర్ పటేల్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 56 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

ఆస్కా అర్జున్ ఈ చిత్రానికి కవిత కృష్ణమూర్తి పాడిన పాట విన్నారు. ఈనాటి చిత్ర జగత్ హిందీ ఫిలిం గీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హరికథ వింటారు. భక్త మార్కండేయ, కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి.

హరికథాశ్రవణ కుతూహలైన ఆకాశవాణి శ్రోతలకు శతాధిక వందన మందారములు సమర్పిస్తూ హరికథాపితామహులు శ్రీమద్ అజ్జాల ఆదిభట్ల నారాయణదాసవర్యులు రచించినటువంటి భక్త మార్కండేయ నేటి మన కథాంశం ఆలకించండి.

అది కృతయుగం. అందు మరుద్వతీయ మృకండులను పుణ్యదంపతులు అన్యోన్య ధర్మానువర్తనులై జీవయాత్ర చేస్తున్నారు. సకలమును ప్రసాదించిన సర్వేశ్వరుడు నిస్సంతు చింతను ఆ ఇంట కలిగించాడు. భగవంతుడు మనం అణిగినవన్నీ మనకిచ్చేస్తే ఆయన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్పవారికైనా ఏదో అంత చింతని చెంతనుంచుతాడు స్వామి. అందుకే చితి జీవం లేని కట్టెను దహిస్తే చింత బ్రతుకున్న కట్టెనే కాల్చేస్తుంది. సంతానం లేదు మరుద్వతీయ మృకండులకు. తమ తర్వాత తాము ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని కొనసాగించడానికి తమ కడుపున ఒక నలుసు లేనందుకు మిగుల వంత చెందుతూ ఆ దంపతులు చాలా దుఃఖంతో పీడింపబడుతున్నారు. సహజంగా స్త్రీమూర్తి అయినటువంటి మరుద్వతికి నిస్సంతు చింత మిగుల వంత కలిగిస్తుండగా భార్యా దుఃఖాన్ని గమనించి గ్రహించినటువంటి మృకండ మహర్షి ఒక చక్కని ఉపాయాన్ని తన ఇల్లాలికి ఇలా సెలవిస్తున్నాడు. మరుద్వతి, నిస్సంతు చింత చేత మిగుల వంత చెందవద్దు. స్వామిని ఆశ్రయించి మనోవాంఛని నెరవేర్చుకుందాం. సకల పుణ్యప్రదాసి అయినటువంటి వారాణసి మహాక్షేత్రానికి వెళ్ళి శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది సంతానవంతులమవుదాం. ఎటువంటిదో తెలుసా ఆ పరమ పవిత్రమైనటువంటి వారాణసీ క్షేత్రమంటూ వారాణసీ మహద్వైభవాన్ని భార్యకు ఇలా సెలవిస్తున్నాడు మృకండ మహర్షి. ఏమంటున్నాడో విందామా?

సకల పుణ్యాన్ని కలిగించేది. నిమేష మాత్రమున సకల పాప పంకిలమును దహింపజేయగలిగినటువంటి శక్తి సమన్వితమైనది వారాణసి మహాక్షేత్రం. అందుకనే ఆనందవనే, మహాశ్మశానే, త్రికంటక విరాజితే, వేగవాహిన్యా, గౌరీముఖే, శ్రీ విశ్వనాథ పరిపాలిత దివ్య చితాభూమౌ అని పెద్దలు వారాణసి మహాక్షేత్రాన్ని సంకల్పం చేస్తారు. ఆశ్రయించినటువంటి భక్తులకు నాస్తి అన్న శబ్దం అక్కడ పొడసూపదు. విశాలాక్షి, అన్నపూర్ణ సమేతుడైనటువంటి శ్రీ విశ్వనాథ ప్రభువు తమని ఆశ్రయించిన జీవులందరికీ అనంతమైనటువంటి సుఖాన్ని శుభాన్ని కలిగిస్తూ ఉంటారు మరుద్వతి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి వారాణసి క్షేత్రం వెళదాం. శ్రీ విశ్వనాథుణ్ణి మనసారా పూజిద్దాం. పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేటువంటి తపస్సు చేద్దాం అంటూ భార్యకు వారాణసి మహద్వైభవాన్ని సెలవిచ్చాడు మృకండ మహర్షి. మండు టెండలో మన్

0: వాన కురిస్తే మనస్సుకి ఎంత ఆహ్లాదం కలుగుతుందో, శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య వైభవాన్ని విన్నటువంటి మరుద్వతి మనస్సుకు అంత ఆహ్లాదం కలిగింది. తప్పకుండా వెళదాం స్వామి. అంతకంటేనా, సంతానవంతులం కావడం కంటే మనకి కావలసినటువంటి అదృష్టం ప్రపంచంలో మరేదీ లేదు కదా అని మహదానంద పరవశురాలైంది ఆ తల్లి. ఒక శుభముహూర్తంలో భార్యాసమేతుడై మృకండ మహర్షి మధ్యే మార్గంలో అనేక తీర్థక్షేత్ర సందర్శనం చేస్తూ ఎట్టకేలకు వారాణసి మహాక్షేత్రం చేరారు ఆ దంపతులు. ఎదురుగా పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి గంగాభవానిని దర్శించారు. ఇక్కడే చేమకూర వెంకట కవి విజయ విలాసం చెప్తూ అర్జునుడికి ఎలా కనపడ్డది ఆ గంగమ్మ అంటే, ఒక చక్కని స్వభావాన్ని స్వరూపాన్ని ఒక చక్కని విశేషాన్ని వివరిస్తారా మహానుభావుడు. ఎలా ఉన్నదిటి గంగాభవాని అంటే,
1: శైవాల కేశ పాశముల నొప్పెడు దాని, ప్రస్ఫుటం భోజ వక్త్రంబు దాని, తెలిమొగ్గ ముట్టెపు దంతముల దాని, అమల దిండీర హాసముల దాని, హిమశీత వాత పోతముల దాని, హిమవదుల సదురోజముల దాని, సైకత శ్రోణి గలదాని, చారుతర రూఢ రంభోరుముల దాని, రుక్మగంజి పాదముల దాని, సర్వ సంపదల దాని, గంచ మృకండు మౌని గంగా భవాని.
0: పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి గంగాభవాని యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగింది మృకండ దంపతులకు. భక్తితో గంగమ్మకు చేయవలసినటువంటి అర్చనాధికములన్నీ కూడా పూర్తి చేశారు. గంగలో స్నానం చేసి గంగ ఒడ్డున పితృదేవతార్చన కార్యక్రమాన్నంతా పూర్తి చేశాడు మృకండుడు. గంగానుగ్రహాన్ని పొందినటువంటి ఆ దంపతులు అనంతమైనటువంటి ఆనందానుభూతిలో తేలియాడుతూ శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య దర్శనం చేశారు. అక్కడ నుంచి అన్నపూర్ణ భగవతిని దర్శిస్తూ పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి హర అంతరంగ అయినటువంటి అన్నపూర్ణ భవానిని ఇలా స్తోత్రం చేస్తున్నారు ఆ దంపతులు. ఏమంటున్నారు

ഇച്ഛാശക്തി ജ്ഞാനശക്തി ക്രിയാശക്തി സ്വരൂപിണി സർവാധാര സുപ്രതിഷ്ഠ സദസദ്രൂപധാരണി അഷ്ടമൂർത്തി രജാജൈത്രി ലോകയാത്രാ വിധായിനി ഏകാകിനി ഭൂമരൂപ നിർദ്വൈത ദ്വൈതവർജിത അന്നദാ വസുധാ വൃദ്ധ ബ്രഹ്മാത്മൈക്യ സ്വരൂപിണി ബൃഹതി ബ്രാഹ്മിണി ബ്രാഹ്മി ബ്രഹ്മാനന്ദ ബലിപ്രിയ അంటూ അന്നപൂർണാദേവിനി സാംഗോപാംഗంగా అర్చించారు. అమ్మ అనుగ్రహాన్ని పొందారు. అమ్మ అనుగ్రహం కలిగితే కలగంది లేదు, ఆ తల్లి దయలేకపోతే లోకంలో మనకి కలిగేది లేదు కదా. అందుకనే మాతృదేవోభావ అని వేదవాణి. మాతా సమం నాస్తి శరీర పోషణం. అటువంటి సకల లోకాలకు తల్లి అయినటువంటి అన్నపూర్ణ భగవతి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది అక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి గోమతీ నదీ తీరం చేరారు మృకండ దంపతులు. సత్సంతానార్థులై పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి వాంఛతో, నిర్మల చిత్తంతో, నిశ్చల భక్తితో చిత్తాన్ని శివాయత్తం చేసి తపస్సు చేస్తున్నారు ఆ దంపతులు. పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేదాన్ని తపస్సు అన్నారు, వాని అనుగ్రహానికి ఎదురు తిరిగిన దాన్ని తమస్సు అన్నారు పెద్దలు. తపస్సు ప్రారంభించారు దంపతులు. తపస్సు చేత పూర్వజన్మార్చితమైనటువంటి దుష్కర్మ ప్రారంధం పరిచ్ఛేదమైపోతుంది. అందుకని తపస్సు చేత లోకంలో మానవుడు పొందలేనిది ఏమీ లేదు అని శాస్త్రం చెప్తున్నది. అటువంటి

తపస్సు కూడా క్రోధం వల్ల నశించిపోతుంది అని కూడా శాస్త్రవచనం. తపఃక్రోధేన నశ్యతి అని శాస్త్రవచనం. అటువంటి పరమేశ్వరుడు యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఆ దంపతులు నిర్మల చిత్తంతో తపస్సు ప్రారంభించారు. వీరి తపస్సు ఫలవంతం కావస్తున్నది. పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహ కరుణా కిరణ ప్రసారం ఈ దంపతుల దేహ గేహాల మీద ప్రకాశించడం మొదలుపెట్టింది. ఒక సుప్రభాత వేళ, ఒక శుభ సమయంలో గౌరీనాథుడైనటువంటి గరళకంధరుడు మృకండుడి మ్రోల సాక్షాత్కరించారు. వృషభవాహనారూఢుడైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యంలో పులకితుడై పునీతుడై పరమేశ్వరుణ్ణి ఇలా కీర్తిస్తున్నాడు మృకండుడు. శంకర ఆశ్రిత అఘ

महादेव महादेव महादेव दयानिधे भवानीव भवानीव भवानीव गतिर्ममा मृत्युंजया पिनाका चंद्रशेखरा भक्तरक्षण दीक्षा दीक्षा विरूपाक्ष कवचि कपत्नी कैलासपति नीललोहित गरडकंठ शंभो महादेव महात्मानं महापातकनाशनं महापापहरं वंदे मकाराय नमो नमः शंकरा पुरहरा पाप भयंकरा भक्त शुभंकरा शंभो अंटू परमेश्वरुण्णि అమందానంద కందళిత హృదయారవిందులై స్తోత్రం చేశారు ఆ మునిదంపతులు. మునిదంపతులు చేసినటువంటి స్తోత్రానికి ముక్కంటి సంతసించాడు. మందస్మిత వదనారవిందుడైనటువంటి మహాదేవుడు మృకండుని చూస్తూ, మృకండా ఏం స్వామి, నిన్ను తెలిచి ముని సాష్టంగం

మృకండా, నీ యోగంలో నీవు తప్పక సంతానవంతుడు అవుతావని బ్రహ్మలిఖితం. తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. కాకపోతే, అన్నాడు శంకరుడు. ఏం స్వామి, అన్నాడు మృకండుడు. మతిమంతుడై మహాపండితుడై 16 సంవత్సరముల పిల్లవాడు కావాలా? దుష్టుడై దుర్మార్గుడై 100 సంవత్సరములు జీవించేటువంటి పిల్లవాడు కావాలా? కాకివలే కలకాలం బ్రతికే సంతతి కావాలా? హంస వంటి క్షీర నీర న్యాయాన్ని తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి సంతానం కావాలా? ఈ ఇద్దరిలో ఎవరిని ఇవ్వమంటావు నీవు? నీవు ఎవరిని కోరుకుంటే వారినే ప్రదానం చేస్తానన్నాడు ముక్కంటి. సంతానం కలుగుతుంది అని భావించినటువంటి దంపతులకు ఒకంత ఆలోచన కలిగింది. పరమేశ్వరుడి యొక్క వాక్యాన్ని వినేటప్పటికల్లా కొద్దిగా వెనక్కి వెళ్లారు. వాళ్లల్లో వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన వారై మృకండు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి చేతులు జోడించి తలను వంచి తన లోపల ఉన్నటువంటి తలపులను మహదేవ పాద సమర్పణం చేస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు. స్వామి, ఓ మహేశ్వర. ఏమయ్యా? ఏం మృకండా?

కీర్తివంతుడు, మతిమంతుడు, మహాపండితుడు, సర్వలోక చారిత్రుడైనటువంటి ఆ సత్పుత్రుణ్ణే మాకు ప్రసాదించు స్వామి. అందుకనే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువా అని గుణము చేత వెలయువనములోన మలయజం ఉన్నట్లు విశ్వదాభిరామ వినురవేమా అన్నటువంటి బుధుల యొక్క మాట ఎక్కడైనా తప్పుతుందా? ఎన్నడైనా తప్పిందే? సుగుణ పారాసి వారాసి అయినటువంటి ఆ పిల్లవాడినే ప్రసాదించు స్వామి అని వేడుకుంటున్నారు. ఇక్కడ మరుద్వతీదేవి మహాదేవ పత్నితో ఒకంత బేలగా ప్రార్థిస్తున్నది, తల్లి జగజ్జననివే, లోకమాతవే, కన్న కడుపు తీపి ఎరిగినటువంటి తల్లివి, నీ భర్త నా భర్తకు ఇలాంటి వరాన్ని ప్రదానం చేస్తుంటే నీవిలా ఆలోచిస్తూ ఊరుకుంటావా?

అంబా జగదంబా సకలకళానీ దదా పరమేశ్వర వాంఛానుసారిణి శివ మనోనుకూలిని శూలిని కపాలిని మృడాని భవాని ఘన దారిద్ర్యమునుభవింపవచ్చు గాని పుత్రశోకమలవి కాదనుమా అనుమా నాధునితో ననుమా తిండి లేకపోయినా నిలువ నీడలేకపోయినా ఇటువంటి మహాదుఖాన్నైనా అనుభవించవచ్చు గాని కడుపున పుట్టినటువంటి తమ పంట తమ కంటి ముందు రాలిపోవటం కంటే దుఃఖం జన్మనిచ్చినటువంటి తల్లికి మరేదైనా ఉంటుందా లోకాల కన్న తల్లి? నీ భర్త నా భర్తకు ఇటువంటి వరమిస్తుంటే సాటి స్త్రీమూర్తివై నీవిలా ఏమీ మాట్లాడకుండా నిలుచోవటం భావ్యమేనా అమ్మా జగజ్జనని అంటూ తన మనస్సులో ఉన్నటువంటి బాధని మహాదేవ పత్నికి సమర్పించింది మృకండ పత్ని. మరుద్వతి యొక్క మాట విన్నటువంటి ఆ శంకరార్థ శరీరిణి అయిన ఆ పార్వతీదేవి ఆమె భుజం మీద తన చేయి వేసి

తన్మే మనశివ సంకల్పమస్తు మరుద్వతి, నా భర్త నీ భర్తకు ఇటువంటి వరాన్ని ఇచ్చాడు అంటే నా భర్త మనసులో వేరే సంకల్పం ఉన్నది. పరమేశ్వర సంకల్పం ఏమిటో పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. ఆచరించడము అనుసరించడమే జీవులందరి కర్తవ్యం. మీరేం భయపడవద్దు. నారు పోసినటువంటి పరమేశ్వరుడు నీరు పోయక మానతాడా? భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయినటువంటి వారు లేరు, మానవులని ఆశ్రయించి బాగుపడ్డవాళ్ళు లేరు. కాబట్టి పరమేశ్వర ఆశ్రయం సర్వశ్రేయోదాయకం సుమా. మీ చిత్తాన్ని నా నాథుడి పాదసీమలో ఉంచండి, మీ సర్వాన్ని నా భర్త ధరిస్తాడు చూస్తాడు అని మహదాశీర్వచనం చేసింది పరమేశ్వరి. సంతుష్టాంతరంగులైనటువంటి ముని దంపతులు ముక్కంటి దంపతులకు అంజలించారు. ముక్కంటి దంపతులు అంతర్హితులైనారు. ముదావహులైనటువంటి ముని దంపతులు మునిపల్లె చేరారు. కాలచక్ర భ్రమణం జరుగుతూ ఉన్నది. పరమేశ్వర వాక్యానుసారంగా మరుద్వతి నెలదప్పి గర్భవతి అయి 9 నెలలు నిండుతుండగా ఒక శుభముహూర్తంలో పండంటి మగపిల్లవానికి జన్మనిచ్చింది. మృకండస్య అపత్య పుమాన్ మార్కండేయ అని నామకరణం చేశారు మృకండుడు. పిల్లవాడు శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదినాభివృద్ధిని పొందుతూ సర్వులకు మహదానందాన్ని కలిగిస్తూ ఎల్లరకు తలలో 4 వలె మెలుగుతూ ప్రకాశిస్తూ 7 ఏండ్లవాడైనాడు మృకండ బాలకుడు. ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడి యొక్క సంస్కార వైభవము అంటే, అందుకనే కొన్ని విద్యలు నేర్చుకుంటే వస్తాయి, కొన్ని భగవంతుడిస్తే కానీ రావు. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజాగుణాహ అని చెప్తారు పెద్దలు. సంస్కారం భగవంతుడిస్తే గానీ జీవుడు పొందగలిగేటువంటి ఒక అదృష్టం. అది ఒకరిని చూచి నేర్చుకుంటేనో ఎక్కడో నేర్పబడుతుంది అనేటువంటి భ్రమలో ఉన్నవాణ్ణి భగవంతుడు కూడా ఉద్ధరించలేడు. పూర్వజన్మాంతర సంస్కార విశేషం ఆ పిల్లవాడిలో పరిఢవిల్లుతూ ఉన్నది. అందుకనే సుకర్మానుష్ఠాన వైభవం ఎలా కలుగుతుంది అంటే, పూర్వజన్మలో ఆ జీవి చేసినటువంటి సుకర్మానుభవం ఫలంలోకి వచ్చినప్పుడు ఆ అనుభవ సారం జీవుడికి తెలుస్తుంది అని శాస్త్రవచనం. ఎలా పెరుగుతున్నాడు పిల్లవాడు ఇక్కడే చెప్తారు మహానుభావులైనటువంటి నారాయణదాసు గారు.

సర్వ శుభలక్షణములతో సుగుణములకు మేలువంతిగా ప్రకాశిస్తూ తండ్రి వద్ద విద్యాభ్యాసం చేస్తూ సర్వశాస్త్ర మతిమంతుడై మహాపండితుడై సకాలోపనీత సంస్కారం చేసుకుని వేద విద్యాధ్యయనం చేస్తున్నాడు మృకండ బాలకుడు. అలాంటి ఒక శుభ సమయంలో అతడి అదృష్ట విశేషం చేత సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాళ్ళు, సమస్త కాలాన్ని పరమేశ్వర అనుజ్ఞానుసారంగా నడిపింపచేయగలిగినటువంటి మహానుభావులు, ధీరులు, గంభీరులు, సదాచార సంపన్నులు, సత్యవాక్యాన్ని నిరంతరము అనుసరిస్తూ ఆచరిస్తూ జీవితాన్ని ధన్యత చేసుకునేటువంటి మాన్యులు, పుణ్యులు, గణ్యులైనటువంటి అత్రి కశ్యప భరద్వాజ వశిష్ట విశ్వామిత్ర జమదగ్ని గౌతమాదులుగా పేరుగాంచిన సప్తర్షి బృందం భగవన్నామ సంకీర్తన విశారద తత్పరులై మృకండుడి గృహప్రవేశం చేస్తున్నారు. మహాత్ముల దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరవాణి. సజ్జనులని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది అని అడిగారట గురువుని శిష్యుడు. ఏమి కలగదో నీవు చెప్పరా నాయనా, కలిగేదేదో నేను తర్వాత చెప్తాను అని చెప్పారు గురువు. అందుకని సజ్జన దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అటువంటి మహానుభావులైన సప్తఋషులు భగవన్నామం చేస్తూ మృకండుడికి గృహప్రవేశం చేస్తున్నారు.

0: భగవన్నామ సంకీర్తన తత్పరులైనటువంటి సప్తర్షి బృందం మురుకండడి గృహప్రవేశం చేశారు. ఎదురు వెళ్ళి సభక్తికంగా అర్ఘ్యపాద్యాది విధులు గౌరవించి ఆదరించి సమ్మానించి వారిని లోపలికి తీసుకువచ్చి ఉచిత ఆసనముల మీద వారందరినీ అలంకరింపజేశారు మృకండ మహర్షి. 8 ఏండ్ల వాడైనటువంటి మృకండ బాలకుడైన మార్కండేయుడు తండ్రి చేస్తున్నటువంటి ప్రతిక్రియని శ్రద్ధాబద్ధ బుద్ధితో గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, తండ్రికి సహకరిస్తున్నారు. అందుకనే పిల్లలు వివేకవంతులైనా ఆ ఇంటి ప్రభావం ఉంటుంది, వివేకహీనులైన ఆ తల్లిదండ్రుల ప్రభావం వారి మీద తప్పకుండా ఉంటుంది. ఆవు చేను లోపల వేస్తూ ఉంటే దూడగట్టున వేయదు కదా. ఆ మార్కండేయుడు 8 ఏళ్ళు కూడా నిండలేదు ఆ పసివాడికి, చూడండి. అందుకనే సంస్కారం చాలా గొప్పది. పూర్వజన్మ సుకర్మానుష్ఠాన ఫలము బలము చేత ఆ పసివాడు తండ్రి చేస్తున్న ప్రతిక్రియని శ్రద్ధాసక్తులతో గమనిస్తూ తన వంతు కర్తవ్యంగా తన చిన్ని చిన్ని చేతులతో ఆ మహాత్ముల పాద ప్రక్షాళన చేస్తూ వారికి నమస్కరిస్తున్నాడు. ఇంత చక్కగా మృకండులు చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధతో ఆచరిస్తున్నటువంటి ఆ పసివాడి యొక్క పూర్వజన్మ సంస్కార బలీయతకు సంతసించారు సప్తర్షి బృందం. సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: మార్కండేయ శర్మాణాం అహం భో అభివాదయే.
0: వారందరినీ గౌరవించి చిట్ట చివరిగా దండవత్తు ప్రణామం చేస్తూ తన గోత్ర ప్రవరులు చెప్పుకొని వారి ఆశీర్వచనాన్ని అపేక్షించాడు ఆ బాలుడు. ఇంత చక్కగా తమకి నమస్కరించినటువంటి బాలుడి యొక్క సంస్కారానికి పరవశించినటువంటి మహానుభావులు
2: శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ
0: అంటూ మహదాశీర్వచనం చేశారు. ఎప్పుడైతే శతమానం భవతి అంటూ వారు ఆశీర్వదించారో ఇక్కడనే నారాయణదాస్ గారు ఒక మంచి మాట చెప్పారు. హరికథ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి అంటే కథాంతమున కథకుడు బ్రహ్మనిరూపణంబు చేయవలే అని చెప్పారు. బ్రహ్మనిరూపణంబు జరిగిన కథ మాత్రమే హరికథ ఎనంబడును. అట్లు బ్రహ్మనిరూపణంబు గాని కథలు అరికథలు అరకథలు అరకొర కథలు అనంబడును గాని హరికథలు అనంబడవు అని చెప్పారు ఆ మహానుభావులు. సప్తఋషులు ఎటువంటి వారు? సత్యమండలం మీద నిలబడి ఉన్నారు సప్తఋషులు. సత్యమండలం మీద నిలబడి ఉన్నటువంటి సప్తఋషులు ఇటువంటి అసత్య దీవనం చేస్తే సత్యమండలం నిలుస్తుందా? సత్యమండలం నిలవకపోతే సప్తర్షి మండలం నిలుస్తుందా? సప్తర్షి మండలమే నిలవకపోతే బ్రహ్మమండలం నిలుస్తుందా? దీనికి సిద్ధాంతం కథాంతంలో నిరూపణం చేశారు దాసుగారు.

ఇప్పుడైతే శతమానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శత సంవత్సరం దీర్ఘమాయుః అని ఆశీర్వచనం చేశారో విన్నటువంటి మృకండు గిరుక్కున వీరి వైపు తిరిగారు. అయ్యా అయ్యా అయ్యా, మహానుభావులు, అపరోక్ష జ్ఞాన సంపన్నులు, సత్యం తప్ప మరొక్కటి ఎరగనటువంటి సాధువర్తనులైనటువంటి మీ ఓటి వారు ఇటువంటి ఆశీర్వచనం మా పిల్లవాడి ఎందు వర్తిస్తుందా స్వామి? ఏ శుభలక్షణమైతే మా వాడికి లేకుండా పోయిందో ఆ లక్షణాన్ని మీరు అపేక్షించడమే కాకుండా అనంతమైనటువంటి రక్షణతో, దక్షతతో, దీక్షతతో మా పిల్లవాడికి ఇస్తున్నారు స్వామి. ఈ ఆశీర్వచనం సత్యమవుతుందా? మీరన్నటువంటి మాట రిట్ట కాదు కదా అంటూ దుఃఖిస్తున్నాడు మృకండు. అందులో మొదటివాడైనటువంటి అత్రికి ఒకంత ఆశ్చర్యము, మరొకింత అనుమానం కలిగింది. ఇదేమిరా, లోకంలో మనం ఆశీర్వదించకపోతే దుఃఖించేవాడిని చూశాం, మనం ఆశీర్వదిస్తే దుఃఖిస్తున్నటువంటి వాడిని వీణ్ణే చూస్తున్నాం, ఏం మృకండా, ఏమిటి సంగతి అని అడిగారు. సర్వలోక శరణ్యులైనటువంటి మీ ఓటి మహాత్ములకి చెప్పగలిగిన వాడినా, మా పిల్లవాడి యొక్క భవిష్యత్తు మీరే ఆలోచించండి అని సెలవి విన్నవించాడు మృకండు. వెంటనే భవిష్యత్తుని గమనించారు, గ్రహించాడు. అరేరేరే, ఎంత పొరపాటు జరిగింది! పరమేశ్వరుడు ఈ పిల్లవాడికి 16 సంవత్సరాలు ఆయుర్దానం చేస్తే మనం శత సంవత్సరం అంటూ ఆశీర్వచనం చేశాం. ఇది ఎలా సంభవం అవుతుంది? ఇది ఎలా జరుగుతుంది? సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి మన నోటి వెంట ఇటువంటి అసత్య ఆశీర్వచనం ఎప్పుడూ రాలేదే, ఇవాళ ఎందుకు ఇలా కలిగింది? ఏదైనా పరమేశ్వర సంకల్పం ఉంటేనే కదా ఇలాంటివన్నీ సంభవిస్తాయి. సర్వజీవ చైతన్య కారకుడైనటువంటి పరమేశ్వరుడి సంకల్పం వేరే ఉంటుంది. కట్టకడకు జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది, జరిగినది ఆ సంకల్పం ఒక్కటే అని ఒక స్థిరమైనటువంటి నిశ్చయానికి వచ్చారు మృకండా. సత్యవాక్యాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ జీవిస్తున్నటువంటి మా నోటి వెంట అసత్యం ఎప్పుడూ రాదు. పరమేశ్వరుడి యొక్క శాసనం ఏదైతే ఉంటుందో దాన్ని లోకంలో అమలు చేసేవాళ్ళమే మేమయ్యా. అటువంటి పరమేశ్వరుడి రక్ష ఎలా ఉంటుందో ఈశ్వరుడికే తెలుస్తుంది. మానవ ప్రయత్నం చేద్దాం, దైవానుకూలత కోసం ప్రాకులాడదాం అంటూ ఆ పిల్లవాణ్ణి తమ వెంట పంపించవలసిందిగా ఆదేశించారు. సంతుష్టాంతరంగుడైనటువంటి మృకండు మార్కండేయ బాలకుణ్ణి సప్తఋషుల వెంట పంపిస్తున్నారు. ఎంత అదృష్టవంతుడు కాకపోతే సప్తఋషుల దర్శనం అవుతుందండి ఆ పిల్లవాడికి. పూర్వజన్మలో ఎంత సుకర్మానుష్ఠానం చేసి ఉండకపోతే సశరీరంతో బ్రహ్మలోకం వెళ్ళేటువంటి అదృష్టం కలుగుతుందా? అటువంటి మహదదృష్టవంతుడైనటువంటి ఆ పశు పిల్లవాడు సప్త మహర్షుల వెంట బ్రహ్మలోక ప్రయాణం చేశారు. ఎదురుగా సహస్రదళ పద్మము మీద ఆసీనుడై ఉన్నాడు బ్రహ్మదేవుడు, ధ్యానమగ్నుడై ఉన్నాడు. సావిత్రి, సరస్వతి, గాయత్రి అనేటువంటి 3 భార్యలతో ప్రకాశిస్తున్నాడు. సప్తకోటి మహామంత్రములు స్వస్వరూపాలతో బ్రహ్మను కీర్తిస్తూ ఉన్నాయి. రాజసూయ పౌండరేక అశ్వమేధాది మహాక్రతువులు చేసినటువంటి వారు ఆ బ్రహ్మసభలో చక్కగా గౌరవింపబడుతున్నారు. అటువంటి బ్రహ్మసభను దర్శించాడు పశువాడు. ఎదురుగా ఉన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మని చూపించారు సప్తమహర్షులు. ఎప్పుడైతే చతుర్ముఖుడి యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగిందో ఆ పిల్లవాడి మనస్సులో భక్తి పొంగి పొరలు వారుతూ ఉన్నది. అందుకనే మోక్ష సాధన సమగ్రియాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. భగవద్ దర్శనం కలగాలి అంటే భక్తి అనేటువంటి పరికరాన్ని మానవుడు పొంది ఉండాలి. ఆ భక్తి చేత జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం తెలుస్తుంది అని శాస్త్రవచనం. అటువంటి పరిపూర్ణ శుద్ధ సత్వ భక్తి సమన్వితుడైనటువంటి ఆ పశుపిల్లవాడు చేతులు జోడించి తలను వంచి లోపల అనంతమైనటువంటి ఆనంద బాష్ప సుధా వృష్టి సహస్రల పద్మం మీద కూర్చున్నటువంటి బ్రహ్మదేవుణ్ణి అభిషితం చేస్తూ ఉండగా సంతుష్టాంతరంగుడై ఇలా గానం చేస్తున్నాడు ఆ చతుర్ముఖుని ఈ పసిపిల్లవాడు. ఏమంటున్నాడు అంటే, నవమితే చరణు సరసిజ.

వారే మహానుభావులు, వారే ధన్యులు. ఒక్కసారి ఒక ఏ వస్తువుని ఒక్కసారి దర్శించినంత మాత్రమున అన్య వస్తు దర్శనాపేక్ష సమూల ఛేదనమైపోతుందో అదే పరబ్రహ్మ దర్శనము. అటువంటి చతుర్ముఖుడు సర్వప్రాణి లలాటకోటి లేఖా మహావిద్యాను సంధాత ధాత అజుడు పద్మసంభువుడు విరించి వాణీ మనోనాథుని యొక్క దివ్యదర్శన వైభవం కలిగింది ఆ పశువాడికి. మనస్సంతా కూడా పండి పరిఢవిల్లుతూ ఉండగా గబగబగబగబగబ వెళ్ళి 1000 దళముల పద్మము మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు పశువాడు. ఎప్పుడైతే చక్కని చిలుక పలుకుల వంటి ఆ శృతిగానం విన్నాడో బ్రహ్మగారు అరమోడ్పు కన్నులతో ఆ పశువాణ్ణి చూచాడు. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎంత సొగసుగా సోయగంగా ప్రకాశిస్తూ ఉంటుందో అలా ప్రకాశిస్తున్నది పశువాడి ముఖమండలం. ఆ పశువాడి ముఖమండల దర్శనం మాత్రం చేత బ్రహ్మకు మహదానందం కలిగింది. అని ఇరుకేలం తన పదవన జంబులు పట్టుకున్న బాలకమణిని బ్రహ్మదేవుని మనస్సులో హిందోళం ప్రవహించడం మొదలుపెట్టిందేమో. అని ఇరుకేలం తన పదవన జం

తన రెండు పాదములంటి ప్రణమిల్లుతున్నటువంటి ఆ పశువాణ్ణి చూచినటువంటి బ్రహ్మదేవుడికి మహదానంద సంజనితుడై ఆ పిల్లవాడి రెండు రెక్కల కింద ఇలా చేయి వేసి ఎత్తుకున్నాడు. సప్తమహర్షులు మహదానంద పరవశులైనారు. ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకుని హస్తమస్తక సంయోగం చేస్తూ వారి నిగారింపు బంగారు బుగ్గలని అలా తన చేత్తో పుణుకుతూ ఆ పిల్లవాడి యొక్క స్వరూప వైభవాలకు సంతసిస్తున్నటువంటి చతురానడు శతమానం భవతి శతమనంతం భవతి. పిల్లవాణ్ణి ప్రథమత దర్శించినటువంటి సప్త ఋషులు ఏ దివ్యాశీర్వచనం చేశారో అదే ఆశీర్వచనం చేశాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠుడు తట్టుకోలేక పకపకమన్నాడు. వశిష్ఠుని పరిహాసానికి కోపోద్రిక్త మానసుకుడైనాడు బ్రహ్మగారు. ఎందుకు నవ్వావు అని అడిగారు. ఆ కారణం మేం చెప్పడం కంటే మీరు ఆలోచిస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మకనుల ఎందుక ఇంచుక కెంపుదోప మీరిప్పుడు నవ్వకారణమదే మన వారలలోన వశిష్ఠుడు ఓ ఎప్ప 16 వత్సరముల ఆయువు వీనికి శంభుడివ్వగా తప్పునే నీదు దీవెన ఎటంచు నవ్వితి మంచు చెప్పగన్ అంటూ సమస్యని సులభంగా విడుదల చేశాడు వశిష్ఠుడు. ఒకంతకు బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వరుడి వాక్యం జరగాలి అంటే మన 8 మంది ఇచ్చిన వాక్యం రిత్త కావాలి. మనం 8 మంది ఇచ్చినటువంటి వాక్యం సత్యం అవ్వాలి అంటే పరమేశ్వరుడి ఆశీర్వచనం రిత్త కావాలి. ఏం చెయ్యాలి అని ఒకంత తర్జన భర్జనల అనంతరం బ్రహ్మదేవుడు కర్తవ్య నిరూపణం చేశాడు. శ్రమ విభజన చేశాడు.

మార్కండేయుడికి శ్రద్ధాళువై చేతులు జోడించి తన ఆయుర్దాన కారకుడైన పరమేశ్వరుణ్ణి తాను ఎలా ఆశ్రయించాలో అనేటువంటి విశేష జిజ్ఞాసతో పిల్లవాడు వింటున్నారు, పెద్దలు సెలవిస్తున్నారు. మార్కండేయ,

అలా మారశత్రుని కన్న దైవము వేరే లేదని ఎంచుమా? సంసార సముద్రాన్ని దాటటానికి పరమేశ్వరుడి నామం అనేటువంటి నావ తప్ప మరొక్కటి లేదు నాయన జీవులకు అంటూ సర్వకర్మ పరమేశ్వరుడి యొక్క దివ్య కరుణ చేత పరిచ్ఛేదనమవుతుంది అనేటువంటి ఆరుఢ విశ్వాసాన్ని మార్కండేయునికి కలిగించి అటు నుంచి వాణ్ణి ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఈ వృత్తాంతం ఎరిగించి అనంతమైనటువంటి అఖండ సచ్చిదానందమును కలిగించేటువంటి దిశగా దిశగా మార్కండేయుడి యొక్క ప్రయాణం చేయించ నిశ్చయించి ఆ పశువాన్ని తీసుకుని అఖండ గోదావరి తీరం చేరారు సప్తర్షి బృందం. అక్కడ ఒక మారేడు వనంలో ఆ పిల్లవానికి అంచితమైనటువంటి శివపంచాక్షరి మహాదీక్ష మంత్రోపదేశం చేశారు. నాయన, నేటి నుంచి ఈ పంచాక్షరీ మంత్రమే నీకు అనంతమైనటువంటి రక్ష రక్షణ అని సెలవించి అక్కడ నుండి వారు విడలిపోయినారు. సప్తఋషులు ఉపదేశించినటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని మార్కండేయుడు ఆరుఢ భక్తి విశ్వాసతతో జపం చేస్తూ ఉన్నాడు. జపం చేత ఎంతటి పూర్వజన్మ కర్మ కూడా పరిచ్ఛేదమవుతుంది అని ధర్మవాణి. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య నామ జపమే కాకుండా నిరంతరము పరమేశ్వరుణ్ణి అనేక విధములుగా అర్చించేవాడు, పూజించేవాడు, ప్రార్థించేవాడు, ఆరాధించేవాడు, తన తల్లిదండ్రులను సేవించడానికి తనకు ఒకంత ఆయుర్దానాన్ని పెంచమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం అంటూ పరమేశ్వరుడి యొక్క సైకత లింగాన్ని చేసి ఆ గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆ గోదావరి జలములతో పరమేశ్వరుణ్ణి అర్చించేవాడు, బిల్వములతో పూజించేవాడు, పున్నాగపూలతో తన మనస్సులో ఉన్నటువంటి ఆవేదనను మహదేవుడికి సమర్పణ చేస్తూ నీకు

నిరంతరము పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ గౌరీశునకు మది కరుగునా, తొలగునా నా కపమృత్యువు, తరగునా నా తల్లికి పుత్రశోకము అంటూ ఎందుకు ఆయుర్దానం కోరుకున్నాడు ఆ పసివాడు పరమేశ్వరుణ్ణి అంటే, తన జన్మ వల్ల తన తల్లిదండ్రులకు ఏ ఉపయుక్తత కలగలేదు స్వామి, నా తల్లిదండ్రులను సేవించేందుకైనా నాకు ఆయు ప్రదానం చెయ్యండి అని వేడుకున్నారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా అన్నటువంటి మాట వృధా అవుతుందా? అందుకనే తల్లిదండ్రుల క్షేమాన్ని, తల్లిదండ్రుల ప్రేమని కోరుకున్నవాణ్ణి మాత్రమే లోకంలో పుత్రుడు అని పిలుస్తారు. అలా కాని వాళ్ళందరినీ కొడుకులు అనేటువంటి శబ్దంతో లోక వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అలా పిల్లవాడు నిరంతర పరమేశ్వర అర్చనలో పెరిగి పెద్దవాడై 16 ఏండ్ల వాడైనాడు. ఆ రాత్రి తెల్లవారితే ఆ పిల్లవాని బ్రతుకు తెల్లవారిపోతుంది. అయినా పరమేశ్వరుడి దయ కలగలేదు. చాలా దుఃఖంతో, మహాబాధతో తనకి ప్రాణం పోతున్నదన్నటువంటి బాధ ఆ పిల్లవాడిలో లేశమైననూ కనపడలేదు. తన తల్లిదండ్రులను సేవించలేకపోతున్నాననేటువంటి దుఃఖం ముందు అపమృత్యు దుఃఖం ఆ పిల్లవాడికి ఎక్కువ అనిపించలేదు. అలాంటి సమయంలో కాలం చెల్లిన జీవులను కబలించేటువంటి ధర్మం కలిగి ఉన్నటువంటి సమవర్తి మార్కండేయుడు ముందు ప్రత్యక్షమైనాడు. ఎటువంటి అదృష్టవంతుడండి ఆ పిల్లవాడు, ఈ మాంస నేత్రాలతో బ్రహ్మ సందర్శనం చేశాడు, సప్తఋషులను దర్శనం చేశాడు, సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి దర్శనమవుతుంది. ఆ సమవర్తి ఎవరికి కనపడ్డాడండి లోకంలో అంటే, ఎవరికి పడితే వారికి కనపడేటువంటి మహానుభావుడు కాదా ఆయన. ఒక్క మార్కండేయుడికి దర్శనమిచ్చారు, మహాపతివ్రతైనటువంటి సావిత్రీదేవికి మాత్రమే దర్శనమిచ్చారు. సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి సందర్శనమవుతుంది. నాయనా, ఆయువు పూర్తయినటువంటి వారిని నా లోకానికి తీసుకువెళ్ళవలసిన ధర్మం నాకున్నది, నీవు లేచిరా అన్నాడు. పిల్లవాని యొక్క మనస్సు మహాదేవుడి యందు లగ్నమైంది. చాలాసేపు జరిగింది వీరిద్దరికీ అనేక వాద ప్రతివాదాలు. కొంచెం మూర్ఛించినటువంటి సమవర్తి కోపము సర్వ పాపములకు మూలము అన్న విశేషాన్ని పరమేశ్వరుడు యమధర్మరాజులో నిరూపించదలుచుకున్నాడు కాబట్టి తన చేత ఉన్నటువంటి కాలపాశం పిల్లవాడి మెళ్ళో పడేట్టుగా విసిరాడు యమధర్మరాజు. పిల్లవాడు పరమేశ్వర శివలింగాన్ని కౌగలించుకుని ఉన్నాడు. ఆ సమయంలో పాశము పరమేశ్వరుడి గళాన సగము, పసివాడి గళమున సగము పడ్డది. అది చూడలేదు యమధర్మరాజు. పాశం వేసి లాగుతున్నాడు. పిల్లవాడు చిత్తాన్ని శివాయత్తం చేశాడు, అద్వైత సమాధి స్థితిని పొందాడు. ఇదియే బ్రహ్మ నిరూపణము. అక్కడ పరమేశ్వరుడు వేరు, మార్కండేయుడు వేరు కాదు. మార్కండేయుడే పరమేశ్వరుడైనాడు, పరమేశ్వరుడే మార్కండేయుడైనాడు. అద్వైత సమాధి స్థితిని పొందుతూ పిల్లవాడు గౌరీ చిత్త సరోజ భృంగ త్రిజగత్ కళ్యాణదాపంగ సంసారధ్వంత పతంగ మూర్ధ విచల స్వర్గాపగాభంగ కేయూర ప్రప్త భుజంగ మర్దిత బలోగ్రోద్దండ మాతంగ తారార ప్రజ్వలితోత్తమంగ లలితార్థ స్వాంగ మృత్యుంజయ కరుణాలోకన జాల రాత్రిచర మేఘ స్తోమ వాతూల సింధుర చర్మాంచిత చేల మూర్ధవిల సద్యోవాకినీకూల సద్గిరిజా చిత్త విలోల భక్తజన హృద్వీహి ధిన్నదచ్చీల భాస్వర దక్షిణ యశో విశాల శశిరాజత్పాల మృత్యుంజయ నతబృందాభయదానపాలతల విన్యస్తోనరాక్సూన సంతత సామాగమ గానయోగిజన హృద్యన్మోక్ష సంధాన ప్రోద్ధత హాళాహల పానభిక్షిత కనద్దాక్షాయణీమాన సంగత కారుణ్య నదీన శశ్వల పరోక్ష

అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అద్వైత సమాధి స్థితిని పొందినటువంటి బాలుడు మూర్ఛాగతుడైనాడు. ఎప్పుడైతే పిల్లవాడు మూర్ఛిల్లినాడో పాశం ఆ సగగళంలో ఉన్నటువంటి పెద్దవాణ్ణి కబళించడం మొదలుపెట్టింది. సమవర్తి చేయు ముష్కర కృత్యమునకు ఈశుడు ఈసరించుకొని యమునికి బుద్ధి చెప్పదలంచి భూనభోంతరములో దద్దరిల్లుతుండ శివలింగము బీటలు వార సాక్షాత్కార వైభవం చేసి తన త్రిశూలంతో సమవర్తిని దునిమాడు పరమేశ్వరుడు. సర్వుల ప్రాణములు హరించు యముని ప్రాణములు ఈశుని చేతిలో హరించిపోయినాయి. దయామయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అనేక విధాల ప్రార్థించాడు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.